ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకి నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 1వ తేదీ మంగళవారం. కలిసి ప్రార్థించే కుటుంబం ఎప్పటికీ కలిసికట్టుగానే ఉంటుంది అన్నారు మదర్ థెరిస్సా. నిలయంలో సమయం 5:58 దాటి 50 సెకండ్లు. నేను మీ రేడియో నిస్తం శిల్ప. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

శ్రీ హనుమదేశ, ఓ సురేంద్ర పరివాస, భక్తుల కష్టాలు తీర్చే కరుణామూర్తి, నిన్నెలా పొగడాలి? నిన్నేమని పిలవాలి? నిన్ను వర్ణించటం సాధారణ మానవులమైన మాకు ఎలా సాధ్యమవుతుందయ్యా?

మనకు మానవ జన్మ ప్రసాదించింది భగవంతుడు. అలాంటప్పుడు మన శరీరంలోని ప్రతి అణువు ఆ భగవంతుని సేవకు అంకితం చేయడమే కదా న్యాయం.

సురేంద్రపురి చేరి ఈ ఆలయ ప్రాంగణంలో నిలచిన భక్తుల మనసులను ముప్పిరిగొనే భావాలు వర్ణించడానికి ఏ భాష సరిపోతుంది? అయినా తన భావాల్ని తనకు తెలిసిన భాషలో తెలియపరచడానికి ప్రయత్నిస్తున్న ఆ భక్తురాలి హృదయానందకర అనుభూతుల్ని విందామా?

0: శ్రీ హనుమాన్ భక్తి గీతాలు విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీమతి సిద్ధగంటి భాగ్యలక్ష్మి.
1: శక్తి, భయపడకు. నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు, దానిని లెక్క చేయకు. కాలం అనంతం, ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరల మరల కూడగట్టుకో, వెలుగు వచ్చే తీరుతుంది. స్వామి వివేకానంద ధైర్యం గురించి చెప్పిన గొప్ప నిర్వచనం, ధైర్యంగా ఉండటం అంటే భయాన్ని జయించడం. అలాంటి వ్యక్తి మాత్రమే ఎల్లప్పుడూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగగలడని వేదం చెప్తుంది. అందుకే మనిషికి ధైర్యశక్తి అవసరం. ఈ శక్తి వల్ల మనిషి జీవితం అత్యంత శక్తి సంపన్నమవుతుంది. ధైర్యవంతులు అనుకరణలకు దూరంగా ఉంటారు. వారు ఎలాంటి పరిస్థితి ఎదురైనా స్థిర చిత్తంతో ఎదుర్కొంటారు. పొగడ్తలకు, నిందలకు పొంగిపోరు, కుంగిపోరు. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తుకొని తిరుగుతారో, ఆ స్వేచ్ఛాస్వర్గానికి తండ్రి నన్ను మేల్కొలుపు అని మహాకవి రవీంద్రుడు తాను రచించిన గీతాంజలిలో వివరించారు. అలాంటి స్థితిలో సమస్యల గురించి, వాటిని సృష్టించే వ్యక్తుల గురించి ఎలాంటి ఆందోళన ఉండదు. అలాంటి ధైర్యశక్తిని ఆలంబనగా చేసుకుని సన్మార్గంలో నడిచే వ్యక్తి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొంటాడు. మహాత్మాగాంధీ ఒకానొక సందర్భంలో నన్ను నిరాశ, దైన్యం ఆవహించినప్పుడు వెంటనే గీతాపారాయణం చేస్తాను, అందులో ప్రతి వాక్యం నాకు ధైర్యాన్నిస్తుంది, జీవితంతో పోరాడే శక్తి కలిగిస్తుంది అన్నారు. చిత్తశుద్ధితో పవిత్ర కార్యాచరణకు పూనుకున్న వారికి పరమాత్మ కృప లభిస్తుంది. భయమనే బలహీనత వారి దరికి చేరదు. ప్రకృతిని గమనిస్తే నిత్యం ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. కఠినమైన ముళ్లకు విరవక గులాబీ వికసిస్తుంది. ఉప్పెనకు తలవంచిన తర్వాత గడ్డి ముక్క ధైర్యంగా నిలబడుతుంది. కొన్ని వృక్షాలు తీవ్రమైన తుఫాను తాకిడిని తట్టుకొని నిలబడతాయి. ప్రకృతిలా మనిషి సైతం ఎలాంటి ప్రతికూలతలకు చలించకూడదు. మనిషి సింహంలా బ్రతకాలని చాణక్యుడు బోధించాడు. ఆ మృగం ఆకలినైనా అణుచుకుంటుంది, కాని ఎంగిలి భోజనాన్ని ఏనాడు కోరుకోదు. అలాగే ధైర్యవంతులు అల్ప సంతోషాలకు గాని ప్రలోభాలకు గాని లొంగరు. క్లిష్ట పరిస్థితుల్లోనూ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. భారతదేశంలో పాండవులు విపత్కర పరిస్థితులు ఎదురైనా భయపడలేదు, ధర్మాన్ని వీడలేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంతో ఎదుర్కొని రాజ్యాధికారం సంపాదించారు. ధైర్యవచనాలు, హితోపదేశాలు, ఆప్తవాక్యాలు, ఇటువంటివన్నీ కష్టకాలంలో ఉరటనిస్తాయి, మనిషిలో ఆశలు నింపుతాయి, ముందుకు సాగడానికి ప్రేరణ కలిగిస్తాయి. రామాయణం యుద్ధకాండలో రావణుడితో భీకర యుద్ధం చేసి అలసిన రాముడు చింతాముగ్ధుడై ఉన్నప్పుడు అగస్త్య మహర్షి సమీపిస్తాడు. మంగళప్రదమైన ఆదిత్య హృదయం ఉపదేశిస్తాడు. దాన్ని జపించి రావణుని సంహరించమని చెబుతాడు. అది పాటించి రాముడు రావణుణ్ణి వధిస్తాడు. అది ధైర్యవచనం, గొప్పతనం. నిజానికి ఈ జగత్తులోని

0: జీవరాశులన్నింటిలో మనిషికే మంచి ఆలోచనాశక్తి, తెలివితేటలున్నాయి. తన తెలివితేటలతో అపజయాలను, వైఫల్యాలను అధిగమించే సత్తా సైతం మనిషికే ఉంది. అందుకే మనిషి పిడికెలంత గుండెలో కొండంత ధైర్యాన్ని నింపుకోవాలి. అప్పుడే అతను ఉన్నత లక్ష్యాలను చేరుకుంటాడు.
1: సుభాషితం విన్నారు. సమర్పణ కుమారి సిద్ధగంటి భాగ్యలక్ష్మి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది అను ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: రైతు సమాచారం వింటారు.

తేనెటీగల పెంపకందారులు చాలా జాగ్రత్తలు చేపట్టాలి. తేనె పట్టులను దట్టమైన నీడలో ఉంచి చుట్టూ చల్లని వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. తేనె పట్టుకు తాజా గాలి ప్రసరించేలా చూడాలి. తేనెటీగల పెంపకంలో స్థల ఎంపిక, తేనెటీగల ఎంపిక, యాజమాన్యం చాలా ముఖ్యమైనవి. స్థలం ఎంపిక ఏ విధంగా ఉండాలంటే, పెంపకం ప్రారంభించే స్థలంలో మకరందం, పుప్పొడినందించే పుష్పజాతులు తగినంతగా ఉండాలి. రోడ్డు మార్గం ఉండాలి, చిత్తడి లేకుండా పొడిగా ఉండాలి. విద్యుత్ స్టేషన్లు, ఇటుక బట్టీలు, రైల్వే ట్రాకులకు దూరంగా తేనె పెట్టెలు పెట్టాలి. దగ్గరలో స్వచ్ఛమైన పారే నీరు లభ్యమవ్వాలి. ఈదురు గాలుల నుంచి తేనె పట్టుల రక్షణకు సహజ సిద్ధమైన లేదా కృత్రిమంగా పెంచిన చెట్లుండాలి. ఉదయం సాయంత్రం వేళల్లో ఆ చెట్ల ప్రాంతంలో సూర్యరశ్మి పడేలా ఉండాలి. వ్యాపార సరళిలో పెంచే తేనె పట్టులు ఒక యూనిట్ నుంచి మరో యూనిట్ కు కనీసం 2-3 కిలోమీటర్ల దూరం ఉండాలి. మురికి నీటి గుంటలు, రసాయనాలు తయారు చేసే పరిశ్రమలు, చక్కెర ఫ్యాక్టరీలున్న ప్రాంతాల్లో తేనె పట్టులను పెట్టకూడదు. ఇక పుప్పొడి అంటే మకరందాన్ని అందించే పంటలు చాలా ఉన్నాయి. అందులో నిమ్మ, నారింజ, బత్తాయి, జీడిమామిడి, అరటి, దానిమ్మ, పుచ్చ, రేగు, దోస, గుమ్మడి, బీర, పొట్ల, కాకర, పొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు, కుసుమ, పెసర, మినుము, ఇంకా కంది, బఠానీ, పిల్లి పెసర, ఉలవ, గడ్డి చామంతి, వేప. ఇక మకరందం అందించేవి కొన్ని ఉన్నాయి. అవి ఉసిరి, నేరేడు, వెలగ, గానుగ, కుంకుడు, టేకు, యూకలిప్టస్, మునగ, ధనియాలు, ఉల్లి ఇవి. ఇక పుప్పొడినిచ్చేవి కొబ్బరి, పామాయిల్, జామ, వంగ, మిరప, టొమాటో, ఆముదం, జొన్న, మొక్కజొన్న, సజ్జ. ఈ విధంగా పుప్పొడి మకరందాన్ని అందించే పంటలు ఇంకా మకరందం అందించేవి ఉంటాయి. తేనె పట్టుల యాజమాన్యం కూడా ఎంతో ముఖ్యమైనది. స్థానికంగా లభించే తక్కువ బరువుగల చెక్కతో తేనె పెట్టెల్ని తగిన ప్రమాణాలతో చేయించాలి. అడుగు బల్లను పిల్లల గదితో కలిపి మేకులు కొట్టకూడదు. ఒక నిర్ణీత ప్రాంతంలో 50 నుండి 100 దాకా మాత్రమే తేనె పట్టులుండేలా చూడాలి. వరుసల మధ్య 10 మీటర్లు, వరుసల్లో పెట్టెల మధ్య 3 మీటర్ల ఎడం ఉండేలా పట్టులను అమర్చాలి. తరచుగా పట్టులను పరిశీలిస్తూ ఉండాలి. చలిగా, మబ్బుగా, గాలి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పట్టులను పరిశీలించకూడదు. రక్షణ దుస్తులను, ముసుగును ధరించి పట్టులను పరిశీలించాలి. పుప్పొడి లభ్యం కాని సీజన్లో దానికి బదులుగా 3 పాళ్లు కొవ్వులేని సోయా పిండి, 1 పాలు బ్రూయర్స్ ఈస్ట్, 1 పాలు స్కిమ్ పాలపొడి, 22 పాళ్లు పంచదార, 50 పాళ్లు తేనె కలిపి అందించాలి. ఆహారం లభ్యం కాని ప్రదేశం నుంచి సమృద్దిగా పుప్పొడి, మకరందం లభించే ప్రాంతాలకు తగిన జాగ్రత్తలతో మార్చుకోవచ్చు. ఈ విధమైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే తేనెటీగల పెంపకంలో తేనెను సేకరించి అధిక లాభాలను గడించవచ్చు.

0: తేనెటీగల పెంపకం వివరాలు విన్నారు.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
0: రైతు సమాచారం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ముందుగా ఈ ప్రభాత ప్రసారంలో ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 పౌష్టికాహారం ఆరోగ్యానికి ఆధారం ప్రత్యేక కార్యక్రమం వింటారు. అనంతరం చిత్రగీతలు ప్రసారమవుతాయి. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2950038, మరొక ఫోన్ నెంబర్ 2950039. సుదూర ప్రాంతాల వారి కోసం ఎస్టీడీ కోడ్ 0-87-44. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం, 10:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 12:10 శాస్త్రీయ సంగీతంలో ఏకేసీ నటరాజన్ గారి క్లారినెట్ వాదనం వినవచ్చు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:40 చిత్రగీతాలు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహా సమాచార్ హైదరాబాద్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 2:30 కిన్నెర లహరి. 3:30 ఏకచిత్రగానం.

నాలుగు గంటలకు మధుమంజరి కార్యక్రమంలో పోషక విలువలు కాపాడుదాం, ఆరోగ్యాన్ని రక్షిద్దాం. చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమాన్ని వింటారు సమర్పణ శ్రీమతి శంకరనేని స్వాతి. అనంతరం చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. 5:45 జానపద గేయాలు. ఇక సాయంత్రం 6 గంటలకు రెండవ ప్రసారంలో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో పోలీసు కొలువులకు రెడీ అవుదాం, కొన్ని వివరాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:45 వికసిత్ భారత్ మిషన్ వాత్సల్యం పథకం వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం బాలల సంరక్షణ సమితి సభ్యులు కట్టుపల్లి అంబేద్కర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. 8:00 కిన్నెలహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ 8:09. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 హరికథ ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:45 వస్తుంది. ముందుగా ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి 6:55 సంస్కృతల వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా పొన్నపల్లిలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి నగదు పంపిణీ చేస్తారు. అనంతరం ప్రజావేదికలో జరిగే సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. అమెరికా బ్రిటన్లకు చెందిన ప్రముఖ విదేశీ విద్యా సంస్థలు హైదరాబాద్లో తమ ఆఫ్షోర్ క్యాంపస్లను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అమెరికా బ్రిటన్లలో పర్యటించిన తెలంగాణ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈ ఒప్పందాలకు సంబంధించిన ప్రత్యేక నివేదికను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి నిన్న అందజేసింది. నివేదికను స్వీకరించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో తెలంగాణ విద్యార్థులు యువతకు హైదరాబాద్లోనే ప్రపంచస్థాయి విద్యా నైపుణ్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి విదేశీ పర్యటనలు అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఆర్థిక సంఘం నిధులతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనానికి కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ ఆరోగ్య కేంద్రాల్లో ఆపరేషన్ థియేటర్, ప్రయోగశాల, ఫార్మసీ, టీకా వేసే సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తూ
1: పెదనందిపాడులో దాదాపు 1.9 కోటి రూపాయలతోటి కట్టబోయేటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో కేవలం బేసిక్ కే కాకుండా ఒక ఆపరేషన్ థియేటర్, ముఖ్యంగా గ్రామాల్లో అవసరమైనటువంటి స్టెరిలైజేషన్, ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ, చిన్న చిన్న హైడ్రోసీళ్లు ఇలాంటి బేసిక్ సర్జరీస్ అన్ని చేసుకునే విధంగా ఒక ఆపరేషన్ థియేటర్, అదేవిధంగా ఫార్మసీ, వ్యాక్సిన్ ఇచ్చేటువంటి ప్లేస్, ల్యాబొరేటరీ, 14 మంది స్టాఫ్ తోటి ఒక రియల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ని ఇక్కడ డెవలప్ చేయబోతా ఉన్నాం.
0: ప్రజల అభిప్రాయాల ఆధారంగా పౌర సేవలను మరింత మెరుగుపరచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ పై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మహిళలపై నేరాలు, గంజాయి నియంత్రణ, పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో

0: శుభ్రత, ఆహారం, తాగునీటిపై ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. ప్రభుత్వ ధ్రువపత్రాలన్నీ ఆన్లైన్లో జారీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుత నీటి వనరులను సద్వినియోగం చేసుకుని ఉద్యాన పంటలను సాగులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రాష్ట వ్యాప్తంగా ఆక్వా ప్రాసెసింగ్ కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఆక్వా కేంద్రాల్లోని నీటి విడుదల వ్యవస్థల నుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలలకు పంపించారు. ఆక్వా కేంద్రాల్లో వ్యర్థాల నిర్వహణను పరిశీలించడంతో పాటు కాలుష్య నివారణ చర్యలపై యాజమాన్యాలకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామాలు అభివృద్ది చెందితే రాష్టం అభివృద్ది చెందుతుందని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఇందులో భాగంగా చల్ల చింతలపూడి కండ్రిగ నరసింహాపురం రహదారి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. చల్ల చింతలపూడి శ్మశాన వాటిక అభివృద్దికి నిధులు మంజూరు చేశామని ఆయన తెలుపుతూ,
1: గ్రామాలు బాగుపడితే మండలాలు బాగుంటాయి, మండలాలు బాగుంటే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగున్నాయంటే రాష్ట్రం బాగుంటుంది. మొదటి అడుగు పల్లెల్లో నుంచి రావాలి. ఇవాళ గ్రేవ్యార్డ్ గురించి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ లో నుంచి చాలా గ్రామాలలో ఇచ్చుకుంటా వస్తున్నాం. ఎన్ఆర్జీఎస్ లో ఒక క్లాజ్ మార్చి ఫండ్స్ ఉపయోగించుకోండి, బరేల్ గ్రౌండ్స్ అయినా గానీ రోడ్స్ అయినా గానీ ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి ఇచ్చాం. ఇవాళ పల్లెల్లో రోడ్లు, మేజర్ గా డ్రైనేజ్లు, గ్రేవ్యార్డ్లు, తాగేనీరు, మేజర్ గా ఈ సమస్యల్లో దిందలూరు పార్లమెంట్ లో సాల్వ్ చేసి పనిచేస్తున్నారు.
2: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి శ్రీ కె సంతోష్ నేత ఐపీఓఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ఐపీవీవీ ద్వారా మనం ప్రతి ఇంటికి తీసుకెళ్లడం జరుగుతోంది. సాధారణంగా కస్టమర్ బ్యాంకు శాఖకు వెళ్లాలి, కానీ ఐపీవీవీలో పోస్ట్ మ్యాన్ లేదా డాక్ గ్రామీణ డాక్ సేవ కస్టమర్ ఇంటి వద్దకే వచ్చి అనేక బ్యాంకింగ్ సేవలు అందించగలరు.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 8,71,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఆత్మకూరు ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. సంగం నుంచి కలిగిరికి వెళ్లే మార్గంలో దెబ్బతిన్న 5 కిలోమీటర్ల రహదారి మరమ్మతులకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే ఆత్మకూరు సోమశిల రహదారిని 5 కోట్ల రూపాయలతో ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు. ఉత్తర తీర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఆగ్నేయ దిశగా కదులుతూ తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు పయనించనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల, విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిన్న నిర్వహించారు. జూ ప్రాంగణాలను పరిశుభ్రంగా పర్యావరణ హితంగా తీర్చిదిద్దడంతో పాటు జంతువులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం, సందర్శకులకు మెరుగైన అనుభూతిని అందించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. జంతు ప్రదర్శనశాలలు కేవలం వినోద కేంద్రాలుగా కాకుండా వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ అవగాహనకు కేంద్రాలుగా నిలవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఈ రోజు పాల్గొంటారు. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు.

0: परम् एषः मञ्चः राष्ट्रिय जल नीतेः त्वरितान्वयनाय मार्गं प्रशस्तं विदधाति। पर्यावरण संरक्षणाय स्वच्छता संस्कृतेः प्रसाराय च अद्य जगत प्रकाश नड्डा मन्त्रिणा स्वच्छता पखवाड़ा इत्यस्य शुभारंभो विधीयते। सितंबर मासस्य पञ्चदश दिनांकं यावत् अस्य अभियानस्य माध्यमेन देशे सिंगल यूज प्लास्टिक इति वस्तुभ्यः मुक्तिं प्राप्तुं जनजागरूकता प्रवर्धयिष्यते। उर्वरक विभागेन सर्वेभ्यः कार्यस्थलेभ्यः स्वच्छता नियम पालनाय च आह्वानं कृतम्। प्रशासनेन मणिपुरे जनगणना कार्यस्य स्थगनस्य निर्णयः कृतः। अयं निर्णयः तावत् केन्द्रीय गृहमन्त्रिणा अमितशाहेन ह्यः नवदिल्ल्यां मणिपुरस्य वर्तमानस्थितेः मूल्यांकनाय आयोजितस्य उच्चस्तरीय समीक्षोपवेशनस्य अध्यक्षतानन्तरं कृतः। तदनन्तरं मणिपुरस्य उच्चन्यायालयेन निर्देशः दत्तः यत् अग्रिमादेशपर्यन्तं मणिपुरे जनगणना कार्यं स्थगितमेव तिष्ठेत्। भारतेन आर्थिक जगति पुनः कीर्तिमानं रचितम्। अस्य वित्त वर्षस्य अप्रैल जून त्रैमास्यां देशस्य वास्तविक सकल गृह उत्पादः 7.8% अवर्धत। प्रधानमन्त्री मोदी प्रावोचत् यद् वैश्विक समाह्वानानां सम्मुखीकरणं विधाय अपि भारतेन एषा महती उपलब्धिः समर्जिता। चतुर्थः भारत जर्मनी पर्यावरण मञ्चः अद्य नवदेहल्यां निर्वहिष्यते। अस्य मञ्चस्य मुख्यमुद्देश्यं पर्यावरण संकटस्य जलवायु परिवर्तनस्य च समाह्वानानां सम्मुखीकरणाय द्विपक्षीय सम्बन्धान् सुदृढं कर्तुमस्ति। केन्द्रीय मन्त्री भूपेन्द्र यादवः जर्मन मन्त्रिणा कार्स्टन श्नाइडर इत्यनेन सह अस्य सम्मेलनस्य सह अध्यक्षतां विधास्यति। फुटबॉल इत्येतस्यां क्रीडायां एषः अंडर-20 एशिया कप इत्यस्यां चषक स्पर्धायां भारतेन ह्यः ताश्कन नगरे सीरिया देशं 1-0 इति अंकांतरालेन पराजितम्। इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ.
2: వ్యవసాయ భూముల్లో తప్పనిసరిగా రైతులు నీటి నిల్వ గుంతలను ఏర్పాటు చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామీణ అభివృద్ది శాఖ అధికారి లక్ష్మీనారాయణ సూచించారు. ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ది పనులను డిపిఎం రవీందర్ డిఆర్డీఓతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మద్దికుంటలో వీబీజీ రామ్జీ పనుల్లో భాగంగా నీటి నిల్వ గుంతలను ఫామ్ పాండ్ పనులను తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గిరిజన తండాలలో తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ముస్తాబాద్ కోనరావుపేట, రుద్రంగి, చందుర్తి, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట మండలాల్లోని తండాల్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. 9 రోజుల పాటు ఉపవాసాలు పాటించి పెంచిన గోధుమ మొలకలతో మహిళలు, యువతులు ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలో ప్లాస్టిక్ నిషేధిస్తూ తీర్మానం చేశారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీకి స్టీల్ గ్లాసులు, స్టీల్ వాటర్ బాటిల్స్ ను అందించారు. అన్నా చెల్లెలి అనురాగానికి, అక్కా తమ్ముడి అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. అక్కా చెల్లెళ్లు సోదరులకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. వేకువజామునే ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. రాఖీల దుకాణాల వద్ద సందడి వాతావరణం కనిపించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 104 మంది బాలబాలికలకు 8 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకున్న 27 మందిపై కేసులు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జావలిన్ డే సందర్భంగా నిర్వహించిన పోటీల్లో జిల్లా నుంచి 40 మంది క్రీడాకారులు రాష్ట స్థాయికి ఎంపికయ్యారు. సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ వద్ద పోటీలు నిర్వహించారు. రాష్ట స్థాయికి ఎంపికైన క్రీడాకారులు హనుమకొండలో జరిగిన రాష్ట స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలల్లో, పార్టీ కార్యాలయాల్లో అధికారులు, నాయకులు జాతీయ జెండా ఆవిష్కరించారు. జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్

0: నగరంలోని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టరేట్ లో క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మహేష్ బి గీతే, జిల్లా కోర్టు ఆవరణలో ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి పుష్పలత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది ప్రశంసాపత్రాలను అందుకున్నారు. వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శ్రీనిధి ద్వారా జిల్లాలోని మహిళా సంఘ సభ్యులకు 24 ఈ స్కూటీలు, 5 ఈ ఆటోలను పంపిణీ చేశారు. 855 మహిళా సంఘాలకు 100,12,00,000 బ్యాంకు రుణాలను, 847 సంఘాలకు శ్రీనిధి ద్వారా 20,66,00,000 రుణాలను పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గభీరావుపేటలో మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కవి గవర్నర్ జాయింట్ సెక్రటరీ కుమాండూర్ శశికిరణ్ రచించిన పద్య మహాకావ్యం శ్రీమద్ రామాయణం 2024 సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారానికి ఎంపికైంది. ప్రముఖ ప్రచురణ సంస్థ ఎంఎస్కో ఈ మహాకావ్యాన్ని ప్రచురించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీలో 2018 నుంచి ఉంటున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంలను సిరిసిల్ల పట్టణ శివారులోని సర్దాపూర్ గోదాంలోకి తరలించారు. 2018లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కోర్టు కేసు కారణంగా సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాల ఈవీఎంలను ప్రభుత్వ జూనియర్ కాలేజీలో భద్రపరిచారు.
1: రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ లో ఈరోజు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అమెరికాలోని యాష్విల్ లో G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమాపేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. క్షయవ్యాధిపై పోరాటంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను కూడా భాగస్వాములు చేస్తున్నామని, కార్మికులకు టీవీ స్క్రీనింగ్ సహాయాన్ని ఈఎస్ఐసీ మరింత బలపరుస్తోందని ప్రభుత్వం తెలియజేసింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ లో ఈరోజు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. షాంఘై సహకార సంస్థ రజతోత్సవ వేడుకల సందర్బంగా ఈ సదస్సు జరుగుతోంది. చైనా, రష్యాతో పాటు ఈ సంస్థలో 10 సభ్య దేశాలున్నాయి. 2015 సంవత్సరం నుంచి భారత్ షాంఘై సహకార సంస్థలో పూర్తి స్థాయి సభ్యదేశంగా కొనసాగుతోంది. 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రత, అనుసంధానత, అవకాశాల రంగంలో భారతదేశం ప్రాధాన్యతను స్పష్టం చేయనున్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాలపై పోరులో ద్వంద్వ ప్రమాణాలను భారత్ నిలకడగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ప్రాంతీయ శాంతి సమృద్ది కోసం సభ్యదేశాల మధ్య మెరుగైన అనుసంధానం ఎంతో అవసరమని మన దేశం భావిస్తోంది. అదే సమయంలో అనుసంధానంతో చేసే ప్రాజెక్టులు అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని కూడా మన దేశం కోరుతోంది. షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల యువతకు కొత్త అవకాశాలు కల్పించడం, స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించడంపై కూడా భారత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కిర్గిస్తాన్ లో 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న మొదటి రోజు బిష్కెక్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా, ఇరాన్, కిర్గిజ్ రిపబ్లిక్, ఆర్మేనియా దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సమాపేశాన్ని నిర్వహించారు. నిన్న సాయంత్రం బిష్కెక్ లో ఇతర సభ్య దేశాల అధినేతలతో కలిసి 6వ ప్రపంచ నోమాడ్ క్రీడల అధికారిక ప్రారంభోత్సవ వేడుకల్లో కూడా మోదీ పాల్గొన్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ క్రీడా ఉత్సవం సంచార జాతుల సంస్కృతి వారసత్వాన్ని వారి

క్రీడా సంప్రదాయాలను ఘనంగా చాటిచెప్తుంది. క్రీడల్లో పాల్గొంటున్న భారతీయ క్రీడాకారుల బృందానికి మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. బిష్కెక్ ప్రపంచ నోమాడ్ క్రీడల ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నానని, భారతీయ బృందానికి శుభాకాంక్షలని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ క్రీడల్లో 100కి పైగా దేశాల నుంచి అథ్లెట్లు పాల్గొంటుండగా 33 మంది క్రీడాకారులు, 10 మంది భారతీయ వారసత్వాన్ని ప్రదర్శించే సభ్యులతో కలిపి మొత్తం 87 సభ్యుల భారతీయ బృందం కూడా ఈ క్రీడా ఉత్సవంలో పాల్గొంటోంది. టర్కీ అధ్యకుడు తయ్యిప్ ఎర్దోగాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, ఖజకిస్తాన్ అధ్యకుడు కాసిం జుమార్ టొకాయెవ్, బెలరూస్ అధ్యకుడు అలెగ్జాండర్ లుకాషెంకో కూడా మోదీతో పాటు ప్రారంభోత్సవానికి హాజరైన నాయకుల్లో ఉన్నారు. అమెరికాలో నాష్విల్ లో 2 రోజులుగా జరుగుతున్న G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమాపేశంలో ఈవేళ చివరి రోజున మన దేశం పాల్గొంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. అమెరికా G20 అధ్యక్షతలో జరుగుతున్న ఈ సమాపేశం ప్రపంచంలో ఆర్థిక వృద్ది, ఆర్థిక స్థిరత్వం, పెరుగుతున్న రుణాలు, వాణిజ్యం, పెట్టుబడులు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలపై దృష్టి సారిస్తోంది. ప్రపంచంలో పెరుగుతున్న అప్పులను ఎదుర్కొనేందుకు బలమైన వృద్ది, అధిక పెట్టుబడులు, మెరుగైన ఉత్పాదకతతో అవసరమని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ ఈ సమాపేశంలో చెప్పారు. అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అవసరాలను ప్రముఖంగా ప్రస్తావించేందుకు, అలాగే సుస్థిర వృద్దిని, వాణిజ్యాన్ని, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు భారత్ ఈ సమాపేశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. బెల్జియం ప్రధానమంత్రి బాడీ వివర్ రేపటి నుంచి 3 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంబంధాల్లో పూర్తి స్థాయి అంశాలపైనను, ప్రాంతీయ ప్రపంచ అంశాలపైన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఒక వాణిజ్య కార్యక్రమంలో బెల్జియం ప్రధానమంత్రి ముఖ్య ఉపన్యాసం చేస్తారు. ఆయన ముంబైలో వజ్రాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన వివిధ దిగ్గజాలతో సమావేశమవుతారు. భారత బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి బెల్జియం ప్రధానమంత్రి పర్యటన ఒక అవకాశం ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమాపేశాన్ని నిన్న నిర్వహించారు. మన దేశంలో హరిత వృద్దిని వేగవంతం చేయడం, దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను బలోపేతం చేయడంపైనే ఈ సమాపేశం దృష్టి సారించిందని, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చామని ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో తెలియజేశారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, పీఎం జన్మన్ వంటి కీలక కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కూడా మంత్రి సమీక్షించారు. అమల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు భారత్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ నెల 28వ తేదీ నాటికి ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1,71,00,000 హెక్టర్లకు పైగా నమోదైనట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 114,00,000 హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో వరి సాగు చేయగా, మొత్తం పప్పు ధాన్యాలు 117,00,000 హెక్టర్లకు పైగా ప్రాంతంలో వేశారు. స్త్రీ అన్నం లేదా చిరుధాన్యాలు 177,00,000 హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేశారని, అదనంగా నూనె గింజలు 190,00,000 హెక్టర్లకు పైగా సాగు విస్తీర్ణాన్ని నమోదు చేశాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సహకార సమాఖ్య స్ఫూర్తిని బలపరిచేందుకు, జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యతను పెంపొందించేందుకు కేంద్రం, రాష్టాల మధ్య సన్నిహిత సహకారంతో ఫలితాలను వేగవంతంగా సాధించేందుకు సంబంధించి జలశక్తి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక సదస్సు నిర్వహిస్తుంది. వివిధ శాఖల మధ్య సమన్వయం

పునరుత్న ప్రయత్నాల పురోగతిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్తో కలిసి సమీక్షించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కోసం అంతర్మంత్రిత్వ శాఖల సమన్వయాన్ని బలోపేతం చేయడంపైనే ఈ సమాపేశం దృష్టి సారించింది. మై భారత్ వాలంటీర్ల ద్వారా యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ అలాగే ఎన్సీసీ క్యాడెట్ల ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖ క్షేత్రస్థాయిలో క్షయవ్యాధి నిర్మూలన నివారణ గురించి అవగాహన ప్రచారాన్ని బలోపేతం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ జాతీయ ప్రయత్నంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను కూడా భాగస్వాములు చేస్తామని, కార్మికులకు టీబీ స్క్రీనింగ్ సహాయాన్ని ఈఎస్ఐసీ మరింత బలపరుస్తోందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. యాసిడ్ రీటైల్ అమ్మకంపై పూర్తిగా నిషేధం విధించాలా లేక మరింత కఠినమైన నిబంధనల పరిధిలోకి తీసుకురావాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యాసిడ్ రీటైల్ అమ్మకాన్ని నియంత్రించేందుకు 2013లో మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ యాసిడ్ ఇంకా సులభంగా అందుబాటులో ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. యాసిడ్ దాడి బాధితుల కోసం తగిన పునరావాస చర్యలను 6 వారాల్లో రూపొందించాలని కేంద్రం, రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అంతర్జాతీయ ఫుట్బాల్ కు అర్జెంటీనా దిగ్గజం లయనెల్ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించారు. 20 సంవత్సరాల అర్జెంటీనా క్రీడాకారుడిగా ఆయన తన ఫుట్బాల్ జీవితానికి ముగింపు పలికారు. సుదీర్ఘమైన తన కెరీర్ లో ఆయన ఒక ప్రపంచ కప్ విజయం, 2 కోపా అమెరికా టైటిల్ సాధించడంతో పాటు తన దేశం తరఫున రికార్డు స్థాయిలో 207 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించారు. విశేషాలు మరొకసారి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో ఈరోజు 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అమెరికాలోని యాష్విల్ లో G20 ఆర్థిక మంత్రుల సదస్సుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరవుతున్నారు. క్షయవ్యాధిపై పోరాటంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను భాగస్వామ్యం చేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: పౌష్టికాహారం ఆరోగ్యానికి ఆధారం ప్రత్యేక కార్యక్రమం వింటారు.

ఏ ఆహారం తీసుకుంటే ఆరోగ్యం పెంపొంది, అనారోగ్యం పాలుకాకుండా శక్తివంతంగా ఉంచి జీవపరిణామం మెరుగవుతుందో దానినే పౌష్టికాహారం అంటారు. పౌష్టికాహారంలో ముఖ్యంగా 7 రకాలైన పోషకాలు అనగా మాంసకృత్తులు, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, పీచు పదార్థం, విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు ఉండాలి. ఆహారం తీసుకోవడంలో సమతుల్యత, వైవిధ్యం, పరిమితంగా ఉండగలగడం అనేవి ఆరోగ్యంగా ఆహారం తీసుకునే పద్ధతులు అని వైద్యులు చిరకాలంగా చెబుతున్నారు. అంటే శృతిమించిన స్థాయిలో క్యాలరీలు లేదా ఒకే తరహా పోషకాన్ని అతిగా తీసుకోకుండా వైవిధ్యభరితమైన ఆహారాన్ని తీసుకోవాలి. వివిధ ఆహార పదార్థాల నుండి పోషణరీత్యా తగిన ఆహారాన్ని వివేకంతో ఎన్నుకొని వినియోగించుకోవాలి. గర్భంతో ఉన్నప్పుడు తల్లి

0: నెలల వయసులో అదనపు ఆహార పదార్థాలను ఇవ్వాలి. ఆరోగ్యంగా ఉన్నా, జబ్బున పడినా, పిల్లలు, కౌమార దశలో ఉన్నవాళ్లు తగిన ఆహారాన్ని సరిపడినంత తీసుకోవాలి. ఆకుకూరలు, ఇతర కూరగాయలు, పళ్లు సమృద్ధిగా ఉండాలి. వంట నూనెలు, జంతు సంబంధ ఆహార పదార్థాలను పరిమితంగా వాడాలి. వనస్పతి నెయ్యి, వెన్నెలను అరుదుగా మాత్రమే వాడాలి. అతిగా ఆహారాన్ని తినకుండా ఎక్కువ బరువు, స్థూలకాయాన్ని నిరోధించాలి. ఉప్పును పరిమితంగా వాడాలి. శుభ్రమైన, సురక్షితమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను, వంట పద్ధతులను అనుసరించాలి. నీళ్లను తగిన పరిమాణంలో త్రాగాలి. పానీయాలను పరిమితంగా సేవించాలి. తినడానికి తయారుగా ఉన్న ఆహార పదార్థాలు, ప్రాసెస్ చేయబడ్డ ఆహార పదార్థాలను తక్కువగా వాడాలి. చక్కెరను పరిమితంగా వాడుకుంటే ఎంతో మంచిది. వయసు మళ్లిన వారు చురుకుగా, ఆరోగ్యంగా ఉండడానికి పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి.
1: గారులు, బూర్లు, చక్రాలు, చెక్కలు, బఠానీలు, బొబ్బట్లు, మామిడి తండ్ర, శనగుళ్ళు, చెగొడ్డీలు, చిరుకు రసం, తాటిగుజు, అల్లం కాఫీ, పకోడీలు, చీకులు, సున్నుండులు, పీచ్ మిఠాయి, కట్మిర్చి, మసాల్వడ, ఉగ్గాని, తరవాణి, పొల్లైసు, గోళిసుడ, ఊరగాయ, ఉప్పు చేప, పనసునలు, ఉలవచారు, పూతరేకు, మడతగాజా, కొబ్బరుండ, ఎగ్ బోండా, బేల్పూరి, పానీపూరి, కిర్ని పండు, పిడతపప్పు, హాఫ్ బాయిల్, అల్లం మురప, హల్లీము, కారపూస, ఇవన్నీ.
2: మాంసకృత్తులు శరీర నిర్మాణానికి, పెరుగుదలకు, ముఖ్యంగా పిల్లల్లోనూ, కౌమార దశలోనూ చాలా ఉపయోగకరం. పెద్ద వయస్సు లేక వృద్ధులలో మాంసకృత్తుల సహాయం చాలా అవసరమవుతుంది. పెద్దగా దెబ్బలు తగిలినా అవి మానిపోవడానికి సహాయపడుతుంది. గర్భవతులు, బాలింతలు మాంసకృత్తులను అధికంగా తీసుకోవడం ఎంతో అవసరం. ఇవి బిడ్డ పెరుగుదలకు ఎంతో తోడ్పడతాయి. ఆహారంలో మాంసకృత్తులు ఎంతవరకు తీసుకోవాలి? మాంసాహారులకు లభించే మాంసకృత్తులు అధిక శాతం నాణ్యమైన, అవసరమైన అమైనో ఆమ్లాలను తయారు చేస్తుంది. శాకాహారం తీసుకునేవాళ్లు తమకు సరిపడా మాంసకృత్తులను పప్పుధాన్యాలు, పాలు, గుడ్డు నుంచి పొందుతారు. ఎక్కువ శాతం మాంసకృత్తులు నూనె గింజలు, పప్పులు, పందిరి చిక్కుళ్లు, పాలు, పాలతో తయారైన ఆహార పదార్థాలు, జంతు మాంసము, చేపలు, కోడి మాంసం ద్వారా లభిస్తాయి. వృక్షాల ద్వారా లభించే ఆహారంలో సోయాబీన్స్లో చాలా ఎక్కువ శాతంలో, అనగా 40% కన్నా ఎక్కువగా మాంసకృత్తులు లభిస్తాయి. 16-18 సంవత్సరాల మధ్య వయస్సు గల, 57 కేజీల బరువు గల బాలురకు రోజుకు 78 గ్రాముల మాంసకృత్తులు అవసరం. అదేవిధంగా 16-18 సంవత్సరాల మధ్య వయస్సు గల, 50 కేజీల బరువు గల బాలికలకు రోజుకు 60

పోషక సామర్థ్యం. కార్బోహైడ్రేట్స్ జీవికి శక్తినిచ్చే పోషక పదార్థాలు. వీటిని తక్కువ నీటితో జీర్ణం చేసుకోవచ్చు. ప్రోటీన్లని కొవ్వులని జీర్ణించుకునేందుకు ఎక్కువ నీరు కావాలి. శరీరంలో జీవ కణాల నిర్మాణానికి, కణజాల నిర్మాణానికి కొవ్వులు, ప్రోటీన్లు అవసరం. శక్తినివ్వటానికి కార్బోహైడ్రేట్స్ అవసరం. కార్బోహైడ్రేట్స్ జీవి మనుగడకి తప్పనిసరి కాదు. కార్బోహైడ్రేట్స్ సరఫరా లేకపోతే జీవి కొవ్వుల నుండి ప్రోటీన్లను, కార్బోహైడ్రేట్స్ ని తయారు చేసుకుంటుంది. స్థూలకాయంతో కానీ, డయాబెటీస్తో కానీ బాధపడే ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో పోషకాహారం ఎటువంటిది తినాలి అనే ఒక జటిలమైన ప్రశ్నగా మారింది. ఐశ్వర్యవంతమైన దేశాల్లో ఎదిగిన వ్యక్తులు తమకి కావలసిన శక్తిలో 40-65% కార్బోహైడ్రేట్స్ లభించేలా చూసుకోవాలని ఒక మార్గదర్శక సూచిక ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు మనకి లభించే శక్తిలో 55-70% మేరకు కార్బోహైడ్రేట్స్ నుండి పొందాలని వక్కానిచ్చారు. ఈ రెండింటిలో ఏ మార్గదర్శక సూచన వాడినా అందులో 10% మాత్రమే సాధారణ కార్బోహైడ్రేట్స్, అంటే చక్కెర, గ్లూకోజ్ ఇలాంటివి. సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్ అంటే ధాన్యాలు, పండ్లు, రొట్టెలు మొదలైనవి. ఆరోగ్య పరిరక్షణకి మన అసలు గమ్యం రక్తంలో ఉన్న గ్లూకోజ్ స్థాయిని అదుపులో పెట్టాలి. కాబట్టి ఎలాంటి పదార్థాలు తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎంత పెరుగుతుందో తెలిస్తే అప్పుడు ఎలాంటి వస్తువులు తింటే మంచిదో తెలుసుకోవచ్చు. ఈ కోణంలో ఆలోచించి కొందరు గ్లైసెమిక్ సూచిక అని ఒక కొత్త సూచికని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతి ప్రకారం ఎలాంటి కార్బోహైడ్రేట్స్ తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎంత పెరుగుతుందో లెక్క కట్టి ఆ లెక్క ప్రకారం కార్బోహైడ్రేట్స్ ని వర్గీకరిస్తారు. మరొక పద్ధతిలో ఇన్సులిన్ సూచిక. గ్లైసెమిక్ ఇన్సులిన్ సూచికలు శాస్త్రవేత్తలకి అర్థమైనంత తేలిగ్గా సామాన్యులకి అర్థం కావు.

ఒక గ్రామ్ కొవ్వు 9 కేలరీల ఇంధనము శరీరానికి అందిస్తుంది. విటమిన్ ఏ, బిఈ అండ్ కే అను విటమిన్లు రక్తంలో కొవ్వు పదార్థం కలిసిపోవడానికి చాలా అవసరం. కొవ్వు అనేది ఆహారంలో చెట్ల నుండి, జంతువుల నుండి లభిస్తుంది. వెజ్ ఆయిల్ మనం తీసుకునే ఆహారంలో చాలా ముఖ్యమైనది. దీనిలో అవసరమైన కొవ్వు ఆమ్లాలు 2, ఒకటి అన్సాచురేటర్, రెండవది పాలీ అన్సాచురేటర్. హైడ్రోజనేటర్ కొవ్వు తీసుకునే రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది, తద్వారా గుండెకు, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులకు గురి అవుతారు. వంటకు వాడే నూనెలు, వెజిటబుల్ నూనె, వనస్పతి నెయ్యి, వెన్నెలలో కొవ్వులు చూడగలము. తినుబండారాలలో ఉండే కొవ్వు కరగగలిగే మాంసము కొవ్వు లేదా ఇతర జంతువులకు సంబంధించిన కొవ్వు ఎక్కువ శాతం శాచురేటర్ కొవ్వులు. ప్రతిరోజు ఆహారంలో ఉండాల్సిన కొవ్వు శాతం యుక్త వయస్సు పిల్లల్లో రోజుకు 25 గ్రాముల వరకు శాచురేటర్ ప్యాడ్స్ ఉండాలి, పెద్దవాళ్లకు 20 గ్రాములు రోజుకు. గర్భవతులు, పాలిచ్చే తల్లులకు 30 గ్రాములు రోజుకు అవసరమవుతుంది. తగినంత సరిపడగలిగే కొవ్వు పదార్థాలు తీసుకోవాలి. వంటలో ఒకటి కన్నా ఎక్కువ రకాల నూనెలు వాడాలి. నెయ్యి, వెన్న, వనస్పతి నూనెలు తగ్గించాలి. ఆకుకూరలు, మెంతులు, ఆవాలు ప్రతిరోజు వాడాలి. మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువ ఉండాలి. పీచు పదార్థాలు ఎక్కువ తీసుకుంటే నీళ్లు కూడా అధికంగా తాగుతాం. దీనివల్ల శరీరంలో విష పదార్థాలు శరీరం నుండి బయటికి వెళ్లిపోతాయి. భోజనానికి భోజనానికి మధ్యలో అధిక పీచు పదార్థాలను అంటే క్యారెట్, బీట్రూట్, దోసకాయ, ఇతర పళ్ళు తీసుకుంటే కడుపు నిండుతుంది, వెంటనే ఆకలి వేయదు. దీనివల్ల జంక్ ఫుడ్ నివారించినట్లు అవుతుంది. కాయగూరలు, గింజధాన్యాలు, నట్స్, సీడ్స్, బీన్స్, తాజా ఎండిన పండ్లు పదార్థాలలో ఉన్న ఫైబర్లు 2 రకాలు. అందులో ఒకటి కరిగే ఫైబర్, తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని తక్కువ చేస్తుంది. ఇవి గ్లూకోజ్ అబ్జార్ప్షన్ నెమ్మది చేయుట చేత రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఓట్స్, బార్లీ, బ్రౌన్ రైస్, చిక్కుడు, పండ్లు, కాయగూరలు, ఉదాహరణకు యాపిల్, ఆరెంజ్, క్యారెట్స్ ఇలాంటివి కరగని పీచు పదార్థాలు. దీనినే రఫేజ్ అని అంటారు. కడుపు నిండేందుకు ఉపయోగపడుతుంటాయి. విరోచనము సాఫీగా జరుగుతుంది. తొక్క తీయని ధాన్యాలు, అన్ని రకాల అపరాలు అంటే చోలు, పెసళ్లు, ఉలవలు, గోధుమ పొట్టు, జొన్న పొట్టు, పండ్ల తొక్కలు, కాయతొక్కలు. రోజుకు 30 గ్రాముల పీచు అవసరమని వైద్యులు అంటున్నారు. అందులో కరిగే పీచు ఉంటే మంచిది. సాధారణంగా ప్రతి ఒక్కరూ పీచు ఉండే పదార్థాలు తినడం మంచిది. మధుమేహం, గుండె జబ్బులు, మలబద్ధకంతో బాధపడేవారు ఎక్కువ పీచు పదార్థాలు తీసుకుంటారు. పీచు లభించే పదార్థాలు గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు. వీటిలో కరిగే రకం పీచు ఎక్కువగా ఉంటుంది. మిగతా ధాన్యాలతో పోలిస్తే ఓట్స్ లో పీచు ఎక్కువగా ఉంటుంది. పప్పుల్లో ముడిశెనగలు, పెసళ్లు, మినుములు, అలసందలు, వీటిలో ఎక్కువ పీచు ఉంటుంది.

మనిషి ఆరోగ్యం కొవ్వు సంబంధ ఆహారంపై ఆధారపడి ఉంటుంది. మన శరీరానికి కొవ్వు అందుతుంది, చాలా రకాలుగా శరీరానికి ఉపయోగపడుతుంది. ఇది శక్తివంతమైన శరీరానికి ఇంధనముని ఇచ్చే పదార్థము.

శోషణం చెందడానికి పైత్యరసం అవసరం. శోషరసం ద్వారా వివిధ భాగాలకు అందుతాయి. ఇక రెండవది నీటిలో కరిగే విటమిన్లు. విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ హెచ్, విటమిన్ సి, ఖనిజ లవణాలు. దేహానికి అవసరమైన ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండేది ఆకుకూరల్లోనే. ఎందుకంటే సున్నం, భాస్వరం, ఉప్పు, ఇనుము తదితర ఖనిజ లవణాలను సరాసరి స్వీకరించి జీర్ణించుకునే శక్తి మనకు లేదు. ప్రకృతి ఆ శక్తిని వృక్షాలు, మొక్కలకు ఇచ్చింది. ఖనిజ లవణాలను అవి స్వీకరించి సేంద్రియ లవణాల రూపంలో కాండాలలోనూ, ఆకులలోనూ, కాయలలోనూ, పండ్లలోనూ, పూలు, దుంపలలోనూ పదిలపరుచుకుంటాయి. వాటిని మనం ఆహారం రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆకుకూరలలో ఇనుము పుష్కలంగా లభిస్తుంది. విటమిన్లు ఏ, బి, సి, డిలు కూడా పుష్కలంగా లభిస్తాయి. అందువలన ఆకుకూరలను దేహరక్షక పదార్థాలుగా పరిగణిస్తుంటారు. ఆకుకూరలలో గల మాంసకృత్తులు సులభంగా జీర్ణమై త్వరగా శరీర ధాతువులలో కలిసిపోయే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ప్రతి మనిషికి సగటున రోజుకు 2 నుండి 4 ఔన్సుల వరకు ఆకుకూరలను తీసుకోవడం మంచిదని వైద్యులు తెలియజేస్తున్నారు.

0: మన శరీరం, మనసు కోసం మనం చేయగలిగే ఉత్తమమైన పనులు, ఆరోగ్యకరమైన ఆహారం రోజంతా చురుగ్గా ఉండేందుకు శక్తినిస్తుంది. శరీరం కోలుకోవడానికి సహాయపడుతుంది. రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతుంది. అయినప్పటికీ జీవితం ఇంత వేగంగా సాగిపోతున్నప్పుడు మనం తినే ఆహారం యొక్క ప్రాముఖ్యతను మర్చిపోవటం సులభం. సమతుల్య ఆహారంలో వివిధ ఆహార సమూహాలకు చెందిన అనేక రకాల ఆహార పదార్థాలు శరీర నిష్పత్తిలో ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, ఇంకా పీచు పదార్థం ఉంటాయి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఈ భాగాలలో ప్రతి ఒక్కటి కీలక పాత్ర పోషిస్తుంది. కార్బోహైడ్రేట్లు శక్తిని అందిస్తాయి. ప్రోటీన్లు కణజాలాన్ని నిర్మించి మరమ్మతు చేస్తాయి. కొవ్వులు మెదడు పనితీరును, ఇంకా హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడతాయి. విటమిన్లు, ఖనిజాలు శరీరంలో వివిధ విధులకు మద్దతునిస్తాయి. పీచు పదార్థం జీవక్రియకు సహాయపడి మలబద్ధకాన్ని నివారిస్తుంది. అన్ని సమూహాల నుండి ఆహార పదార్థాలను చేర్చుకోవటమే సమతుల్య ఆహారానికి కీలకం. అంటే తృణధాన్యాలు, కొవ్వు, తక్కువగా ఉండే ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇంకా వివిధ రకాల పండ్లు, కూరగాయలు తీసుకోవటం.
1: సమతుల్య ఆహారం శారీరక, మానసిక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. మనం శరీరాన్ని వివిధ పోషకాలతో పోషించినప్పుడు రోగ నిరోధక శక్తిని పెంచుతాం. దీర్ఘకాలిక వ్యాధుల సంభావ్యతను తగ్గిస్తుంది. మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులను, కొన్ని రకాల క్యాన్సర్ల నుండి కాపాడుతుంది. సమతుల్య ఆహారం శక్తి స్థాయిలను నియంత్రించడంలో, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే కేలరీల వినియోగాన్ని నియంత్రిస్తూ కడుపు నిండిన

0: భావనను కలిగించడం ద్వారా బరువును అదుపులో ఉంచడంలో కూడా ఇది తోడ్పడుతుంది. సరైన పెరుగుదల అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ శక్తి స్థాయిలను పెంచుతుంది. మొత్తం శ్రేయస్సుకు మద్దతునిస్తుంది. కొవ్వు, చేపలు, గింజలు మరియు విత్తనాల వంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాల వంటి కొన్ని పోషకాలు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. పండ్లు, కూరగాయల్లో లభించే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణజాలాలను, న్యూరాన్లను ఆక్సీకరణ నష్టం నుండి కాపాడతాయి. తద్వారా ఇవి అభిజ్ఞ క్షీణత, వివిధ నరాల క్షీణత వ్యాధుల సంభావ్యతను తగ్గించగలుగుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు మొక్కల ఆధారిత జీవరసాయన సమ్మేళనాలు చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. సమతుల్య ఆహారంలో వివిధ రకాల ఆహార పదార్థాలు సరైన నిష్పత్తిలో ఉంటాయి. ఇది వ్యక్తులకు సరైన పోషకాలను అందించి జీవశక్తిని, దీర్ఘాయువులను పెంపొందిస్తుంది. గర్భధారణ సమయంలో సమతుల్య ఆహారం తీసుకోవడం తల్లి మరియు బిడ్డ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వారికి తల్లిపాల విషయంలో కూడా సహాయపడుతుంది. సమతుల్య ఆహారాన్ని సాధించడానికి మనం రోజువారీ భోజనంలో వివిధ పోషణ దట్టమైన ఆహార ఉత్పత్తులను తప్పనిసరిగా చేర్చాలి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన సమతుల్య ఆహారం యొక్క కొన్ని సాధారణ భాగాలు ఉన్నాయి. తృణధాన్యాలు, బ్రౌన్ రైస్, హోల్ వీట్ బ్రెడ్ మరియు క్వినోవా వంటి సంపూర్ణ ధాన్యాలు మన సమతుల ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. ఇవి శుద్ధి చేసిన ధాన్యాలలో లోపించే పీచు పదార్థాన్ని, అవసరమైన పోషకాలను అందిస్తుంది. లీస్ ప్రోటీన్లు, ఎర్ర మాంసానికి బదులుగా మీ ఆహారంలో కోడి మాంసం, చేపలు, బీన్స్ మరియు టోఫు వంటి కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్ ఉత్పత్తులను చేర్చుకోవాలి. ఇవి కణజాల మరమ్మత్తు అభివృద్ధికి అవసరమైన అమైనో ఆమ్లాలు అందిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం వెల్లుల్లి, అవకాడోలు, అవిసె గింజలు, గుడ్లు, నట్స్, ఆలివ్ నూనె వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను గొప్ప వనరులుగా అంటారు. ఇవి మీకు ఆరోగ్యకరమైన మెదడును అందించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆకుకూరలు, నిమ్మజాతి పళ్ళు, బెర్రీలు, బ్రోకలీ మరియు క్యాలిఫ్లవర్ విటమిన్లు, ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లకు ప్రధాన వనరులుగా ఉంటాయి. పాడి లేదా పాల ప్రత్యామ్నాయాలు, మనలో చాలా మందికి తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం మరియు ఇతర ముఖ్యమైన పోషకాల కోసం బాదం లేదా సోయా పాలు వంటి ప్రత్యామ్నాయ పాలు తప్పనిసరి అని తెలీదు. హైడ్రేషన్, ఉత్తమ శ్రేయస్సు కోసం శరీరానికి తగినంత నీరు అందించడం చాలా ముఖ్యం. ప్రతిరోజు 8 నుండి 10 గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి.
1: కాఫీ నంతెత్తు పై నుంచి ఓ కప్పులో వంచి ఆ కప్పులో నుంచి ఈ కప్పులో పోసి అట్నుంచి ఇట్నుంచి ఇట్నుంచి అట్నుంచి బాగా గెలక్కొట్టు చున్నుర్గు ఉప్పొంగగా తెచ్చి ఇస్తారుగా. గొప్ప నిష్ఠాగరిష్ఠుల్ బలిష్టాలలోనన్ గరిష్టంబుగా కాఫీ తాగే

ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం కోసం కొన్ని ఆహార పదార్థాలను మానుకోవాలి లేదా పరిమితంగా తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్యాక్ చేసిన స్నాక్స్, చక్కెర కలిపిన తృణధాన్యాలు, ఫాస్ట్ ఫుడ్స్ వంటి అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలలో తరచుగా అదనపు ఉప్పు, చక్కెరలు, అనారోగ్యకరమైన కొవ్వులు, కృత్రిమంగా హానికరమైన పదార్థాలు ఉంటాయి. వీటిలో పోషక విలువలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి, దీర్ఘకాలిక వ్యాధులకు దోహదం చేస్తాయి. క్యాండీ, సోడా, షేక్స్, పేస్ట్రీల వంటి అదనపు చక్కెరలు అధికంగా ఉండే ఆహారాలు బరువు పెరగడానికి, మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచడానికి ఇవి కారణమవుతాయి. ట్రాన్స్ ఫ్యాటీ ఆమ్లాలు తరచుగా వేయించిన, కాల్చిన వస్తువులలో కనిపిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి గుండె జబ్బుల ప్రమాదానికి కారణమవుతాయి. అందువలన ఆహార లేబుళ్లను జాగ్రత్తగా చదివి పాక్షికంగా హైడ్రోజనేట్ నూనెలు కలిగిన ఉత్పత్తులకు దూరంగా ఉండడం మంచిది. సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుకు దారితీయవచ్చు. గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది. అందువల్ల ఉప్పు వినియోగాన్ని

నియంత్రించడానికి ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండడం మంచిది. తాజా పండ్లు, కూరగాయలు, ఇంట్లో తయారు చేసిన భోజనాన్ని ఎంచుకోవాలి. అధికంగా మద్యం సేవించడం వల్ల కాలేయం దెబ్బతినడంతో పాటు వివిధ ఆరోగ్య సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది. మద్యం సేవించడాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం ఎల్లప్పుడూ మంచిది. ఆహార పదార్థాల పట్ల శ్రద్ధ వహించి ఆరోగ్యకరమైన ఎంపికలు చేసుకోవడం ద్వారా ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకుని సమతుల్య ఆహారం యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. సమతుల్య ఆహారంతో మంచి ఆరోగ్యానికి పునాది వేసుకోవచ్చు. ఇది మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించి అవి సరిగ్గా పనిచేసేలా చేస్తాయి. కొన్నిసార్లు ఇది భారంగా అనిపించవచ్చు. మనం తినే ఆహార పదార్థాలను రకరకాల రంగులతో నింపడానికి ప్రయత్నించాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, కొవ్వు తక్కువగా ఉండే మాంసం, ఆరోగ్యకరమైన నూనెలు చాలా మార్పులు తీసుకువస్తాయి. ప్యాక్ చేసిన స్నాక్స్, స్వీట్లు, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. మనం తీసుకునే ఆహారం సరైనదో లేదో తెలియక అయోమయంగా అనిపిస్తే డాక్టర్ను లేదా పోషకాహార నిపుణుడితో మాట్లాడడం, సహాయం తీసుకోవడం మంచిది. ప్రతి చిన్న అడుగు కూడా ముఖ్యమైనదే. ఈరోజు మంచి ఆహారాన్ని ఎంచుకోవడం రేపు మనల్ని మరింత బలంగా, సంతోషంగా ఉండేలా చేస్తుంది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విఐపి చిత్రం నుండి పాటను వినండి.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 2950039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8 గంటలకు కావస్తుంది. మరి కాసేపట్లో సమాచార ప్రభాత్ వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: 7%. US describes India as dynamic, strong and resilient economy. New Delhi rejects Court of Arbitration award on Indus Water Treaty. Nepal rescuers blast hillside in search of hydropower workers as families wait anxiously. And Lionel Messi announces retirement from international football, ending legendary 21-year career with Argentina national team. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: ఆకాశవాణి విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి.
3: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. నైనిటాల్ బ్యాంక్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 41 ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది. రిస్క్, హెచ్ఆర్, సివిల్ ఇంజనీర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో 60% మార్కులతో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏతో పాటు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ల్లో పరిజ్ఞానం ఇంకా అనుభవం తప్పకుండా కలిగి ఉండాలి. వయసు విషయానికి వస్తే పోస్ట్ ప్రకారం 21 నుంచి 38 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆఫీసర్ గ్రేడ్ స్కేల్ 1కు 48,480 రూపాయల నుంచి 85,920 రూపాయలు, మేనేజర్ గ్రేడ్ స్కేల్కు 64,820 రూపాయల నుంచి 93,960 రూపాయలు, సీనియర్ మేనేజర్ గ్రేడ్ స్కేల్ 3కి 85,920 రూపాయల నుంచి 105,280 రూపాయలు జీతం శ్రేణి వీరికి అందిస్తారు. ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాలి. దరఖాస్తు ఫీజుగా 1,500 రూపాయలు విధిగా చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://www.nainitalbank.bank.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://www.nainitalbank.bank.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు ఆన్లైన్లో పంపించడానికి ఆఖరు తేదీ September 7, 2026. మరొక ప్రకటన. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCL వారు 433 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేశారు. టెక్నీషియన్ 156, గ్రాడ్యుయేట్ 208, ట్రేడ్ అప్రెంటిసులు 69 ఖాళీలు ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://www.iocl.com https://www.iocl.com. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాలి. ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ September 7, 2026.
2: మీరింతవరకు విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 295038, మరొక నెంబర్ 295039. సుదూర ప్రాంతాల వారి కోసం ఎస్టీడీ కోడ్ 087744. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందిస్తున్న వారు ఎం కోటేశ్వరరావు, ఎం సుమన్, నేను మీ రేడియో నేస్తం శిల్ప. మరెందుకు ఆలస్యం, ఫోన్ చేయండి, మీకు ఇష్టమైన పాటను కోరుకోండి.

0: కార్యక్రమంలో మొదటి శ్రోత ఎవరో విందాం. హలో,
1: నమస్కారం. శిల్ప గారు, నేను సుబ్బాయిగూడ నుంచి అన్నప్పారని మాట్లాడుతున్నాను. బాగున్నారండి?
0: నమస్తే అండి, బాగున్నాను. మీ మాటతో పాటే కార్యక్రమానికి స్వాగతం అండి.
1: థాంక్స్ అండి.
0: ఈ రోజు మరి మీకు ఏ సినిమాలోని పాట కావాలి అప్పారావు గారు?
1: ఈ రోజు నా కొండవీడు సింహంలో నుంచి వానొచ్చే వరదొచ్చే అనే పాట కోరుకుంటున్నానండి. ఎందుకంటే వానలు రావాలని కోరుకుంటూ ఈ పాట మన రైతు సోదరులందరికీ డెడికేట్ చేస్తూ, ఈ రోజు 7:15 పోషకాహారం మీద కార్యక్రమం చేశారండి, అది చాలా బాగుందండి. ముఖ్యంగా శంకర్రావు గారికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సినటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం, తర్వాత విశాలిని గారు, స్వప్న గారు, స్వాతి గారు కూడా దానికి వివరంగా చెప్పారండి. ఇటువంటి మంచి కార్యక్రమాలన్నీ కొత్తగూడెం ఎప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలతో కొత్తగా దూసుకెళ్లిపోతున్న మీ ఆర్జీలందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాడుకో.
0: తప్పకుండా అండి. ఓకే అండి, మీరు కోరిన విధంగా పాట వస్తుంది, వినండి.

0: నూటిలో ఒక్క మాట వినండి, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
1: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
2: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి, మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
3: నా పేరు కాపర్తి బాబు.

0: గారు మేడం. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం మేడం.
1: ఓకే అండి, మరి మీకు ఈరోజు ఏ సినిమాలో పాట కావాలి
0: మేడం? ఈరోజు సంచి చిత్రం నుంచి జాబిల్లికి వెన్నెలకి పుట్టిన పున్నమిలి అనే పాట వేయండి మేడం, మా సభ్యుల కోసం, మా ఈర్లపూడి గ్రామ ప్రజల కోసం.
1: ఓకే అండి, మీరు కోరిన విధంగా పాట వినిపిస్తున్నాను, వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో మరొక శ్రోత, హలో.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
2: మాది కారేపల్లి. రాంబాబు.
1: రాంబాబు గారు, మీ కేసిమలన్ పాట కావాలి.
2: అన్నదారా నుంచి జాబిలి రాగానే పాట.
1: సునీల్ నటించిన చిత్రం ఇది.
2: అవును మేడం.
1: ఓకే అండి, మీరు కోరిన విధంగా వేస్తున్నాను.
2: ఓకే ఓకే మేడం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiaashascholarships.co.in.
2: హలో
3: అండి,
2: మీ మాట గుడ్ మార్నింగ్ అండి. మీ మాటతో పాటే కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు? బాగున్నానండి. మీరు బాగున్నారా? చెప్పండి, మీకు ఈరోజు ఏ సినిమాలో పాట కావాలి? ఓకే అండి. అమ్మ మీద? సరే అండి, తప్పకుండా వినిపిస్తాను, వినండి.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెల్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో.
3: హలో, నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం.
2: నమస్తే అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మీ మాటతో పాటే కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
3: నా పేరు నూర్జహాన్ మేడం. నేను కొత్తగూడెం బర్మకాన్ నుంచి మాట్లాడుతున్నా మేడం.
2: నూర్జహాన్ గారు, ఈ రోజు ఏ సినిమాలో పాట కావాలి?
3: ఈ రోజు సినిమా

0: చాలా మంచి పాట కోరుకున్నారు గద్దర్ గారు పాడే పాట ఇది.
1: అవును మేడం, గద్దర్ గారు కోరారనే ఆ పాట కావాలని చూస్తున్నాం మేడం. ఇందులో మా కుటుంబ సభ్యులు అందరి తరఫున, వింటున్న శ్రోతలు అందరి తరఫున ఈ పాట అంకితం చేస్తున్నాం మేడం.
0: ఓకే అండి, అందరికోసం ఈ పాట డెడికేట్ చేస్తున్నాం, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
2: బండెనక బండి గట్ట పలారు బల్లు గట్ట ఏ బల్లే

0: హలో,
1: మేడం నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి. సుస్వాగతం. మీ పేరు?
1: థ్యాంక్ యూ మేడం. నా పేరు నాగేశ్వరరావు. ఎందుకంటే నేను ఎవరూపర్తి నుంచి మాట్లాడుతున్నాను.
0: నాగేశ్వరరావు గారు, ఈరోజు మీకు ఏ సినిమాలోని పాట కావాలి?
1: మాకు ఈరోజు నర్తనశాల సినిమాలో ఎవరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవి అనే పాట కావాలి.
0: చాలా బాగా పాడారు పాట.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన విధంగా పాట వస్తుంది, వినండి.
1: అలాగే అలాగే.

0: మీ మాటతో పాట కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: మాది పాల్వంత మండలం పునుకుల నుంచి అక్బర్ మేడం.
0: అక్బర్ గారు,
1: ఈ
0: రోజు ఏ సినిమాలో పాట కావాలి?
1: ఈరోజు సర్దార్ పాపారాయుడు సినిమా నుంచి తెల్ల తీర కళ్ళ కాకుత ఎర్రబెట్టు పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ, ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ అనే పాట ఏంటి మేడం?
0: ఓకే అండి, మీరు కూడా విధంగా పాట వినిపిస్తున్నాను, వినండి.

0: వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది, బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది, వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో.
4: హలో, నమస్తే అండి.
3: నమస్తే అండి. మీ పేరు?
4: శారదా సంపత్ కుమార్ మాట్లాడుతున్నానండి.
3: శారదా సంపత్ కుమార్ గారు, ఈ రోజు ఏ సినిమాలో పాట కావాలి? పెళ్లి కానుక చిత్రం నుండి. ఏ పాట అండి అది? జిక్కీ గారు గానం చేసిన పాట ఇది. ఓకే అండి, మీరు కోరిన విధంగా పాట వచ్చేస్తుంది, వినండి.

ఆసియా 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు

0: తీసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో మరొక శ్రోత హలో.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
2: రాఘోపురం నుంచి గుండేటి వెంకటరామను.
1: వెంకటరాములు
2: గారు, పెద్ద హాయ్.
1: ఓకే అండి,
2: గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్ అండి. సరే, మీకు ఏ సినిమాలను పాడగలను?
2: రైతులు మొత్తం కూడా ఆకాశం వైపు చూస్తా ఉన్నాం. భగవంతుడు ఎందుకో కరుణించడం లేదు, చిన్న చిన్న దళ్ళులతో సరిపెడతా ఉన్నాం. ఇప్పుడు పంటలు పండకపోతే ప్రజలందరికీ కూడా లాస్ అయ్యే మేడం.
1: అదేలేండి,
2: అందరం కోరుకున్నాం
1: వర్షాలు
2: భగవంతుడు కరుణించి రావాలి. మరి అమ్మవారు కరుణించి వర్షాలు కురిపిస్తే బాగుంటుందని ఆశిస్తూ ఇంద్ర సినిమాలో నుంచి గల్లు గల్లు మన చిరుమూలతో పాట వినిపించాను.
1: మంచి పాటను కోరుకున్నారు ఈ రోజు. ఈ పాట
2: మేడం.
1: ఓకే అండి,
2: భగవంతుడు అట్లనే కరుణిస్తాడని ఆశ.
1: తప్పకుండా. ఓకే అండి, మీకోసం మీరు కొరిన పాట వినిపిస్తున్నాను, వినండి.
2: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: హలో, శుభమధ్యాహ్నం. శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. మీ పేరండి?
1: వెంకటేష్.
0: వెంకటేష్ గారు, మీ మాటతో పాడే కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మీకు ఏ సినిమాలో పాట కావాలి?
1: మనుషులు మారాలి సినిమాలు, పాప అయినా వాడి

0: హలో
1: హలో
0: హలో మీ పేరండి? మీ పేరండి? ఏంటండి? శేఖర్ ఏం చేస్తుంటారు మీరు? ఓకే అండి, మీకు ఏం చేస్తుంటారు?
1: మెడికల్.
0: ఓకే అండి. ఓకే అండి, మరి మీరు కోరిన విధంగా పాట వినిపిస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: నా పేరు చిన్నపాసి.
0: చిన్నపాసి గారు, ఈ రోజు మరి మీకు ఏ సినిమాలో పాట కావాలి
1: మేడం? ఈ రోజు నాకు స్వాతింగ్ వచ్చిన చిత్రం నుంచి రామ కనవయ్యన పాట వేయాలి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా.
1: థ్యాంక్ యూ మేడం,
0: వెల్కమ్.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: హలో
3: హలో హలో
2: హలో, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
3: నా పేరు కాగిత వెంకటేశ్వరరావు మేడం, లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుంచి.
2: ప్రశాంత్ నగర్ నుంచి చెప్పండి వెంకటేశ్వరరావు గారు, మీకు ఏ సినిమాలో పాట కావాలి?
3: బండిపోటు దొంగలు మేడం.
2: ఏ పాట అండి?

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్.

0: 7 సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ మాటతో పాట కార్యక్రమంలో మరొక శ్రోత హలో.
2: శుభోదయం మేడం.
1: శుభోదయం అండి. మీ పేరు?
2: పులం రమేష్ మేడం. లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం నుంచి మేడం. బాగున్నా మేడం.
1: బాగున్నానండి. మీరు బాగున్నారా?
2: బాగున్నా మేడం.
1: చెప్పండి, మీకు ఈరోజు ఏ సినిమాలో పాట కావాలి
2: మేడం? మూవీ వచ్చి బాబా బాబామర్ది మూవీ నుంచి బెల్లమన్న దేవుడు బెల్లమన్నది అన్న పాట మేడం.
1: ఓకే అండి, మీరు కోరిన విధంగా పాట వినిపిస్తున్నాను, వినండి.
2: ఓకే, థ్యాంక్ యూ మేడం.
1: వెల్కమ్.

0: హలో,
1: మేడం గుడ్ మార్నింగ్. మేడం
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: నేను కొత్తగూడెం బూర్ది గట్ట నుంచి మాట్లాడుతున్నా. రాధాపాసి.
0: రాధాపాసి గారు, ఇందాక మీ అన్నయ్య చేశారు, ఇప్పుడు మీ చెప్పండి. మీకు ఏ రోజు ఈ రోజు ఏ సినిమా పాట కావాలి?
1: నాకు సినిమా వచ్చేసి స్వామి సినిమా, చిలుక ఓ చిలుక చిగురు ఆకుల ఓ చిలుక అని ఈ పాట కావాలి మేడం. ఈ పాట మా అన్నయ్య చిన్నపాటి మా వదిన బబిత గురించి నేను కోరుకుంటున్నా. ఇవాళ మా వద్ద ఇలా మహారాష్ట్రలో ఉన్న ఆమె గురించి ఇలా బాగా గుర్తుకొచ్చింది. ఆమె గురించి ఒక ప్రత్యేకంగా ఈ పాట కోరుకున్నా నేను.
0: మీరు ఎప్పుడు ఈ కార్యక్రమానికి మీ అన్నయ్యల కోసమే కదా కోరుకునేది?
1: ఈ పాట ఎట్లా ఉంటుంది, మీరు కూడా ఇదండి మేడం.
0: ఓకే అండి, సరే తప్పకుండా మీ అన్నయ్యలందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాను, వినండి.
1: సరే, థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్.

0: మరి ఈ రోజు కార్యక్రమానికి చివరి శ్రోత ఎవరో విందాం. హలో.
1: హలో మేడం, గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: నీలోఫర్ అండి, ఖమ్మం నుండి.
0: నీలోఫర్ గారు, ఈ రోజు మరి మీకు ఏ సినిమాలో పాట కావాలి?
1: నాకు పెళ్లి చేసి చూపిస్తాను చిత్రం నుండి గోరంతా సూర్యుడు ఊరంతా వెలిగాను నీ కంటిలో పాపన.
0: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాను.
1: మేడం పైది మై ఒక చిన్న విషయం
0: చెప్పండి.
1: ప్రతి శ్రోతకి పాట పల్లవితో పాటు మొదటి తరణం కూడా కంప్లీట్ గా వినిపిస్తారు. మీకు స్పెషల్ థ్యాంక్స్ మేడం.
0: థ్యాంక్ యూ అండి. ఓకే,
1: గమనిస్తున్నా ప్రోగ్రామ్ మొదటి నుండి చివరి వరకు. ధన్యవాదాలు మీకు. ఓకేనా? ఓకే, బాయ్ మేడం.
0: ఓకే అండి, తప్పకుండా.

మీరింతవరకు మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించిన వారు ఎం కోటేశ్వరరావు, ఎం సుమన్. ఇంతవరకు హలో అంటూ మీతో ముచ్చటించిన నేను మీ రేడియో నిస్తం శిల్ప.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట

చెప్పులు ఈడల్ల చెప్పులేసి రసగొట్టు గురు గురు బోలోచిరు ఓణిగురు పట్టిచిరు ఆయ్ ప్రేమదాసు పోసు పెట్టి రెచ్చిపోన్న పూల రంగడల్ల కీలు గుర్రం ఎక్కిపోన్న చిరు చిరు క్యాహ గురు స్లోలీ చిరు సంప్రస గురు నాడు కట్ట ప్రేమ నగరు నేడు నీదే ఛాన్సు బ్రదరు అద్దెరిపోయే పిల్ల ఫిగరు.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన గీతా ఆర్ట్స్ వారి మెకానిక్ కల్లుడు చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు రాజ్ కోటి, గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఎస్పి శైలజ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బేబీ చిత్రం నుండి శ్రీరామచంద్ర బృందం పాడిన పాట వింటారు.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జుబిన్ నౌటియాల్, సమీరా భరద్వాజ్ పాడిన పాట వింటారు. చిత్రం పేరు సరైనోడు.

లైట్స్పై చిత్ర గీతాలు మీరు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఆడుతూ పాడుతూ చిత్రం కోసం ప్రమోద్ బాబు నిత్య సంతోషిని విశ్వ పాడిన పాట.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసై జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: జ్యోతి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.
1: సిరిమల్లె పూవల్లె నవ్వు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

చిత్రగీతాలు అన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఆకాశవాణి నిలయ కేంద్రం

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సినీ దేశభక్తి గీతం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏకేసీ నటరాజన్ గారి క్లారినెట్ వాదనం వింటారు.

శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏకేసి నటరాజన్ గారి క్లారినెట్ వాదనం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉగ్రవాద నిధులు, నియామకాలు, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థ నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సభ్య దేశాలను కోరారు. భారత్ సాధించిన 7.8% ఆర్థిక వృద్ది 140 కోట్ల మంది పౌరుల కష్టపడే తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును మన దేశం తిరస్కరించింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. ఉగ్రవాద నిధులు, నియామకాలు, రాడికలైజేషన్, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థను నిర్మూలించాలని ఆయన సభ్య దేశాలను కోరారు. ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సంఘర్షణలపై కూడా మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్దాలు, ఘర్షణలు ఏ సమస్యకు పరిష్కారం కాదని, చర్చలు దౌత్య మార్గం ద్వారానే అన్ని వివాదాలు పరిష్కారమవ్వాలని ఆయన చెప్పారు. మార్కెట్లను అనుసంధానించి, వాణిజ్యాన్ని సులభతరం చేసి, అభివృద్దికి కొత్త మార్గాలను తెరిచే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతిస్తుందని కూడా ప్రధానమంత్రి చెప్పారు. అయితే ఎటువంటి ప్రయత్నాలైనప్పటికీ అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పూర్తిగా గౌరవించాలని కూడా ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ గత ఏడాది షాంఘై సహకార సంస్థ సివిలైజేషన్ సంభాషణ వేదికను భారత్ ప్రతిపాదించిందని మోదీ వెల్లడించారు. ఈ ఏడాది మొదటి సమావేశం మన దేశంలో జరుగుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారత్ సాధించిన 8% ఆర్థిక వృద్ది 140 కోట్ల మంది పౌరుల శ్రామిక తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేస్తూ కోవిడ్ మహమ్మారి సమయం నుంచి కొనసాగుతున్న యుద్దాలు, అస్థిరత వంటి అంతర్జాతీయ సమస్యలున్నప్పటికీ భారత్ వేగంగా పురోగమిస్తుందని మోదీ అన్నారు. ఈ వృద్దిని నిలకడగా కొనసాగించాలంటే ఆత్మ నిర్బర్ భారత్ గా ఆవిర్భవించడం ఎంతో ముఖ్యమని మోదీ చెప్పారు.
1: దేశవాసియోకు బహుత్ బహుత్ బధాయి. 7.8% గ్రోత్, దేశ్ ఖుషియో సే భర్ గయా. దేశవాసియోకు మే బధాయి దేతా హూం ఉన్కే సంకల్ప శక్తి కే లియే, ఉన్కే పురుషార్థ్ కే లియే. ఏక్ సామూహిక శక్తి కా ఏక్ ప్రతిబింబ్ హై. దునియా యుద్ధ మే డుబీ హుయీ, చారో తరఫ్ యుద్ధ కీ ఖబరే ఆ రహీ, విశ్వ సంకటో సే ఘిరా హువా హై, సప్లై చైన్ పూరీ తరహ డిస్టర్బ్ హై. 2020 మే కోవిడ్ కాల్ సే లేకర్ అబ్ తక్ కహీ పర్ భీ స్థిరతా నజర్ నహీ ఆ రహీ హై. ఉస్కే బావజూద్ భీ భారత్ తేజ్ గతి సే ప్రగతి కర్ రహా హై.
0: 7.8% అభివృద్ది రేటు కేవలం పౌరుల శ్రమకు ఫలితమని ఆయన అన్నారు. పౌరులు స్వదేశీ వస్తువులు స్వీకరించాలని, వోకల్ ఫర్ లోకల్ ను ప్రోత్సహించాలని, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఆదరించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. పౌరులు విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని, విదేశాల్లో వివాహాలు ప్లాన్ చేసుకోవడం మానుకోవాలని, అవసరం లేకపోతే బంగారం కొనుగోలు చేయవద్దని కూడా ప్రధానమంత్రి విజయం చేశారు. స్వదేశీ పద్దతిని పాటిస్తే స్వాతంత్ర వజ్రోత్సవాల నాటికి వికసిత భారత ఆకాంక్ష నెరవేరుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

దేశీయ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ ఇంధనం ఎరువుల దిగుమతులపై ఆధారపడున్నప్పటికీ తన వృద్దికి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులకు తగినట్లుగా భారత్ సర్దుబాటు చేసుకోగలదన్న విషయం నిరూపితమైందని కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. భారతదేశం వెలుపల నుంచి వచ్చే సవాళ్లను ఎదుర్కోగల శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ అని ఆర్థిక మంత్రి అభివర్ణించినట్లు వార్తలు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో మునుపెన్నడూ లేనంతగా ముడి చమురు పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతికి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. కొన్ని దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ అనేక ఎరువులను వాటి ముడి పదార్థాలను కూడా దిగుమతి చేసుకుంటామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పటికప్పుడు తన అంచనాలు వెల్లడిస్తుందని, సూచికలు సానుకూల దిశలోనే ముందుకు సాగుతున్నాయని ఆర్థిక మంత్రి అన్నారు. బెల్జియం ప్రధానమంత్రి బార్డి వెబర్ రేపటి నుంచి 3 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మన ప్రధానమంత్రితో ద్వైపాక్షిక సంబంధాల పూర్తి స్థాయి అంశాలపై, ప్రాంతీయ ప్రపంచ అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఒక వాణిజ్య కార్యక్రమంలో బెల్జియం ప్రధానమంత్రి ముఖ్య ప్రసంగం చేస్తారు. ముంబైలో వజ్రాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన వివిధ భాగస్వాములతో సమావేశమవుతారు. ఈ పర్యటన భారత్ బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఒక అవకాశాన్ని ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించింది. ఆ ట్రిబ్యునల్ అధికార పరిధిని తోసిపుచ్చుతూ దాని నిర్ణయాలు చట్టవిరుద్దమని తాము భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ మధ్యవర్తిత్వ ధర్మాసనాన్ని తాము ఏనాడు గుర్తించలేదని, విచారణలో తాము పాల్గొనలేదని, అటువంటి తీర్పు సంఘం తీర్పులకు తాము కట్టుబడి ఉండబోమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక సోషల్ మీడియా పోస్టులో స్పష్టం చేసింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని న్యూఢిల్లీ మరోసారి తన విధానాన్ని స్పష్టం చేసింది. నేపాల్లోని త్రిశూలి 3A జల విద్యుత్ ప్రాజెక్టు ప్రాంతంలో మట్టితో నిండిపోయిన సొరంగాల్లో చిక్కుకుపోయినట్లు భావిస్తున్న 600కు పైగా కార్మికులను రక్షించేందుకు సహాయ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. సొరంగాలను శుభ్రం చేయడానికి, ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతకడానికి సిబ్బంది పేలుడు పదార్థాలు, భారీ యంత్రాలు, ఎయిర్ పంపులను ఉపయోగిస్తున్నారు. నేపాల్ విపత్తు నిర్వహణ అధికారిక సమాచారం ప్రకారం 939 మంది మరణించగా 592 మంది విదేశీ జాతీయులతో సహా 3925 మంది ఆచూకీ లేకుండా పోయారు. ఇప్పటి వరకు జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి 279 మందిని రక్షించారు. దేశవ్యాప్తంగా 11,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెస్క్యూ ఆపరేషన్తో పాటు బాధితుల గుర్తింపులో సహాయం చేసేందుకు మన దేశం ప్రత్యేక బృందాలను పంపింది. ఖాట్మండులో 19 మంది సభ్యులతో కూడిన భారతీయ ఫోరెన్సిక్ బృందం మృతదేహాల గుర్తింపు కోసం డిఎన్ఏ పరీక్షల్లో సహాయం చేస్తోంది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ విమాన సర్వీసులను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సాయంత్రం ప్రారంభిస్తారు. ఎయిర్ ఇండియా ద్వారా నడిచే తొలి ఈజీ కనెక్ట్ సర్వీస్ అహ్మదాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ మీదుగా పలు అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులను చేరవేస్తుంది. గుజరాత్ రాష్ట్రానికి ఎంతో కీలకమైన ఈ విమానయాన కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా పాల్గొంటారు. ఈ సర్వీసుల ప్రారంభంతో భారతదేశంలో విస్తరిస్తున్న హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ నెట్వర్క్ లో వారణాసి, అమృత్సర్ల ద్వారా అహ్మదాబాద్ 3వ ప్రాంతీయ కేంద్రంగా ఆవిర్భవిస్తుంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ తో కలిసి చురుకైన పాలన, సమయానుకూల అమలు కోసం ఏర్పాటు చేసిన పీఎం ప్రగతి క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం ప్రగతిని సమీక్షించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కోసం అంతర్మంత్రిత్వ శాఖల సమన్వయాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో స్పష్టమైన ప్రచారం చేయడంపై సమీక్షలో ముఖ్యంగా దృష్టి సారించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. బంగ్లాదేశ్ లో అల్పసంఖ్యాక వర్గాలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని సెక్యులర్ మిషన్, ఆల్ ఇండియా రిఫ్యూజీ ఫ్రంట్ తో సహా 4 సంస్థలు పిలుపునిచ్చాయి. ప్రొఫెసర్ డాక్టర్ అబ్దుల్ బర్కత్, షహరియార్ కబీర్, న్యాయవాది రాణాదాస్ గుప్తా, చిన్మయ్య కృష్ణదాస్ బ్రహ్మచారికి న్యాయం చేకూర్చాలని ఈ సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.

0: సహకార పూర్తి వ్యవస్థ నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సభ్య దేశాన్ని కోరారు. భారత్ సాధించిన 7.8% ఆర్థిక వృద్ది 140 కోట్ల మంది పౌరుల కష్టపడే తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును మన దేశం తిరస్కరించింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు.

0: ప్రాణం పోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701158.
2: బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతులు స్వరపద యోగజ సమగతులు ముఖరిత మానస మునివరులు భూమిలో వెలసిన సురవరులు సమీపమ.
3: గడిసమ్మాయిలు చిత్రం కోసం పి సుశీల పాడిన పాట

0: ప్రాణం పోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701158.

0: ప్రాణం పోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701158.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశం అనేక తోడిన కేంద్రం నిలయంలో సమయం 1 గంట 10 నిమిషాలకు వస్తోంది. మరికొత్త క్షణంలో ముందుగా ప్రాంతీయ వార్తలు, అనంతరం మన్నిత లోకం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. తెలంగాణలో రైల్వే నెట్వర్క్ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆరోగ్యవంతమైన పోషకాహారం అందుకున్న సమాజంతోనే అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని ఈరోజు పోషణ్ మాహ్ను ప్రారంభించిన సందర్బంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. సెప్టెంబర్లో తెలంగాణలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో రైల్వే నెట్వర్క్ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జడ్చర్ల రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులను పరిశీలించిన సందర్బంగా మాట్లాడుతూ ఆయన రాష్టంలో 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు లైన్ డబ్లింగ్ పనులు పూర్తయ్యాయని, కర్నూలు వరకు కూడా త్వరలో పూర్తవుతాయని చెప్పారు. కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పూర్తి కానుండని, దేశవ్యాప్తంగా ప్రకటించిన 7 బుల్లెట్ రైళ్లలో 3 తెలంగాణకు లభించాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ దోమలగూడలోని ఏవీ కళాశాలలో 5 రోజుల పోషణ్ మాహ్ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఈ ఉదయం ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించిన అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం ఆరోగ్యవంతమైన పోషకాహారం అందుకున్న సమాజంతోనే సాధ్యమవుతుందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. 2014కు ముందు 38% పైగా చిన్నారులు సరైన పోషకాహారం అందక ఎదుగుదల లోపాలతో బాధపడేవారని, పునరుజ్జీవం పొందిన జాతీయ పోషకాహార మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తోందని లక్ష్మణ్ తెలిపారు. పాశ్చాత్య ఆహారపు అలవాట్లకు బదులుగా సాంప్రదాయ భారతీయ ఆహారాన్ని అనుసరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
1: పోషణ్ మా ఇన్ ద సెన్స్ ఇస్ ఎంటైర్ మంత్ టు మేక్ ద స్టూడెంట్స్ చిల్డ్రన్ ఇన్ యూ పర్టికులర్ ద యూత్ టు మేక్ దెమ్ అవేర్ అండ్ సీ దట్ ఎవ్రీ స్టూడెంట్ బికమ్స్ ఎ వాలంటీర్ రీచ్ అవుట్ టు ద సెక్షన్స్ హు ఆర్ నాట్ బీయింగ్ బ్రాట్ అండర్ ద అంబ్రెల్ ఆఫ్ హెల్దీ సొసైటీ. ఇది యువతకు విద్యార్థులకు ఒక ఛాలెంజింగ్ టాస్క్. ఎందుకంటే మనము ఆరోగ్యంగా మనము హెల్దీగా మనం మాత్రమే ఫిట్ గా ఉంటే అది సరిపోదు. మన సమాజం అంతా కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని దేశాన్ని మనం నిర్మించాలనుకుంటున్నాం.
0: సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ నిర్వహిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్టంలోని కీలక ప్రాజెక్టులపై చర్చలు జరుపుతారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో, మామునూరు విమానాశ్రయం పురోగతిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం సమావేశమవుతారు. డిఫెన్స్ కంపెనీలతో ఒప్పందాల విషయమై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలుస్తారు. చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబర్ 15 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణలో ప్రజలకు పూర్తి సహకారం అందించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజాభవన్లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన సమ్మిట్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు.

0: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంసీఆర్హెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. ఈ సమాపేశంలో ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, డీజీపీ సివి ఆనంద్, పోలీస్ కమిషనర్లు, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, కలెక్టర్లు, జీహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటించి హైదరాబాద్ లో హత్యకు గురైన గిరిజన యువతి నర్స్ ఊకే శిరీష కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్బంగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. గౌరవిల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం మంజూరు చేసిన 250 కోట్ల రూపాయలను సద్వినియోగం చేస్తూ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో రెవెన్యూ ఇరిగేషన్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమాపేశంలో మంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మంత్రి ధనసరి అనసూయ సీతక్కతో కలిసి విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. అలాగే కేసముద్రం మున్సిపాలిటీ కార్యాలయ భవనానికి ఇనుగుర్తి, సీరోలు, గంతాలపల్లి మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. నారాయణపురంలో దాదాపు 60 ఏళ్లుగా పరిష్కారం కాని అసైన్డ్ భూముల సమస్యను పరిష్కరించి 780 మంది రైతులకు 1378 ఎకరాలకు సంబంధించిన భూ ఆధార్తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను మంత్రి పంపిణీ చేశారు. వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామిని ఈ ఉదయం రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు రాంబాబు నాయక్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ ఆయన,
1: తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడాలని, రైతుల కష్టాలు పోవాలని, తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖభోగాలతో ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను కూడా ప్రజలకు చేరువగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు అందరికీ అంది అందరూ కూడా సుసంతోషంగా ఉండాలని చెప్పి కూడా మా రాజన్న గారు కోరుకోవడం జరిగింది.
0: సెప్టెంబర్లో తెలంగాణలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ పరిధిలోని ఐఎండి సెప్టెంబర్ నెల వాతావరణ నివేదికను ఈరోజు విడుదల చేసింది. దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో 91% కంటే తక్కువ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీజేపీ రాష్ట కార్యాలయం, నల్గొండ జిల్లా అధ్యకులు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 22A భూముల అంశాలపై ప్రశ్నించినందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, వర్షిత్ రెడ్డి తల్లిని గాయపరచడం దారుణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన కేసులు నమోదు చేయాలని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఇది కాంగ్రెస్ దివాళా కోరుతనానికి నిదర్శనమని ఎంపీ డికె అరుణ ధ్వజమెత్తారు. యువత మద్దతు పెరగడాన్ని జీర్ణించుకోలేకే కాంగ్రెస్ ఇలా చేస్తోందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. రాష్టంలో అస్తవ్యస్త పాలన నడుస్తోందని శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో నిన్న రాత్రి మహాలింగార్చన ఘనంగా నిర్వహించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. మంచిర్యాల జిల్లాలో భూ రీసర్వే ప్రక్రియను పగడ

0: ఆకాశవాణి ఈనాటి వనితా లోకం కార్యక్రమంలో మహిళల్లో ఎముకల ఆరోగ్యం అవగాహన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అనిల్ యాదవ్ గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమంలో మహిళల ఎముకల ఆరోగ్యం అవగాహన ఈ అంశం గురించి మనం తెలుసుకుందాం. మహిళలు కుటుంబానికి వెన్నెముక లాంటి వారు. మరి అటువంటి స్త్రీకి ఎముకలు ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యం కదా. ఎముకల ఆరోగ్యం ఎప్పుడు దృఢంగా ఉంటుంది, దానికి తీసుకోవాల్సిన ఆహార నియమాలేంటి, లేదంటే మానసిక స్థితి ఏ విధంగా కారణమవుతుంది, అలాగే ఆహారం దీన్ని ఏ విధంగా అధిగమించేలా చేస్తుంది, మెనోపాజ్ స్టేజ్ లో అసలు ఎముకలు ఎందుకు బలహీనమవుతాయి, ఇవి రాను ఆస్ట్రోపోరోసిస్ కి ఏమైనా కారణమవుతాయా, ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎందుకు తగ్గిపోతాయి మెనోపాజ్ టైంలో, ఆ లెవెల్స్ పెంచుకోవడానికి మనం ఏం చేయాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఇటువంటి ఎన్నో సందేహాలు మనందరికీ ఉంటాయి. అవన్నీ నివృత్తి చేయడానికి ఈరోజు మనతో మన స్టూడియోస్ లో ఉన్నారు డాక్టర్ ఆర్ అనిల్ యాదవ్ గారు, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ అనిల్ యాదవ్ గారు.
2: నమస్కారం
1: డాక్టర్ గారు. చెప్పండి, ముఖ్యంగా మహిళల ఎముకల ఆరోగ్యం ఎందుకు అంత ప్రాధాన్యత సంతరించుకుంది?
2: సో బేసికల్లీ మనకి మేల్స్ లో కాకుండా ఫీమేల్స్ లోనే ఎముకల ఆరోగ్యానికి సంబంధించి ఒక ఇంపార్టెన్స్ ఎందుకు ఉంటుందంటే, వాళ్ళ లైఫ్ స్టేజ్ లో మెనోపాజ్ అనేది ఒక సిగ్నిఫికెంట్ స్టేజ్ అన్నమాట. అరౌండ్ 45 ఇయర్స్, ఆఫ్టర్ 45 ఇయర్స్ యావరేజ్ గా 48 అంటాము. ఆ 48 ఇయర్స్ అప్పుడు మెనోపాజ్ అనే స్టేజ్ వస్తుంది. మెనోపాజ్ అంటే వాళ్ళకి రెగ్యులర్ గా ఉండే పీరియడ్స్ నెలసరి ఏదైతే ఉందో అది ఆగిపోవడం, వరుసగా ఒక 12 వారాలు నెలసరి రావట్లేదు అంటే ఆ మెనోపాజ్ స్టేజ్ అటైన్ అయినాడు. సో ఆ మెనోపాజ్ తర్వాత వచ్చే ఎముకల్లో చాలా కీలక మార్పులు వస్తాయి. ఎలా అంటే దానిలో ఎముకల సాంద్రత అనేది తగ్గిపోతుంది గ్రాడ్యువల్ గా. దట్ ఈస్ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే అప్పటి వరకు ప్రొడ్యూస్ అయ్యే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అప్పుడు ప్రొడక్షన్ సడన్ గా ఆగిపోవడం వల్ల ఎముకల్లో చేంజెస్ వస్తాయి. సో దానికి ఎలా చేంజెస్ వస్తాయి ఏంటనేది కాన్సెప్ట్ ఉంటుంది దానికి. బట్ ఓవరాల్ గా హార్మోనల్ లెవెల్లో వచ్చే ఇంబ్యాలెన్స్ వల్ల అప్పటి వరకున్న ఎముకలకి కాల్షియం సప్లై అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల గ్రాడ్యువల్ గా

0: కానీ ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అయినప్పుడు అది ఎముకల దృఢత్వానికి అసలు ఏ విధంగా ఉపయోగపడుతుంది?
1: సో జనరల్ గా ఈస్ట్రోజన్ అంటే బిఫోర్ మెనోపాజ్ గురించి మాట్లాడుకుంటే, ఒక యంగ్ ఫీమేల్ లో కనుక ఈ రెగ్యులర్ పీరియడ్స్ వీటి వల్ల మనకి లోపల యూట్రస్ అంటే గర్భ సంచి, దానికి ముందు అండాశయం అంటారు, ఓవరీస్ అంటారు, ఆ ఓవరీస్ నుంచి ఈ రెగ్యులర్ పీరియడ్స్ వల్ల ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ఈస్ట్రోజన్ కి బోన్ కి ఏంటి సంబంధం, ఎలా మెయింటైన్ చేస్తుందంటే, బోన్ లో రీమాడలింగ్ అని ఒక బోన్ రీమాడలింగ్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. అది ఎలా అంటే, మనకి తెలియకుండానే మన బాడీలో, అది మేల్స్ లో కావచ్చు ఫీమేల్స్ లో కావచ్చు, బట్ ఎస్పెషల్లీ ఫీమేల్స్ లో ఈ బోన్ గ్రోత్ అనేది, బోన్ అనేది కొత్త ఎముక వస్తుంది, పాత ఎముక అనేది కరిగిపోతుంటది అనమాట. సో ఒక బ్యాలెన్స్ లో నడుస్తుంటది అది. సో ఈ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేసే హార్మోనే ఈస్ట్రోజన్. సో ఎప్పుడైతే ఈస్ట్రోజన్ రాదో ఈ బోన్ రీమాడలింగ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో డిస్టర్బ్ అయినప్పుడు ఏంటంటే పాత ఎముక ఎక్కువైపోతుంది, అంటే బోన్ కరిగిపోవడం అనేది ఎక్కువ అవుతుంది, కొత్త ఎముక అనేది రాదు. సో దానికి సీక్వెన్స్ ఉంటుంది, బట్ ఓవరాల్ గా సమ్మరీ అయితే ఎముక అనేది ఎక్కువగా పల్చబడిపోవడం జరుగుతుంటది బికాస్ ఆఫ్ ద డిస్టర్బెన్స్ ఇన్ బోన్ రీమాడలింగ్.
0: డాక్టర్ అనిల్ గారు, ఇప్పుడు చూస్తే ఎర్లీ మెనోపాజ్ ప్రాబ్లం కూడా ఎక్కువ ఉంది, ఇటువంటి సమయంలో కూడా మనకి బోన్ డెన్సిటీ తగ్గడం అనేది ఉంటుందా?
1: ఎర్లీ మెనోపాజ్ ఇంకా రిస్క్ ఫ్యాక్టర్ యాక్చువల్లీ.
0: సో అది ఏ వయసు నుంచి ప్రారంభం అవ్వచ్చు? ఇంచుమించు
1: ఒక రఫ్ గా ఒక 5 ఇయర్స్ ముందు నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఎర్లీ మెనోపాజ్ అనేది. సో యావరేజ్ గా 45 తర్వాతే వస్తుంది. సో అందుకే మేల్స్ లో కంటే ఫీమేల్స్ లో ఒక 20 ఇయర్స్ ముందుగానే మనం అలర్ట్ అవ్వాలి. ఈ ఆస్టియోపోరోసిస్ అనేది మేల్స్ లో 70s లో వస్తుంది, ఫీమేల్స్ లో 50s లోనే స్టార్ట్ అయిపోతుంది బికాస్ ఆఫ్ దిస్ మెనోపాజ్.
0: అంటే మీరు అన్నట్టుగా ఎర్లీగానే మనం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కాబట్టి మనం మెనార్కీ స్టేజ్ నుంచి అప్పటి నుంచి మనం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: ఎస్ డెఫినెట్లీ. ఎందుకు అంటే ఇప్పుడు మనకి జనరల్ గా ఫీమేల్స్ లో చాలా కామన్ ప్రాబ్లం ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది, హైపోథైరాయిడిజం అంటాం. సో దానికి ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు, కొంతమంది మిస్ చేస్తుంటారు. దానివల్ల ఏంటంటే ఈ పీరియడ్స్ లో కూడా అబ్నార్మాలిటీస్ అనేవి వస్తుంటాయి. ఎప్పుడైతే ఈ పీరియడ్స్ లెవెల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయో దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కామన్. సో దానివల్ల ఇండైరెక్ట్ గా బోన్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి. బోన్స్ ఎఫెక్ట్ అవ్వడం అంటే వీక్నెస్. ఇంకా సో ఇప్పుడు ముందు నుంచే జాగ్రత్తలు ఎలా తీసుకోవచ్చు అంటే ఆ థైరాయిడ్ ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. చాలా వరకు థైరాయిడ్ విల్ లీడ్స్ టు ఒబెసిటీ. సో థైరాయిడ్ వల్ల వచ్చే ఒబెసిటీ లేకపోతే జనరల్ గానే ఒబెసిటీ ఉన్నప్పుడు ఎముకలు అనేవి ఇంకా పలచబడిపోతుంటాయి ముందు నుంచే. సో ఈ ఒబెసిటీని తగ్గించుకోవాలి అంటే వెయిట్ రిడక్షన్ పెట్టుకోవాలి. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఇన్ ఫీమేల్స్. సో ఫీమేల్స్ లో రెగ్యులర్ ఎక్సర్సైజెస్, డైట్ ఇవన్నీ చూసుకోవాలి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే. సో మెనార్కీ నుంచే అంటే ఫస్ట్ పీరియడ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఈ జాగ్రత్తలు తీసుకుంటే గనక మనం గ్రాడ్యువల్ గా బోన్ స్ట్రెంత్ అనేది పెంచుకోవచ్చు. సో మెనోపాజ్ తర్వాత కూడా మనకు కావాల్సినంత స్ట్రెంత్ బోన్ లో ఉంటుంది.
0: ఓకే, అయితే మన ఆరోగ్య స్థితి మన మానసిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది కదా. పిల్లల్లో ఫస్ట్ పీరియడ్స్ వచ్చినప్పుడు చూసుకుంటే వాళ్ళకి మేబీ చదువుల వల్ల స్ట్రెస్ వల్ల అయి ఉండొచ్చు, లేదా ఈ ఎర్లీ మెనోపాజ్ మెనోపాజ్ టైంలో చూసుకుంటుంటే ఒక కుటుంబ బాధ్యత కానీ వర్కింగ్ ఉమెన్స్ కి అక్కడ వర్క్ కానీ ఈ స్ట్రెస్ వల్ల వాళ్ళు మానసిక సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి అది ఎంతవరకు మనకి ఈ ఎముకల దృఢత్వానికి కారణమవుతుందంటారు?
1: ఎస్ డెఫినెట్లీ, సైకలాజికల్ అనేది చాలా ఇంపార్టెంట్. మెంటల్ స్ట్రెస్ అనేది ఫిజికల్ స్ట్రెస్ లీడ్ చేస్తుంది డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు మెంటల్ స్ట్రెస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డిప్రెషన్, రెస్పాన్సిబిలిటీస్ వల్ల కావచ్చు, దేని వల్ల కావచ్చు. వాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకోరు, డైట్ మీద కానీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ ఉండదు. మామూలుగా మనకి ఇంట్లోనే చాలా పని చేస్తామని చెప్పి చాలా మంది ఎక్సర్సైజ్ చేయరు. బట్ అది దానివల్ల ఇంపార్టెన్స్ ఏమి ఉండదు. ప్రాపర్ గా ఒక 45 to 50 minutes వాకింగ్ చేస్తూ అది చేయడం వల్ల ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ వల్లనే బోన్ ఎక్కువ స్ట్రాంగ్ అవుతుంది. మన కాల్షియం సప్లిమెంట్స్ వీటితో కంటే కూడా ఫిజికల్ యాక్టివిటీతో ఎక్కువ స్ట్రాంగ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఫిజికల్ గా ఫిట్ ఉన్నామో మనకి దానివల్ల మెంటల్ ఫిట్నెస్ కూడా డెవలప్ అవుతుంది. సో మనం సైకలాజికల్ కూడా కొంచెం స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మనం ఏంటంటే ఈ ఫిజికల్ మెంటల్ హెల్త్ అనేది ఖచ్చితంగా ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది.
0: ఓకే డాక్టర్ అనిల్ గారు, ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నట్లయితే ఇది అపోహ నిజమో మీరే చెప్పాలి. ఎముకలు ఆల్రెడీ మోకాళ్ళు అందరికి అరిగిపోతున్నాయి, బ్యాక్ పెయిన్ అనేది సి సెక్షన్ అయిన వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటాము, ముఖ్యంగా డెలివరీ అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాము. ఈ వాకింగ్ చేస్తే ఇంకా ఉన్న ఎముకలు కూడా అరిగిపోతాయి అనేది ఒక అపోహ ఉంది, అది ఎంతవరకు కరెక్ట్?
1: వాకింగ్ చేస్తే ఎముకలు అరిగిపోవడం అనేది అపోహని డెఫినెట్ గా. ఎందుకంటే వాకింగ్ చేయడం వల్ల మనకి బ్యాక్ పెయిన్ తగ్గుతుంది ఫస్ట్, నీ జాయింట్ పెయిన్స్ కూడా తగ్గుతాయి. బట్ వాకింగ్ చేయడం వల్ల నీ జాయింట్స్ ఎక్కువగా అరిగిపోయి ఎక్కువ నొప్పులు రావడానికి కూడా కారణం అవ్వచ్చు. ఎలా అంటే వాకింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటాయి, లైక్ మనం చేసే పద్ధతిలో ఉంటాయి. సో ఇప్పుడు మనం షూ లేకుండా నడవడము, నార్మల్ గా ట్రెడ్మిల్ వాకింగ్ వల్ల కూడా ఎముకలు అనేవి ఎక్కువ

0: పడిపోతుంది. సో అది హార్ట్ కి మంచిది ట్రెడ్మిల్ వాకింగ్ అని, బట్ బోన్స్ కి మంచిది. సో అది అది ఎట్లా అంటే ఒక ఆర్టిఫిషియల్ సర్ఫేస్, ఆర్టిఫిషియల్ సర్ఫేస్ మీద పడ్డప్పుడు బోన్స్ జాయింట్స్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. అంటే దీన్ని ఎలా చేయొచ్చు అంటే షూ వేసుకొని మట్టి రోడ్డు పైన కానీ పార్క్స్ లో కానీ వాకింగ్ చేయాలి. అలా చేస్తే డెఫినెట్ గా జాయింట్స్ అనేవి ఇంకా స్ట్రాంగ్ అవుతాయి, ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి, అరిగిపోవడం అనేది ఏముండదు.
1: ఆల్రెడీ ఈ మోకాళ్ళ నొప్పులతో ఉన్న వాళ్ళకి చేయొచ్చు,
0: డెఫినెట్ గా చేయొచ్చు, డెఫినెట్ గా చేయొచ్చు. సైక్లింగ్ చేయొచ్చు, వాకింగ్ కూడా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో చేస్తే డెఫినెట్ గా పెయిన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఎప్పుడైతే సీసీ రోడ్డు, ఎక్కువ మంది సిమెంట్ రోడ్డు మీద హైవేస్ మీద నడుస్తుంటారు వితౌట్ షూస్, నార్మల్ చెప్పులు వేసుకుని, దానివల్ల డెఫినెట్ గా పెయిన్స్ అనేవి ఎక్కువ.
1: అంటే ఎలాంటి షూ వాడాలో డాక్టర్ సజెస్ట్ చేస్తారండి మీరు?
0: సో మెమరీ ఫోమ్ షూ అని వస్తున్నాయి కొత్తగా, అంటే సాఫ్ట్ సోల్ ఉంటుంది. సో ఆ షూ వాడితే గనక మన సోల్ కి ప్రొటెక్షన్ ఉంటుంది, ఎక్కువగా స్ట్రెస్ పడదు జాయింట్స్ మీద. సో మనం క్యాలరీస్ బర్న్ అవుతుంటాయి, వెయిట్ అనేది తగ్గడానికి హెల్ప్ అవుతుంటది. అది కూడా ఒక పర్టికులర్ పేస్ లో చేయాలి, స్పీడ్ అంటే బ్రిస్క్ వాకింగ్ అంటాం, స్లోగా నడుచుకుంటూ వెళ్ళడం అలా కాదు, ఒక స్పీడ్ లో నడుస్తూ ఉండాలి. అలా అని చెప్పి రన్నింగ్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ వాకింగ్, జస్ట్ ఒక పేస్ లో వెళ్తే సరిపోదు.
1: అసలు ముఖ్యంగా ఈ ఎముకలు అరిగిపోవడానికి గానీ, ఎముకల ఆరోగ్యం క్షీణించడానికి కానీ ముఖ్యమైన కారణాలు ఏమంటారండి మన లైఫ్ స్టైల్?
0: సో లైఫ్ స్టైల్ కి వస్తే మాత్రం డెఫినెట్ గా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డైట్. సో చాలా మంది ఏంటంటే ఎస్పెషల్లీ మన ఇంట్లో ఉన్న మన అమ్మ వాళ్ళు చెల్లె వాళ్ళు కానీ పనులు చేస్తుంటారు కానీ వాళ్ళ డైట్ ప్రాపర్ గా ఉండదు. సో వాళ్ళకి ఏమేమి హెల్దీ డైట్ అనేది వాళ్ళకి అంతగా ఐడియా కూడా ఉండదు, వాళ్ళు కొద్దిగా పట్టించుకోరు. సో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, అంటే వాళ్ళు ఏం తినాలి. బేసికల్ ఏంటంటే కాల్షియం టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందని అనుకుంటారు కానీ కాల్షియం టాబ్లెట్ అనేది సెకండరీ, అది ఓన్లీ 10-20% హెల్ప్ చేస్తుంది. సో మన లైఫ్ స్టైల్, మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా ప్రాపర్ డైట్ తీసుకుంటున్నామా లేదా అనే ఇంపార్టెన్స్ దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది డెఫినెట్ గా.
1: ఎటువంటి డైట్ తీసుకోవాలండి?
0: సో జనరల్ కాల్షియం రిచ్ డైట్ అనేది మనకు చాలా మందికి తెలియదు, దేనిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు. సో మనం రెగ్యులర్ గా మన జనరల్ హెల్త్ కి ఏది ఇంపార్టెంటో దానిలోనే కాల్షియం ఎక్కువగా ఉంటుంది కరెక్ట్ గా చూస్తే. సో అందులో ఫస్ట్ థింగ్ డైరీ ప్రొడక్ట్స్, మిల్క్ అండ్ కర్డ్. సో రోజు ఒక గ్లాస్ పాలు, ఒక కప్పు పెరుగు మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా వరకు దాని నుంచి కాల్షియం అనేది వస్తుంటది మనకి. సో అలా ఇంకా ఓట్స్ అండ్ రాగి ఉంటాయి కదా మేడం, సో ఓట్స్ రాగిలో కూడా చాలా, ఓట్స్ అనేవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అవి నార్మల్ గా వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతాయి, దాంతో పాటు కాల్షియం ఉంటుంది, కాల్షియం బోన్స్ హెల్త్ ని మెయింటైన్ చేస్తుంది. దాంతో పాటు చూస్తే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, సో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తో మనకి ఐరన్ ఇవన్నీ వచ్చినట్టే కాల్షియం కూడా వస్తుంది, సో బోన్స్ స్ట్రాంగ్ అయిపోతాయి.
1: అది ఏ రూపంలోనే తీసుకొచ్చి పప్పులో వేసుకున్నా కానీ ఆకుకూర తీసుకున్నా ఏదైనా పర్వాలేదు,
0: ఆకుకూర రోజుకొక ఆకుకూర కంపల్సరీ మన డైట్ లో ఉండాలన్నమాట. మామూలుగా పప్పులో వేసుకొని తినొచ్చు, ఎందుకంటే పప్పు ప్రోటీన్ కాబట్టి ఇండైరెక్ట్ గా అది కూడా స్ట్రెంగ్త్ ఇస్తుంది. సో ఇంకా డైట్ రిసోర్స్ అంటే మనకి ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, ఎస్పెషల్లీ నారింజ పండ్లు, జామ పండ్లు చాలా బెస్ట్ ఫ్రూట్స్ అన్నమాట. సో దాంతో ఇంకొకటి డ్రై ఫ్రూట్స్ లో ఆల్మండ్స్, బాదం. సో అవి కుదిరితే ఒక రోజుకి ఒక 4 అలా సోక్ చేసుకొని కానీ, లేకపోతే నార్మల్ కానీ బాదం తింటే ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అండ్ కాల్షియం బాదం అనేది. దాంతోపాటు వెజిటేరియన్స్ కి ఇంతవరకు పనికొస్తుంది, తర్వాత ఎగ్స్ అండ్ ఫిష్ తినగలిగితే ఇంకా బెటర్. ఎగ్స్ రోజుకి ఒక 2 ఎగ్స్ తింటే ఫుల్ ఎగ్స్ తినొచ్చు, చాలా మందికి డౌట్ ఉంటుంది ఎల్లో తినొచ్చా ఇట్లా. సో కంప్లీట్ ఎగ్ తినొచ్చు 2 ఎగ్స్. ఫిష్ కూడా చాలా ఇంపార్టెంట్, మంచి ప్రోటీన్ సోర్స్ ప్లస్ కాల్షియం సోర్స్.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఫస్ట్ చెప్పింది కాల్షియం రిచ్ ఫుడ్ ఏంటంటే మనకి ఒక పాలు అని చెప్పారు, పెరుగు అని చెప్పారు, కాకపోతే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మనకి మంచి పాలు అనేవి ఎక్కడా దొరకట్లేదు. అసలు పాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది, కంటామినేటెడ్ మనకు దొరుకుతున్నాయి మార్కెట్ లో గానీ ఎక్కడైనా గానీ. ఈ పరిస్థితుల్లో దీనికి ఈక్వల్ గా మనం కాంపెన్సేట్ చేసే ఫుడ్ ఏమైనా ఉందా?
0: ఇది డెఫినెట్ గా మంచి క్వశ్చన్ మేడం. జనరల్ గా ఇప్పుడు అంతా అడల్టరేటెడ్, కల్తీ పాలే ఎక్కువగా దొరుకుతున్నాయి, అంత కెమికల్స్ ఉన్న పాలు. సో మనం మిగతా సోర్స్ కనుక కరెక్ట్ గా పెట్టుకోగలిగితే డైట్ లో కెన్ స్కిప్ మిల్క్, మిల్క్ ని స్కిప్ చేసి. బట్ కర్డ్ అనేది ఏ పాలతో చేసినా కూడా అది ఫర్మెంటెడ్ ప్రాసెస్ కాబట్టి పెరుగును అసలు మిస్ చేయద్దు, పెరుగు అనేది చాలా ఇంపార్టెంట్. మిల్క్ మనం స్కిప్ చేసుకోవచ్చు. మిల్క్ అంటే ఇప్పుడు మనకు జనరల్ గా ప్రోటీన్ పౌడర్స్ కూడా ఒకటి యాడ్ చేసుకోమని చెప్తాం డైట్ లో, ఎందుకంటే అందరూ ప్రోటీన్ డైట్ తీసుకోలేరు. సో అది ఇప్పుడు కొత్తగా మీరన్న పాయింట్ తోనే మిల్క్ లో కాకుండా వాటర్ లో తాగమని చెప్తున్నా.
1: హాట్ వాటర్
0: జస్ట్ లూక్ వామ్ వాటర్, దానిలో ప్రోటీన్ పౌడర్ తాగొచ్చు. సో మిల్క్ అనేది అవాయిడ్ చేయొచ్చు, కానీ కర్డ్ అవాయిడ్ చేయొద్దు.
1: ఎక్స్ట్రా కేర్ ఏం తీసుకోవాల్సి ఉంటుంది డాక్టర్ గారు ఈ మెనోపాజ్ టైంలో ఈ ఎముకలు బలహీన పడినట్లయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: సో జనరల్ గా బలహీన పడ్డ ఎముకల్లో మనకి మెయిన్ గా రిస్క్ ఏంటి, ఓవరాల్ గా బోన్స్ బలహీన పడ్డం అని మాట్లాడుతున్నాం కానీ బలహీన పడ్డం వల్ల వచ్చే రిస్క్ ఏంటి అంటే ఈజీగా ఫ్రాక్చర్స్ అవుతాయి అన్నమాట. ఇన్సఫిషియన్సీ ఫ్రాక్చర్స్ అంటాం, ఫ్రెజైల్ ఫ్రాక్చర్స్ అంటాం. సో ఆ డెన్సిటీ తగ్గకుండా మనం ముందు నుంచే మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసినా కూడా ఇంకా ఎలాగో అది ఏజింగ్ ప్రాసెస్ కాబట్టి డెఫినెట్ గా మనం ఇవన్నీ జాగ్రత్తలతో కొంచెం పోస్ట్పోన్ చేయగలుగుతాం, తప్పితే దాన్నైతే అవాయిడ్ చేయలేం. ఆస్టియోపోరోసిస్ అనేది కంపల్సరీ ఏజింగ్ ప్రాసెస్ లో వస్తుంది. సో డైట్ తో పాటు మనం ప్రాపర్ గా ముందు నుంచి కరెక్ట్ సప్లిమెంట్స్, వైటమిన్ సప్లిమెంటేషన్ యాడ్ చేసుకోవాలి. విటమిన్ డి గానీ కాల్షియం ఇవన్నీ ముందు నుంచి కూడా క్యాలిక్యులేటెడ్ గా. ఇప్పుడు మనం బయట చూస్తుంటే చాలా మంది విటమిన్ డి రోజు వేసేసుకుంటున్నారు, విటమిన్ డి క్యాప్సూల్స్, దానివల్ల కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అది ఎవరికి చాలా మంది తెలియదు. సో ప్రాపర్ గా డోస్ క్యాలిక్యులేట్ చేసి చేసుకోవాలి ఇప్పుడు
1: వైద్యుల పర్యవేక్షణలోనే
0: డెఫినెట్ గా. సో చాలా మంది ఇప్పుడు మా ఫ్రెండ్స్ ని అడుగుతుంటాం వాళ్ళ మదర్స్ కి ఏం చేస్తున్నారంటే విటమిన్ డి రోజుకొక టాబ్లెట్ వేస్తున్నారు, అది రాంగ్. విటమిన్ డి రోజుకొకటి వేస్తుంటే రోజుకి 60,000 యూనిట్స్ అంటే అల్టిమేట్ గా అది ఓవర్ డోస్ అయిపోతారు, యా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్ ఈజీగా వస్తుంది విటమిన్ డి తో. సో విటమిన్ డి అనేది ఇట్స్ లైక్ డబుల్ ఎడ్జెడ్ స్వాట్, దాన్ని ప్రాపర్ గా వాడాల్సిందే. ఎక్కువ వాడితే దాని సైడ్ ఎఫెక్ట్స్ వేరే ఉంటాయి.
1: నాచురల్ గా ఈ డి విటమిన్ మనకి దేని ద్వారా వస్తుంది డాక్టర్ గారు?
0: నాచురల్ గా విటమిన్ డి అంటే మనకి వెజిటేరియన్ ఫుడ్ లో మాత్రం అంతగా ఉండదు మేడం, నాన్ వెజ్ డైట్ లో కొంతవరకు దొరుకుతుంది మనకి. వెజిటేరియన్స్ కంటే చీజ్, మష్రూమ్, ఈ మనకి నువ్వుల్లో కొంతవరకు ఉంటుంది విటమిన్ డి. న్యాచురల్ గా అంటే ఇంకా సన్లైట్ ఎక్స్పోజర్, ఇవాళ రేపు అంత సన్లైట్ ఎక్స్పోజర్ ఎవరు అంత ఫాలో అవ్వట్లేదు, బట్ సన్లైట్ లో కూడా ప్రాపర్ గా మార్నింగ్ టైంలో 7 to 10 AM మధ్యలో లేత కిరణాలు ఉంటాయి కదా, అవి పడ్డప్పుడే మన బాడీలో ఉన్న స్కిన్ కింద ఉండే కొలెస్ట్రాల్ అనేది దానిలో ఉన్న అల్ట్రావైలెట్ రేస్ ని తీసుకొని ప్రొడ్యూస్ చేస్తుంది. విటమిన్ డి సన్ నుంచి రాదు, మన బాడీయే ప్రొడ్యూస్ చేస్తారు, బట్ ఇట్ నీడ్స్ సమ్ సన్ లైట్, యూవీ రేస్ ప్రాసెస్ కోసం. బట్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎంత సన్ లైట్ కెళ్ళినా కూడా అది కరెక్ట్ అవ్వదు, దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. బట్ ఇండియన్ ఫీమేల్స్ లో ఎస్పెషల్లీ ఫీమేల్స్ లో విటమిన్ డి అనేది చాలా, ఇప్పుడు ప్రతి 10 మందిలో 8 మందికి డెఫిషియన్సీ ఉంటుంది. దాన్ని ప్రాపర్ వేలో టెస్ట్ చేయించుకొని ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే.
1: మీరు ఎలాగో టెస్ట్లు అన్నారు కాబట్టి ఏ టెస్టులు చేయించుకోవాలి డాక్టర్ గారు ఈ సమస్యతో ఉన్నప్పుడు? మనకి ఎముకలు అసలు నా ఎముకలు ఏ స్థితిలో ఉన్నాయి, దృఢంగా ఉన్నాయి లేదా, నేను ఇప్పుడు కన్సల్ట్ చేయాలా డాక్టర్ అని ఎన్నో సందేహాలు ఉంటాయి. ఏ టైంలో మనకి ఏ సింటమ్స్ లక్షణాలు ఎలా మనం తెలుసుకోవాలి?
0: సో జనరల్ ఏంటంటే ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా లేకపోతే కాల్షియం డెఫిషియన్సీ బోన్ లో ఉన్నా కూడా, సో మనకి జనరల్ గా బాడీ పెయిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఎస్పెషల్లీ అప్పర్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, కొన్ని జాయింట్ పెయిన్స్ లైక్ నీ జాయింట్ పెయిన్స్, ఈ జాయింట్ పెయిన్స్ అనేవి కామన్ గా ఉంటాయి. సో అక్కడ మనం ఆ సింప్టమ్స్ బట్టి ఎక్కడైతే జాయింట్ పెయిన్స్, యంగ్ ఏజ్ లో కొంచెం అంటే మెనోపాజ్ ముందే జాయింట్ పెయిన్స్ వస్తున్నాయంటే డెఫినెట్ గా విటమిన్ డి డెఫిషియన్సీ గురించి మనం ఆలోచించాల్సిందే. సో విటమిన్ డి డెఫిషియన్సీ ఎలా తెలుస్తుంది అంటే టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ అంటే కూడా రఫ్ గా ఎవరు టెస్ట్ చేస్తారు, 25-hydroxy అని ఒకటి ఉంటుంది, దానిలో 125-dihydroxy అని ఉంటుంది, ఏదో ఒక టెస్ట్ చేయడం కాదు, స్పెసిఫిక్ గా 25-hydroxy విటమిన్ డి ఏ చేయాలి. ఎందుకు అంటే అది స్టోరేజ్ ఫామ్, స్టోరేజ్ ఫామ్ ని చూసినప్పుడే మనకు బాడీలో ఎంత ఉందో తెలుస్తుంది. 125 చేయించుకుంటారు చాలా మంది, 125-dihydroxy ఏంటంటే యాక్టివ్ ఫామ్, అది వర్క్ చేసేది, అది షార్ట్ యాక్టింగ్ ఉంటుంది, ఈ రోజు పనిచేస్తుంది వెళ్ళిపోతుంది, దాని లెవెల్ తో మనకు తెలియదు డెఫిషియన్సీ అనేది. సో 25-hydroxy విటమిన్ డి అనేది చెక్ చేసుకోవాలి, డెఫిషియన్సీ ఉంటే దాని ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అలా కాకుండా బోన్స్, మీరు అడిగినట్టు బోన్స్ బలహీనంగా ఉన్నాయా బలంగా ఉన్నాయా తెలుసుకోవాలంటే దానికి ఒక స్కాన్ ఉంటుంది, అది డెక్సా స్కాన్. అంటే మనకి ఎంతవరకు ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఉందా, మనం ఇంత ఎస్పెషల్లీ ఫీమేల్స్ లో ఎవ్రీ ఇయర్ ఒక డెక్సా స్కాన్ చేసుకోవాలి అరౌండ్ పెరిమెనోపాజ్ అంటాం, 40 తర్వాత మెనోపాజ్ స్టేజ్ వస్తుంది అనే టైంలో మనం రెగ్యులర్ గా ఈ డెక్సా స్కాన్, DEXA అంటే డ్యూయల్ ఎనర్జీ ఎక్స్రే అబ్జర్ప్షోమెట్రీ అంటాం. సో ఆ ఎక్స్రే చేయించుకుంటే దానిలో మనకి టీ స్కోర్, జెడ్ స్కోర్ అని ఉంటుంది, దాన్ని బట్టి ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్. కొంచెం ఎముకల సాంద్రత తక్కువ ఉంటే గనక స్కోర్ ఉంటుంది దాంట్లో, దాన్ని ఆస్టియోపీనియా అంటారు. మరీ తక్కువ ఉంటే -2.5 అని నెంబర్ ఉంటుంది, దానికంటే కూడా తక్కువ ఉంటే దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. సో అట్లా మనకు ముందే తెలుస్తుంది మనకి ఎంతవరకు ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఉంది అని. సో ఆస్టియోపీనియా ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండి టాబ్లెట్స్ వాడుకోవడం, దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సెట్ అవుతుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మనం పెద్దవాళ్ళు అంటే ఒక 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు చూస్తుంటే ఎక్కువగా మీ దగ్గరకు వచ్చే కేసెస్ కూడా ఇవే ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎక్కువగా ఈ బాత్రూమ్ లో తడి దగ్గర కాలు జారి పడిపోతూ ఉంటారు, డెఫినెట్లీ ఫ్రాక్చర్ అయిపోతుంటుంది, ఆల్రెడీ బలహీనంగా ఉంటాయి కాబట్టి ఆ ఏజ్ లో. అటువంటి వాళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇన్ కేసు వాళ్ళకి ఎముకలు విరిగిపోయింది, సర్జరీ చేశారనుకోండి, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
0: సో నార్మల్ గా మా ఓపీలో మేడం మీరు అడిగినట్టు డెఫినెట్ గా రోజుకి ఒక 10 మందిలో 2-3 ఈ ప్రాబ్లమ్స్ అని వస్తారు. అంటే ఏజ్ పైబడిన వాళ్ళల్లో జనరల్ గా రిస్ట్ దగ్గర మనకు ఫ్రాక్చర్స్ ఎక్కువ అవుతాయి, తుంటిలో హిప్ ఫ్రాక్చర్స్ ఎక్కువ అవుతాయి, లేకపోతే స్పైన్ లో ఉంటాయి. ఈ 3 ప్లేసెస్ చాలా కామన్. సో ఎందుకంటే వాళ్ళు పడుతున్నప్పుడు చెయ్యి ఇలా అడ్డం పెడతారు, సో కరెక్ట్ రిస్ట్ అనేది చాలా కామన్ గా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇట్లా రిస్ట్ గానీ హిప్ గానీ ఒకసారి ఫ్రాక్చర్ అయింది, ఎస్పెషల్ హిప్ ఫ్రాక్చర్ అయిందంటే వాళ్ళ లైఫ్ అనేది కంప్లీట్ చేంజ్ అయిపోతుంది, బెడ్ రిడన్ అయిపోతారు. దానికి ప్రాపర్ గా సర్జరీ చేయించుకుంటేనే అది సెట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మనకి కాలు జారి పడిపోయారు, హిప్ రీప్లేస్మెంట్ చేయాలి, తుంటి ఎముక విరిగిపోయింది, ఎంత సమయంలో మనం సర్జరీ చేయొచ్చండి?
0: సో తుంటి ఎముక విరిగిపోయింది హిప్ రీప్లేస్మెంట్ అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనేది ఇంతకు ముందు గైడ్ లైన్స్ మేడం. బట్ తుంటి ఎముక విరిగినప్పుడు దాని బ్లడ్ సర్క్యులేషన్ అనేది కట్ అయిపోతుంది, సో దాని జాయింట్ అనేది మార్పిడి చేసుకోవచ్చు. మనకి ఇప్పటికే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్తాము, బట్ అంతకుముందు ఎమర్జెన్సీ లాగా ట్రీట్ చేసేవాళ్ళు, ఇప్పుడు అలా ఏం లేదు. కాకపోతే వాళ్ళు బెడ్ లోనే పడుకొని ఉండలేరు కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం చేంజ్ చేస్తాం.
1: ఇన్ కేసు మనకి వైద్యం కరెక్ట్ గా లేదు, ఇప్పుడు మనం ఉన్న ప్రదేశంలో కరెక్ట్ సర్జన్ మనకి లేరు అన్నప్పుడు మనం ఎంత సమయం వరకు మనం రిస్క్ తీసుకోవచ్చు అంటారు?
0: 1 వీక్ 10 డేస్ అయినా పర్లేదు, మనం ప్రాపర్ గా మంచి హాస్పిటల్ షిఫ్ట్ చేసుకుని చేసుకోవచ్చు. 1 వీక్ 10 డేస్ అయినా పర్లేదు, బట్ చేసే సర్జరీ అది రిప్లేస్మెంటా లేకపోతే నెయిల్స్ ఇస్తాము ప్లేట్స్ ఇస్తాము ఇట్లాంటివి చేసినప్పుడు వాళ్ళకి ఎముక అతికే కెపాసిటీ కూడా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆస్టియోపోరోసిస్ ఉంది కాబట్టి. సో దానికోసం డిఫరెంట్ ఇంజెక్షన్స్ వచ్చాయి మేడం మార్కెట్ లో, అంటే ఎముకలో కొత్త ఎముకని ఫామ్ చేసేది అన్నమాట. ఆస్టియోపోరోసిస్ లో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అన్నమాట.
1: ఏదైతే మనకి ఈస్ట్రోజన్,
0: సో ఈస్ట్రోజన్ ది కట్ అయిపోయింది కాబట్టి మనకి టెరిపారటైడ్ అని డెనోసిమాబ్ అని కొత్త ఇంజెక్షన్స్ వచ్చాయి. అది ఇవ్వడం వల్ల ఏదైతే ఈస్ట్రోజన్ లేక అక్కడ డిఫెక్ట్ ఉందో దాన్ని ఇది రెక్టిఫై చేస్తుంది అనమాట. సో దట్ అట్లా ఫ్రాక్చర్ హీలింగ్ అనేది బెటర్, బోన్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
1: సో మనం అనుకున్నట్టు ఇందాక ఇప్పుడు ఫ్రాక్చర్ అయిపోయిన తర్వాత బెడ్ రిడెన్ అవుతారు, అలాంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
0: జాగ్రత్తలు అంటే మేడం రిప్లేస్మెంట్ ఆల్రెడీ అయిపోయింది, సో వాళ్ళకి ఫిజియోథెరపీ మనం ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే ఎముక అనేది ఆల్రెడీ వీక్ ఉంది, దాని వల్ల కండరము వీక్ అవుతుంది. ఎప్పుడుగానీ ఎముక కండరం అనేది టగ్ ఆఫ్ వార్ లాగా ఉంటుంది, ఎముక స్ట్రాంగ్ ఉంటేనే కండరం స్ట్రాంగ్ ఉంటుంది. సో మనం ఆల్రెడీ అరిగిపోయిన ఎముకని డైరెక్ట్ గా ఏం చేయలేము కరెక్ట్ గా. సో ఇప్పుడు ఏంటంటే సర్జరీ అయింది, బెడ్ లో ఉన్నారు, ఆ మజిల్ వేస్టింగ్ అనేది ఉంటుంది, అంటే ఎందుకంటే ఇన్యాక్టివ్ ఉంటారు కాబట్టి. సో ఈ కండరాన్ని మనం స్ట్రాంగ్ చేయాలి, కండరాన్ని స్ట్రాంగ్ చేసి ఇండైరెక్ట్ గా ఎముకని స్ట్రాంగ్ చేస్తాం. ఈ కండరాన్ని స్ట్రాంగ్ చేయడానికి అంటే మజిల్ స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీ, ఫిజియోథెరపీ ప్లాన్ చేసుకోవచ్చు. మజిల్ స్ట్రెంగ్త్ పెంచడానికి ప్రోటీన్ పౌడర్ ఇవ్వచ్చు, మళ్ళీ ఈ సప్లిమెంటేషన్ వైటమిన్ సప్లిమెంటేషన్ కావచ్చు, కాల్షియం సప్లిమెంటేషన్ కావచ్చు, టెరిపారటైడ్ ఇంజెక్షన్స్, డైనోసిమాబ్ ఇంజెక్షన్స్ ఇవన్నీ పెట్టుకుంటే వాళ్ళకి మళ్ళీ తిరిగి ఆ స్ట్రెంగ్త్ అనేది కొంతవరకు మెయింటైన్ అవుతుంది. సో మళ్ళీ కొంచెం వీళ్ళకి చాలా వరకు వీళ్ళు ఎందుకు పడతారంటే ఏజ్ రిలేటెడ్ వాళ్ళకి ఐ సైట్ ఇది కూడా ఇంపార్టెంట్, సో ఐస్ చెకప్ చేయించుకోవాలి. సో వాళ్ళకి ఏజ్ తో పాటు వచ్చే బ్రెయిన్ లో చేంజెస్, కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతుంటది. సో జనరల్ ఫిజిషియన్ కన్సల్టేషన్ కూడా పెట్టుకోవాలి, వాళ్ళకి జనరల్ కండిషన్ ఎలా ఉందో చూసి. ఇప్పుడు ఒక్కొక్కసారి డయాబెటీస్ వాళ్ళకి కళ్ళు తిరిగి పడిపోతుంటారు, దానివల్ల ఫ్రాక్చర్స్ అవుతాయి, ఆల్రెడీ బోన్స్ వీక్ ఉన్నాయి కాబట్టి. సో జనరల్ హెల్త్ చెకప్ అనేది ఇంపార్టెంట్, మిగతా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సెట్ చేసుకుంటే మనం వీటిని మెయింటైన్ చేసుకోవచ్చు.
1: డాక్టర్ అనిల్ యాదవ్ గారు, ఇప్పుడు మనం ఎక్కువగా వింటున్నది ఏంటంటే ఈ మోకాళ్ళ మార్పిడి సర్జరీ వింటున్నాము, అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, లేదంటే దాన్ని ఎంతవరకు మనం పోస్ట్ పోన్ చేయొచ్చు, ఇంజెక్షన్ ద్వారా ఎంతవరకు ఎంతకాలం మనం దాన్ని ప్రొలాంగ్ చేయొచ్చు, లైక్ ఇది చేయించుకోవడం వల్ల ఎంతవరకు మనం దీని వల్ల బెనిఫిట్స్ పొందొచ్చు అండి?
0: డెఫినెట్ గా మోకాళ్ళ మార్పిడి అనేది మంచి సర్జరీ మేడం, ఎందుకంటే పెయిన్ ఫ్రీ జాయింట్ రావాలంటే మనకి మోకాళ్ళ మార్పిడి అనేది అవసరం. కానీ అన్ని స్టేజ్ల వాళ్ళకి మోకాళ్ళ మార్పిడి అవసరం అంటే లేదు, దానిలో మనకి రఫ్ గా 4 స్టేజెస్ ఉంటాయి. 4వ స్టేజ్ వాళ్ళకే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం దాన్ని యాక్చువల్ గా, మోకాళ్ళు అరిగిపోవడం.
1: అంటే మనం ఏ స్టేజ్ లో ఉన్నాం అనేది టెస్ట్ల ద్వారా చెప్తారండి?
0: యా డెఫినెట్ గా. ఎక్స్రే చూస్తే మనకు తెలిసిపోతుంది స్టేజ్ వన్ ఉందా, స్టేజ్ టూ ఉందా, స్టేజ్ త్రీ, స్టేజ్ ఫోర్ తెలుస్తుంది. స్టేజ్ త్రీ కొన్ని స్టేజెస్ లో కొన్ని పేషెంట్స్ లో, స్టేజ్ ఫోర్ కంపల్సరీ అందరికి జాయింట్ రిప్లేస్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బట్ దానికి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. బయట వేసే ఇంజెక్షన్స్ అవన్నీ అంత సేఫ్ ఏం కాదు. ఇప్పుడు పిఆర్పి ఇంజెక్షన్స్ అని, హాలురోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అని వచ్చాయి మార్కెట్ లో. బట్ దాంతో అంతగా ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు. ఎక్స్పెన్సివ్ ఉంటాయి బట్ అంత ఎఫెక్ట్ ఉండదు. ఓన్లీ స్టేజ్ వన్ వరకు కొంతవరకు హెల్ప్ అవ్వచ్చని స్టడీలో తేలింది అంతే.
1: డాక్టర్ అనిల్ గారు, ఈ ఆస్ట్రోపోరోసిస్ అనేది మనం ఎక్కువగా వింటూ ఉంటాము, ఎముకలు గుల్లబారడం అనేది, అది ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది? మహిళల్లో ఎప్పుడు చూస్తాం మనం ఎక్కువగా?
0: సో మహిళల్లో అంటే ఆఫ్టర్ 45 మేడం. 45 అంటే పోస్ట్ మెనోపాజల్. సో మేల్స్ లో మాత్రం దీన్ని యాక్చువల్ గా సెనైల్ ఆస్టియోపోరోసిస్ అంటాం. మేల్స్ లో గానీ ఫీమేల్స్ లో గానీ 65 నుంచి 70 సంవత్సరాల తర్వాత డెఫినెట్ గా ఆస్టియోపోరోసిస్ ఉంటుంది. ఎస్పెషల్లీ లేడీస్ లో ఏంటంటే ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. 45 అంటే జనరల్ గా ఒక 30% ఆఫ్ ద లైఫ్ వాళ్ళ ఆస్టియోపోరోసిస్ లోనే ఉంటారు ఫీమేల్స్. ఒక 70% లైఫ్ వాళ్ళది. ఇప్పుడు ఒక రఫ్ గా 70 ఇయర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనుకుంటే ఒక 30% ఆస్టియోపోరోసిస్ లోనే ఉంటారు ఫీమేల్స్. సో అదొక సిగ్నిఫికెంట్ స్టేజ్ అనమాట. ఆ 30 ఇయర్స్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. 30%
1: లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్?
0: లక్షణాలు అంటే బోన్ పెయిన్స్ ఉంటాయి మేడం, కొంచెం ఇరిటబిలిటీ, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. సో జనరల్ గా ఇక్కడ జాయింట్ దగ్గర స్వెల్లింగ్స్ రావడం, వేడిగా అనిపిస్తుంటది, ఈజీగా స్వెల్లింగ్స్ వస్తుంటాయి జాయింట్, మనకి కింద పడితే ఈజీగా ఫ్రాక్చర్స్ అయిపోవడం, ఇవన్నీ లక్షణాలు కింద వస్తాయి. పెయిన్స్ మెయిన్ గా ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. వెన్నెముకలో ఎక్కువ తెలుస్తుంది మనకి ఆస్టియోపోరోసిస్ అనేది. కింద పడ్డప్పుడు కంప్రెస్ అవుతుంటాయి స్పైన్ లో. సో ఈజీగా తెలుస్తుంది మనకి. వన్స్ ఒక వాళ్ళు కింద పడి ఫ్రాక్చర్ అయితేనే ఆస్టియోపోరోసిస్, ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు అసలు ఆస్టియోపోరోసిస్ వస్తుందా లేదా కూడా చూసుకోరు, వాళ్ళకి రెగ్యులర్ మానిటరింగ్ ఉండదు. సో మనకి వాళ్ళు పడేంత వరకు తెలియదు ఆస్టియోపోరోసిస్ ఉందా లేదా అని. సో దానికోసమే రెగ్యులర్ గా డెక్సా స్కాన్ చేయించుకోవాలి, ఇయర్లీ వన్స్ అలా చేయించుకొని. ఒకవేళ ఫస్ట్ డెక్సా స్కాన్ లో ఆస్టియోపోరోసిస్ అని కనుక బయటపడితే బిస్ఫాస్ఫోనేట్స్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అదేంటంటే ఎముక అరిగిపోవడాన్ని కాపాడుతుంది. ఫస్ట్ కొత్త ఎముకని ఇవ్వదు, బట్ ఎముక ఇంతకుముందు మనం ఫస్ట్ లో అనుకున్నాం బోన్ రీమోడలింగ్ అని, కొత్త ఎముక వస్తుంది, పాత ఎముక పోతుంది. ఆ పాత ఎముక ఎక్కువ ఉండి అదే కరిగిపోతూ ఉంటది, కొత్త ఎముక అనేది ఫామ్ అవ్వదు. సో దీనికి ఏంటంటే ఈ పాత ఎముక బయటకు వెళ్ళిపోవడాన్ని, అంటే బోన్ లోంచి మినరల్ వెళ్ళిపోవడాన్ని ఆపుతుంది బిస్ఫాస్ఫోనేట్. సో దాన్ని 1 ఇయర్ స్టార్ట్ చేసినాక మళ్ళీ డెక్సా చేసుకోవాలి. డెక్సాలు ఇంకా ఇంప్రూవ్మెంట్ లేదనుకోండి, అప్పుడు కొత్త ఎముక ఫామ్ అయ్యే ఇంజెక్షన్స్ స్టార్ట్ చేసుకోవాలి, లైక్ టెరిపారటైడ్, డెనోసిమాబ్. అది కూడా డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది, బట్ కొత్త ఎముక ఫామ్ చేస్తాయి అనమాట. టెరిపారటైడ్ అనేది మామూలుగా మార్కెట్ లో ఇప్పుడు చాలా అవైలబిలిటీ ఉంది. దాన్ని టెరిపారటైడ్ అంటే అది మన బాడీలో ఒక హార్మోన్, పారాథైరాయిడ్ హార్మోన్. దాన్ని సింథటిక్ అనలాగా అనమాట, దాన్ని ఆర్టిఫిషియల్ గా రెడీ చేస్తుంది, ప్రిపేర్ చేసింది. సో దానికి ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది, కొత్త ఎముకను ఫామ్ చేస్తుంది ఓవరాల్ గా. డెనోసిమాబ్ అనేది ఇంకో ఇంజెక్షన్, అది కూడా ఎముక కరిగిపోవడాన్ని ఆపుతుంది, కొత్త ఎముకను ఫామ్ చేస్తుంది. ఇక్కడ అడ్వాంటేజ్ డెనోసిమాబ్ ఏంటంటే టెరిపారటైడ్ 3 మంత్స్ కంటిన్యూస్ ఇంజెక్షన్స్ తీసుకోవాలి, డైలీ 20 మైక్రోగ్రామ్స్ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. అట్లా 3 to 6 మంత్స్ తీసుకోవాలి, దానికి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అదే డెనోసిమాబ్ ఏంటంటే 60 మైక్రోగ్రామ్స్, 6 మంత్స్ కొక ఇంజెక్షన్ చాలు, ఇది లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు, దీనికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, 6 మంత్స్ కొక ఇంజెక్షన్. సో బెటర్ ఏంటంటే డెనోసిమాబ్ ఇంజెక్షన్ తీసుకోవడం, లేదు ఫస్ట్ ఇనిషియల్ గా టెరిపారటైడ్ స్టార్ట్ చేసి ఒక 3 మంత్స్ తీసుకొని తర్వాత ఎవ్రీ 6 మంత్స్ కి డెనోసిమాబ్ తీసుకోవచ్చు.
1: డాక్టర్ గారు చెప్పినట్టుగా బాల్యం నుంచి మంచి ఆహారం, అలాగే ఒక హెల్దీ లైఫ్ స్టైల్, ఆరోగ్యకరమైన ఆహారం, అలాగే వ్యాయామం, వీటన్నిటితో మనం ఈ ఎముకల్లో దృఢత్వాన్ని అలాగే మంచి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. డాక్టర్ గారు చెప్పిన విధంగా మనకి ఎప్పుడు ఆరోగ్యంలో ఈ విధమైన లక్షణాలు కనిపించినా ఒక మంచి ప్రముఖ వైద్యుల దగ్గర సంప్రదించి వారి పర్యవేక్షణలో మాత్రమే వాడాలని డాక్టర్ గారు చెప్పిన విధంగా మనం ఈ విధమైన ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మన ఎముకల్ని దృఢత్వం చేసుకుందాము. చాలా చక్కని విషయాలు తెలియజేశారు డాక్టర్ అనిల్ యాదవ్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు మహిళల్లో ఎముకల ఆరోగ్యం అవగాహన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అనిల్ యాదవ్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము.

హరి కార్యక్రమంలో ముందుగా జనతా గారేజ్ చిత్రం కోసం శంకర మహాదేవన్ పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం రాఘవాపురం గ్రామం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, గుండేటి రాములు, నాగమణి, చందు, శ్రావణి, పర్ణిక, బాలకృష్ణ, లక్ష్మి, మురిపేటి స్వరూప, నాగయ్య ఇంకా వీరి కుటుంబ సభ్యులు ఈ పాటను కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిమ్మరి లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత ముగ్గురు మనగాళ్లు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి భరతలాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, రమేష్ లోత్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, హనుమాన్, లోత్, భారతి, భరత్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా ఈ పాటను కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిన్నెర లహరి శ్రోతల కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత ఫిదా చిత్రం కోసం హేమచంద్ర పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం గరీబ్పేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు ఈ పాటను కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పుట్టంటి గౌరవం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు. ఇల్లందు బాటం ఫెడ్ బస్సీ నుండి చిన్నబాసి, కన్నాపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపల్, భానురాజ్, రాజ్విక, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, బావాపాసి, రోహిత్, రోషిణి, విజయ, ఉమా, పార్వతీబాయి, చోటా పూరన్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకిర్, షహజాదే, సుందరాజ్, ప్రవీణ్, రామోహన్ రావు ఇంకా వీరి మిత్రులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత మురారి చిత్రం కోసం ఎస్పీ చరణ్ హరిణి పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ ఇంకా ఇదే పాట కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టి పంపు గ్రామం నుండి ఓకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కొర్సా రేఖ, దేవరాజ్, స్వప్న, ధరణి, నాగచైతన్య వీరంతా కోరుతున్నారు వీరి కోసం ఈ పాట.

కిమ్మరి లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత గుండమ్మ కథ చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత నాని చిత్రం కోసం ఉన్నికృష్ణన్ సాధనా సర్గం పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాలరీస్ కలాసి బస్తీ నుండి మేకలు మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, శ్రీప్రియ, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, అనూష, మారేపల్లి కుమారస్వామి, సరోజ, దూరం ఉమాశంకర్, రజిత, సాత్విక, జాడపెంటయ్య, సూరజ్ బలి, షాకీర్, జుగల్ కిషోర్, ఖండేల్వాల్, సంగం రాములు, జయలక్ష్మి, మురళీధర్, భూతడ, యూసఫ్ వీరందరూ కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత అపరిచితుడు చిత్రం కోసం కెజె జయసుదాస్ హరణి పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజని, మాయా ఇంకా వీరి కుటుంబ సభ్యులు. ఇదే పాట కోసం ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుండి ఎన్ అప్పారావు, అమ్మ వెంకట నరసమ్మ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత దత్తపుత్రుడు చిత్రం కోసం ఘంటసాల రమ్మోలా పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ వసంత, భారతి లాస్య సాస్విక, శ్రీరామ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్థిక్ చారి, శ్రీశాంత్ చారి, మంచోళ్ళ శ్రీనివాస్ చారి, మంచోళ్ళ సన్నీచారి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిన్నెరలహరి శ్రోతల కోరిన చిత్ర గీతాల కార్యక్రమంలో తర్వాత అనురాగాలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగ మహేందర్ నాగలక్ష్మి గన్విత్ హర్షవర్ధన్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల నాగటి పాండు, సియోనా బ్లెస్సీ వీరంతా కోరుతున్నారు వీరి కోసం ఈ పాట.

కెమెరాహరి కార్యక్రమంలో తర్వాత కాలం మారింది చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఎల్లుండి 24 ఇంక్ లైన్ నుండి మండల వెంకటరాజం, వసంత, రాజేశ్వరి, రమేష్, సరిత, అశోక్, లావణ్య, ప్రకాష్, శ్రావణి, వాత్సల్య, ఆశ్రిత, కార్తికేయ, సుకృత, ప్రవస్తి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిమ్మరి మహరి శ్రోతల కోరిన చిత్ర గీతాల కార్యక్రమంలో చివరిగా గీత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు, రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, కాపర్తి సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి. ఇంకా ఇదే పాట కోసం సంగారెడ్డి జిల్లా హతనూరు

కిన్నెర నారీ కార్యక్రమానికి మీరు కూడా ఉత్తరం రాసి మీకు ఇష్టమైన పాటలు వినాలనుకుంటున్నారా? అయితే మా అడ్రస్ కిన్నెర లహరి, కేరా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. పిన్కోడ్ 507118.

కేంద్రం ఏకచిత్ర గానం శీర్షికన వైజయంతి మూవీస్ వారి గోవింద గోవింద చిత్రంలోని చిత్రగీతాలు వింటారు. ఈ చిత్రానికి సాహిత్యం అందించారు వేటూరి సిరివెన్నెల వెన్నెలకంటి, సంగీతం సమకూర్చారు రాజ్ కోటి, గానం చేసిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం. వినండి ఏకచిత్ర గానం శీర్షికన వైజయంతి మూవీస్ వారి గోవింద గోవింద చిత్రంలోని చిత్రగీతాలు వింటారు.

0: బ్రహ్మదేవుడు కొంపముంచినారు ఎంత గొప్ప సొగసురు ఈ ఆడదాసినారు
1: పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటది.

0: ఏకచిత్రగానం శీర్షికన వైజయంతి మూవీస్ వారి గోవింద గోవింద చిత్రంలోని చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధుమంజరి కార్యక్రమంలో పోషక విలువలు కాపాడుదాం, ఆరోగ్యాన్ని రక్షిద్దాం. చిత్రగీతాలతో కూర్చున్న కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి సుంకరనేని స్వాతి.

జాతీయ పోషకాహార వారం అంటే సమతుల్య ఆహారం, సరైన పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి అవగాహన కల్పించడానికి భారతదేశంలో 2026 జాతీయ పోషకాహార వారోత్సవాలను సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు పాటిస్తున్నారు. పెరుగుదల శక్తి, రోగ నిరోధక శక్తి, అభ్యాసం, మొత్తం శ్రేయస్సు కోసం పోషకాహారం ఎందుకు ముఖ్యమో విద్యార్థులు, కుటుంబాలు, పాఠశాలలు, సమాజాలు అర్థం చేసుకోవడానికి ఈ వారం సహాయపడుతుంది. సరళంగా చెప్పాలంటే ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఖరీదైన ఆహార పదార్థాలు లేదా కఠినమైన డైట్ ప్రణాళికలు కాదని జాతీయ పోషకాహార వారం మనకు గుర్తు చేస్తుంది. అది సరైన మోతాదులో సమతుల్యమైన రకరకాల ఆహార పదార్థాలు

జాతీయ పోషకాహార వారం అనేది భారతదేశమంతటా ఏటా పాటించే ఒక పోషకాహార అవగాహన కార్యక్రమం. సమతుల్య భోజనం చేయడం, రోజువారీ ఆహార ఎంపికలు మెరుగ్గా చేసుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. మనం తీసుకునే ఆహారాలను పూర్తిగా మంచివి లేదా చెడ్డవి అని ముద్ర వేయడం దీని లక్ష్యం కాదు. దానికి బదులుగా ప్రోటీన్, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పులు, పాలు లేదా పెరుగు, నట్స్, విత్తనాలు, ఇతర పోషకమైన ఆహారాలను చేర్చడం ద్వారా రోజువారీ భోజనాన్ని ఎలా మెరుగుపరచవచ్చో అర్థం చేసుకోవడంపై దృష్టి కేంద్రీకరించబడుతుంది. విద్యార్థులకు ఈ అంశం ముఖ్యమైనది, ఎందుకంటే పోషణ ఏకాగ్రత, ఓపిక, పెరుగుదల మరియు అభ్యాసంపై నేరుగా ప్రభావం చూపుతుంది. సమతుల్య భోజనం చేసే విద్యార్థి రోజంతా చురుకుగా, శ్రద్దగా మరియు శక్తివంతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాఠశాలలు, సంస్థలు ఈ వారంలో అవగాహన కార్యక్రమాలు, పోస్టర్ తయారీ పోటీలు, ప్రసంగాలు, ఆరోగ్యకరమైన ఆహార ప్రచార కార్యక్రమాలకు ప్లాన్ చేసుకుంటారు.

భారతదేశంలో 1982లో ఆహార పోషకాహార మండలి జాతీయ పోషకాహార వారోత్సవాలను ప్రవేశపెట్టింది. ఆరోగ్యం, ఉత్పాదకత, మొత్తం అభివృద్దిలో పోషకాహారం యొక్క పాత్ర గురించి ప్రజల్లో అవగాహన పెంచడమే దీని లక్ష్యం. కాలక్రమేణా ఈ ప్రచారం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే చాలా మంది ప్రజలు ఇప్పటికీ పోషకాహార లోపానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొందరికి తగినంత ఆహారం లభించకపోవచ్చు, మరికొందరు తగినన్ని క్యాలరీలు తీసుకున్నప్పటికీ అర్థం చేసుకోవడానికి దీనిని నిర్వహిస్తూ ఉంటారు. జాతీయ పోషకాహార వారం ముఖ్యమైంది, ఎందుకంటే ఆహారపు అలవాట్లు జీవితంలోని ప్రతి దశను ప్రభావితం చేస్తాయి. పిల్లలు, కౌమార దశలో ఉన్నవారి ఎదుగుదల నేర్చుకోవడానికి సరైన పోషకాహారం అవసరం. పెద్దలకు శక్తి, పని మరియు దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం సమతుల్య భోజనం అవసరం. వృద్ధులకు ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి, ఇతర పోషకాలపై అదనపు శ్రద్ధ అవసరం కావచ్చు. చాలా భారతీయ భోజనాలు ఇంట్లో వండినవే కాని అవి ఎల్లప్పుడూ పూర్తిగా సమతుల్యంగా ఉంటాయని అర్థం కాదు. ఒక ప్లేట్లో అన్నం లేదా రోటీ ఎక్కువగా ఉండి

పప్పు, పెరుగు, పన్నీర్, గుడ్లు, కూరగాయలు లేదా పండ్లు చాలా తక్కువగా ఉండవచ్చు. జాతీయ పోషకాహార వారం కుటుంబాలు ఈ లోపాలను గమనించి తమకు అలవాటైన ఆహారాలను వదులుకోకుండానే భోజనాన్ని మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది. విద్యార్థులకు ఈ వారం ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది అల్పాహారం తినడం, తగినంత నీరు త్రాగడం, ప్యాక్ చేసిన చిరుతిండ్లను ఎక్కువగా తినకుండా ఉండడం, చక్కెర పానీయాలకు బదులుగా పండ్లను ఎంచుకోవడం వంటి సాధారణ అలవాట్లను నేర్పిస్తుంది. చాలామంది విద్యార్థులు, కుటుంబాలు తాము గ్రహించకుండానే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో తప్పు చేస్తుంటారు. ఈ తప్పులు తరచుగా అలవాట్లు, తీరికలేని దినచర్యలు, ప్రకటనలు లేదా సోషల్ మీడియా డైట్ ట్రెండ్ల నుండి వస్తుంటాయి.

ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఇష్టమైన అన్ని ఆహార పదార్థాలను మానుకోవడం కాదు. దాని అర్థం రోజువారీ భోజనంలో మెరుగైన సమతుల్యతను సృష్టించడం. సమతుల్యమైన భారతీయ భోజనంలో మనకు తెలిసినవి సరసమైన ఆహార పదార్థాలను చేర్చుకోవచ్చు. విద్యార్థులు బాగా తినడానికి ఖరీదైన సూపర్ ఫుడ్స్ అవసరం లేదు. వివిధ ఆహార సమూహాలను సరిగ్గా చేర్చినప్పుడు ఒక సాధారణ భారతీయ భోజనం కూడా పోషకమైనదిగా మారుతుంది. సమతుల్య ప్లేట్లో ఇవి కూడా చేర్చుకోవచ్చు: బియ్యం, రొట్టి, మిల్లెట్స్, పోహా, ఉప్మా లేదా మరొక తృణధాన్యం, పప్పు, రాజ్మా, శనగలు, పన్నీర్, పెరుగు, గుడ్డు, చేప, సోయాబీన్ లేదా మరొక ప్రోటీన్ మూలం, వండిన కూరగాయలు లేదా సలాడ్స్. కాలానుగుణంగా పండ్లు తీసుకోవాలి. వంటలో ఉపయోగించే కొద్ది మొత్తంలో ఆరోగ్యకరమైన కొవ్వు, చక్కెర పానీయాలకు బదులుగా నీరు. ఉదాహరణకు కేవలం రోటీ కూర మాత్రమే తినడం కంటే పప్పు, కూర, సలాడ్ మరియు పెరుగుతో కూడిన రోటీ మరింత సమతుల్యంగా ఉంటుంది. అదేవిధంగా చాలా తక్కువ ప్రోటీన్లతో కూడిన పెద్ద ప్లేట్ అన్నం కంటే రాజ్మా, కూరగాయలు మరియు పెరుగుతో కూడిన అన్నం మెరుగైన పోషకాలను అందిస్తాయి.

మనం తినే ఆహారం మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, శక్తి లభిస్తుంది, మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. ఈ రోజుల్లో చాలా రకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి, కానీ ఏది మంచిదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సరైన పోషకాహారం మన ఎదుగుదలకు, ఆరోగ్యానికి, వ్యాధులతో పోరాడడానికి చాలా అవసరం. మనం తినే ప్రతి ఆహారం మన శరీరం యొక్క పనితీరును ప్రభావితం చేస్తుంది. సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం ఉత్సాహంగా ఉండగలుగుతుంది. పోషకాహారం కేవలం ఆకలి తీర్చుకోవడం మాత్రమే కాదు, మనం తీసుకునే ఆహారంలోని పోషక విలువలను అర్థం చేసుకోవడం, మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన ప్రమాణంలో అందించడమే పోషకాహారం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పోషకాలు మన శరీరం యొక్క అన్ని ముఖ్యమైన విధులను నిర్వహించడానికి సహాయపడతాయి. సరైన పౌష్టికాహారం మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. మనం తీసుకునే ఆహారం మనకు రోజంతా పనిచేయడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా పిల్లలు మరియు యుక్త వయసులో సరైన పోషకాలు ఎముకలు, కండరాలు, ఇతర కణజాలాల పెరుగుదలకు సహాయపడతాయి. సరైన పోషకాలు మన రోగ నిరోధక శక్తిని బలపరుస్తాయి, తద్వారా మనం వివిధ రకాల వ్యాధుల నుండి రక్షించబడతాము. కొన్ని పోషకాలు మన మెదడు పనితీరును, మానసిక స్థితిని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. సరైన సమతుల్య ఆహారం గుండె జబ్బులను, మధుమేహం మరియు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

தன்னக்கு தின்ன தின்ன தன்னக்கு தின்ன தின்ன.

పోషకాలు. వీటిని శరీరం ఎక్కువ మోతాదులో కోరుకుంటుంది. ఇవి మనకు శక్తినిస్తాయి మరియు శరీరం యొక్క నిర్మాణానికి సహాయపడతాయి. పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లు, ఇవి మన శరీరానికి ప్రధాన శక్తి వనరులు. తృణధాన్యాలు, పండ్లు మరియు కూరగాయల్లో ఇవి లభిస్తాయి. కొవ్వులు లేదా ఫ్యాట్స్, ఇవి శక్తిని నిల్వ చేస్తాయి, హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడతాయి. కొన్ని విటమిన్లను గ్రహించడానికి ఇవి ఎంతో అవసరం. ఆరోగ్యకరమైన కొవ్వులు అనేవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మాంసకృతులు, ప్రోటీన్లు, ఇవి కణాల నిర్మాణం మరియు మరమ్మత్తుకు, ఎంజైములు మరియు హార్మోన్ల ఉత్పత్తికి చాలా అవసరం. మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు మరియు పప్పుధాన్యాలలో ఇవి లభిస్తూ ఉంటాయి. సూక్ష్మ పోషకాలు, వీటిని శరీరం తక్కువ మోతాదులో కోరుకుంటుంది, కాని ఇవి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. విటమిన్లు, ఇవి శరీరంలోని అనేక రసాయన చర్యలకు సహాయపడతాయి. వివిధ రకాల పండ్లు, కూరగాయల్లో వివిధ రకాల విటమిన్లు లభిస్తూ ఉంటాయి. ఇవి ఎముకల నిర్మాణం, నరాల పనితీరు, ఇతర ముఖ్యమైన విధులకు అవసరం. కాల్షియం, ఐరన్ మరియు పొటాషియం వంటి ఖనిజాలు మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు, వ్యాధులు వస్తాయి. వీటిని పోషకాహార లోపం వల్లే వచ్చే వ్యాధులు అంటారు.

0: కొన్ని సాధారణ పోషకాహార లోపాలు, వాటి వల్ల వచ్చే వ్యాధుల గురించి తెలుసుకుందాం. ప్రోటీన్ లోపం ఉన్నట్లయితే ఇది క్వాషియోమార్కర్ మరియు మరస్మాస్ వంటి వ్యాధులకు దారితీస్తాయి. దీనిలో ముఖ్యంగా పిల్లలు ఎదుగుదల మందగించడం మరియు కండరాలు బలహీనంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. విటమిన్ ఏ లోపం, ఇది రేచీకటి మరియు రోగ నిరోధక శక్తి తగ్గించడానికి కారణమవుతుంది. విటమిన్ డి లోపం వల్ల పిల్లల్లో ఎముకలు బలహీనంగా ఉండడం పెద్దల్లో ఆస్టియోమాలసియా వంటి సమస్యలకు దారితీస్తుంది. విటమిన్ సి లోపం, ఇది స్కర్వీ అనే వ్యాధికి దారితీస్తుంది. దీనివల్ల చిగుళ్ల నుండి రక్తం రావడం మరియు చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. విటమిన్ B12 లోపం, ఇది రక్తహీనతకు దారితీస్తుంది, నరాల సమస్యలకు కారణమవుతాయి. ఇక ఐరన్ లోపం, శరీరంలో ఐరన్ లోపించడం వల్ల రక్తహీనత వస్తుంది, దీనివల్ల నీరసం బలహీనత కలుగుతాయి. అయోడిన్ లోపం, శరీరంలో అయోడిన్ లోపం అనేది గాయిటర్కు దారితీస్తుంది, పిల్లల్లో మానసిక ఎదుగుదల మందగించడానికి కారణమవుతుంది. ఇవే కాకుండా ఇంకా మరెన్నో లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన శరీరం యొక్క సరైన పనితీరు కోసం అన్ని పోషకాలను సరైన మొత్తంలో తీసుకోవడం చాలా ముఖ్యం.
1: గార్లు, బూర్లు, చక్రాలు, చెక్కలు, బఠానీలు, బొబ్బట్లు, మామిడి తండ, శనగుళ్ళు, చెగోడీలు, చెరుకు రసం, తాటిగుజ్జు, అల్లం కాఫీ, పకోడీలు, చీకులు, సున్నుండులు, పీచ్ మిఠాయి, కట్మిర్చి, మసాల్వడ, ఉగ్గాని, తరవాణి, పొల్లైసు, గోళిసుడ, ఊరగాయ, ఉప్పు చేప, పనస్తునలు, ఉలవచారు, పూతరేకు, మడతగాజ, కొబ్బరుండ, ఎగ్ బోండా, బేల్పూరి, పానీపూరి, కిర్ని పండు, పిడత పప్పు, హాఫ్ బాయిల్, అల్లం ముడప, హల్లీము, కారపూస, మీటపాను, నాటుపొగా, కు ఇవన్నీ.

అన్న, వదిన, అత్తగారు, మామగారు, బావగారు, సొంత పిన్ని, సవితి పిన్ని, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, చిన్న అన్న, పెదనాన్న, తాత, ముత్తాత, పుత్రి, దత్తపుత్రి, మనవడు, షడ్డగుడు, ఇల్లాలు, వెలయాలు, మంచిమగుడు, చెడ్డమగుడు, మరదలు, మనవరాలు, బియ్యపురాలు, బియ్యంకుడు, జేజవ్వ, అవ్వ, ముత్తవ్వ, అక్కబిడ్డ, అత్తబిడ్డ, ప్రేసి, ప్రియుడు, కీపు, టైం పాసు, మేనమామ, పార్ట్నరు, ఆయన వాళ్ళు, సొంతోళ్ళు, జ్ఞాతి, దాయాది, ఆడబిడ్డ, మేనకోళ్ళు, తోటికోళ్ళు, ఏడుతరాళ్ళు, పెద్ద పిల్లం, చిన్న పిల్లం, సవతి, ఇంటోళ్ళు, సాటోళ్ళు, రక్తబంధం, ఇల్లరికం, జాతోళ్ళు, వేలిచినోళ్ళు, బీరకాయ పీచులు.

శోకం, ఏడుపు, బేలం వేరి, ప్రేమ పిచ్చి, గుబ్బులు, ఎగ్జామ్ ఫెయిల్, చిర్రు, విసుగు, వేదన, కోపం, దిగులు, నష్టం, తొందరపాటు, ప్రతీకారం, పాపం, పుల్లెట్టడం, అసూయ, గేలి, డాంబికం, నీచిబుద్ధి, తలతెక్క, పాచిక, విద్రోహం, నాలితనం, అల్పబుద్ధి, ఎనగ్గు, ఈ నయవంచన, కళ్ళ, కపటం, దగులుబాజీ, మొరటుతనం, మూర్ఖత్వం, వేల, బిల్డప్, వికారం, దిష్టికన్ను, లేఖితనం, చిన్నతనం, కుర్రుపెట్టుడు, బుత్తచి, అబద్ధం, దోకగిరి, డింకి, సొల్లుమాట, నస్స, కాక, జెక్కివ్వడం, దొంగతనం, దగాతనం, ముండి, గుండం. No, no. He was

కుప్పన్న గురువన్న మారన్న ముత్తన్న కృష్ణన్న బాలన్న బసవన్న చెంగన్న వీరన్న జమలన్న బోడ్లింగన్న భద్రాద్రన్న నరసింగన్న నోకన్న సోమన్న చిన్నన్న పెద్దన్న అచ్చన్న అప్పన్న ఐలన్న ముత్యాలన్న పిచ్చిపుల్లన్న వేలన్న కన్నన్న పోచన్న శివన్న సీనన్న నారన్న ఇంద్రన్న చంద్రన్న ఇస్త్రాకన్న ముత్యాలన్న కుమరన్న ఊబులన్న రామన్న రంగన్న అక్కన్న అంజన్న ఎల్లన్న బంగారన్న.

0: సమతుల్య ఆహారం అంటే మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన నిష్పత్తిలో కలిగి ఉన్న ఆహారం. ఇందులో పిండి పదార్థాలు, కొవ్వులు, మాంసకృతులు, విటమిన్లు, ఖనిజాలు, నీరు సరైన మోతాదులో ఉంటాయి. సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల పోషకాహార లోపాలను నివారించవచ్చు, ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. ఈ సమతుల్య ఆహారం ఎలా తినాలి, ఎంత మోతాదు, ఏ నిష్పత్తిలో వివిధ ఆహారాలు తీసుకోవాలి అనేది న్యూట్రిషనిస్టులు లేదా డైటీషియన్ల సహాయంతో తెలుసుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ఎలా పెంపొందించుకోవాలి అంటే వివిధ రకాల పోషక ఆహారాలను తీసుకోవాలి. మీ ఆహారంలో అన్ని రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు మరియు ప్రోటీన్లను చేర్చుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలలో చక్కెర, ఉప్పు మరియు అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. తగినంత నీరు త్రాగుతూ ఉండాలి. శరీరం యొక్క సరైన పనితీరు కోసం రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాల్సి ఉంటుంది. భోజనం సమయానికి తీసుకోవాలి. క్రమం తప్పకుండా భోజనం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంటుంది. చిరుతిళ్లను ఆరోగ్యకరంగా ఎంచుకోండి. అంటే పండ్లు, గింజలు మరియు పెరుగు వంటి ఆరోగ్యకరమైన చిరుతిళ్లను తీసుకోవడం మంచిది.
1: అన్నమడిగితే పిచ్చోడన్నారున్నాయాళ్ళు కడుపు.

పోషకాహార లోపం అనేది వయసు, లింగం లేదా భౌగోళిక స్థానంలో సంబంధం లేకుండా లక్షలాది మంది ప్రజలను ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన ప్రపంచ ఆరోగ్య సమస్య. ఇది పోషకాలను అసమతుల్యతతో తీసుకోవడం వల్ల తలెత్తే పరిస్థితిని సూచిస్తుంది. ఇది ప్రతికూల ఆరోగ్య ప్రభావాలకు దారితీస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆ ఆరోగ్యానికి అసలైన పునాది ఏమిటంటే పోషకాహారం. మన శరీరం ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే సమతుల ఆహారం ఎంతో అవసరం. మన రోజువారీ ఆహారంలో పప్పుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్లు వంటి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని చేర్చుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీలు, బాలింతలు సరైన పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. పోషకాహార లోపం వల్ల బలహీనత, రక్తహీనత వంటి సమస్యలు రావచ్చు. జంక్ ఫుడ్లకు దూరంగా ఉండి ఇంట్లో తయారు చేసిన తాజా ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. తగినంత నీరు తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా ఆరోగ్యకరమైన జీవన శైలిలో భాగమే. అందరం ఒక మంచి అలవాట్లు చేసుకుందాం. సరైన ఆహారం తీసుకుందాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. పోషకాహారంపై అవగాహన పెంచుకుందాం. ఆరోగ్యకరమైన కుటుంబాన్ని, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం.

సరైన పోషకాహారం ఆరోగ్యకరమైన జీవితం, ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఎప్పటినుంచో చెబుతున్నారు. మనిషి జీవితంలో ఆరోగ్యం ఎంతో విలువైన సంపద. ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం కడుపు నిండా ఆహారం తినడం మాత్రమే కాదు, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు సరైన మోతాదులో అందేలా చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకే పోషకాహార దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మన శరీరం సక్రమంగా పనిచేయడానికి అనేక రకాల పోషకాలు అవసరం. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు సమతులంగా అందాలి. ఇవన్నీ మన శరీరానికి శక్తినివ్వడమే కాకుండా ఎదుగుదలకు, కండరాల బలానికి, ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తి పెంచడానికి సహాయపడతాయి. అసలు సమతుల ఆహారం అంటే ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. మన రోజువారీ ఆహారంలో అన్నం లేదా ఇతర ధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు లేదా ఇతర పోషక వనరులు సరైన మోతాదులో ఉండాలి. ఒకే రకమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం కంటే వివిధ రకాల ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. దీనినే సమతుల ఆహారం అంటారు. ఉదాహరణకు ఉదయం అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అల్పాహారం మానేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. మధ్యాహ్న భోజనంలో ధాన్యాలతో పాటు పప్పు, కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. రాత్రి తేలికైన, సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం ఎంతో మంచిది. పిల్లల ఎదుగుదలలో పోషకాహారం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చిన్నతనంలో సరైన ఆహారం అందకపోతే శారీరక ఎదుగుదలతో పాటు మానసిక అభివృద్ధిపై కూడా ప్రభావం పడవచ్చు. పిల్లలకు పాలు, గుడ్లు, పప్పులు, కూరగాయలు, పండ్లు వంటి పోషక విలువలున్న ఆహారం ఇవ్వాలి. పిల్లలు జంక్ ఫుడ్, చిప్స్, అధికంగా చక్కెర కలిగిన పానీయాలు ఎక్కువగా తీసుకోవడం

మంచిది కాదు. తల్లిదండ్రులు పిల్లలకు ఇంట్లో తయారు చేసిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేయాలి. చిన్నప్పటి నుంచే మంచి ఆహారపు అలవాట్లు పెంచితే వారు భవిష్యత్తులో కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మహిళల ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యానికి పునాది వంటిది. ముఖ్యంగా యువతులు, గర్భిణీలు, బాలింతలు సరైన పోషకాహారం తీసుకోవాలి. రక్తహీనత వంటి సమస్యలు నివారించేందుకు ఐరన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం అవసరం. ఆకుకూరలు, పప్పులు, పండ్లు వంటి ఆహారాలు పోషకాలను అందించడంలో సహాయపడతాయి. గర్భిణీ స్త్రీలు వైద్యుల సలహా ప్రకారం సమతుల ఆహారం తీసుకుంటూ ఉండాలి. తల్లి ఆరోగ్యంగా ఉంటే బిడ్డ ఆరోగ్యకరమైన ఎదుగుదలకు కూడా సహాయం అవుతుంది. వయస్సు పెరిగే కొద్దీ శరీర అవసరాలు మారుతాయి. వృద్ధులు సులభంగా జీర్ణమయ్యే పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. తగినంత నీరు తాగడం కూడా ఎంతో అవసరం. ఆహారం విషయంలో వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది. పండ్లు మరియు కూరగాయలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రకృతి మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను అందించింది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు మన ఆహారంలో ముఖ్యమైన భాగం కావాలి. వీటిలో వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు, పీచు వంటి పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు అందుబాటులో ఉన్న స్థానిక కాలానుగుణ పండ్లు మరియు కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. ఖరీదైన ఆహారమే పోషకాహారం అనే భావన సరైంది కాదు. మన ఇంటి చుట్టుపక్కల లభించే అనేక సాధారణ ఆహార పదార్థాలు కూడా మంచి పోషకాలను అందిస్తాయి.

మన శరీరానికి నీరు కూడా అత్యంత అవసరం. శరీరంలో అనేక క్రియలు సక్రమంగా సాగడానికి నీరు సహాయపడుతుంది. రోజంతా అవసరమైనంత నీరు తాగాలి. అయితే ప్రతి వ్యక్తికి అవసరమైన నీటి పరిమాణం వాతావరణం, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి మారవచ్చు. జంక్ ఫుడ్లకి ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి. నేటి కాలంలో

గ్రామీణ పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా పోషకాహారం గురించి ప్రజలకు అవగాహన ఉండాలి. కుటుంబంలోని ప్రతి సభ్యుడు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించాలి. పాఠశాలల్లో పిల్లలకు పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పోషకాహారం అనేది కేవలం ఆకలి తీర్చుకునే ఆహారం కాదు, అది మన ఆరోగ్యాన్ని కాపాడే శక్తి. ఆరోగ్యకరమైన వ్యక్తితో పాటు ఆరోగ్యకరమైన కుటుంబం, ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది. అందుకే మనందరం పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని మన రోజువారీ జీవితంలో సమతుల ఆహారాన్ని అలవాటు చేసుకోవాలి. సరైన పోషకాహారం మన ఆరోగ్యానికి ఒక బలమైన పునాది లాంటిది. మనం తీసుకునే న్యూట్రిషన్ ఆహారం మన శరీర మరియు మానసిక ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుని మన రోజువారీ ఆహారంలో సరైన మార్పులు చేసుకోవడం ద్వారా మనం ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. ఆరోగ్యం కంటే గొప్ప సంపద మరొకటి లేదు. కాబట్టి మీ న్యూట్రిషన్ పై శ్రద్ధ వహించండి, ఆరోగ్యంగా ఉండండి.

తోని ఇందు బలేది లేది ముందు నాకు విందు దిమాగ భోజనంబు.

Cowboys.

0: అయ్యేంతవరకు పోషక విలువలు కాపాడుదాం, ఆరోగ్యాన్ని రక్షిద్దాం. చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి సుంకరణేని స్వాతి, ఈనాటి మధుమంజరి. చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: ప్రాణం పోసిన తల్లి, జీవితం ఇచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701158.

0: ప్రాణం పోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701158.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రగీతల కార్యక్రమంలో ఇప్పుడు వినండి బృందావనం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి అలపించిన పాట.

0: కోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701158.

0: చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు వినండి జానపద గేయాలు.
1: ఏటి దగ్గర ఒక కుంటె కోణంగి సరదా పడి చిన్న రాయి విసిరాడు. గురితప్పి ఏటి పాయలో నీళ్లు ముంచుకుంటున్న ఒక గడుసు పిల్ల కడవకు తగిలి పగిలిపోయింది. ఆ పిల్లవాణ్ణి నిలేసి ఎలా అడిగిందంటే,

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701158.

జానపద గేయాలంటే పల్లెజనులు పాడుకునే పాటలు. ప్రజా జీవితం సుసంపన్నం కావడానికి ఈ పాటలు చక్కగా ఉపయోగపడతాయి. ఒక పడుచు పిల్లగాడు తన పడుచు పెళ్ళాన్ని విడిచి వ్యాపారం కోసం పరాయి దేశం వెళ్ళాడు. చెప్పిన సమయానికి రాలేదు. ఆలస్యంగా వచ్చిన అతన్ని చూసి అలిగింది ఆవిడ. అతడు ఎలా అనునయించాడో, అలుక తీర్చాడో వినండి.

నేను ఆలూరు సంతాకు పోతాను పిల్ల, మీకు అడిగినన్ని అబ్బ అడిగినన్ని అడిగినన్ని సమూలు తెస్తాను పిల్ల, నీకు ఇస్తాను పిల్ల, నేను వస్తాను పిల్ల.

0: పోతాం పిల్ల, నేను పులివెందల సంతాకు పోతాం పిల్ల, నేను పులివెందల ఆహా పులివెందల ఆహా పులివెందల
1: చాలే,
0: నేను పులివెందల సంతాకు పోతాం పిల్ల, నీకు పువ్వుల అబ్బ పువ్వుల ఆహా పువ్వుల దండలు ఎన్నో తెస్తాం పిల్ల, నీకు ఇస్తాం పిల్ల, నేను వస్తాం పిల్ల.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 5 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: పోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701158.

పనిలేని ఆ గుండోలిగానికి వయసులో ఉన్న అమ్మాయిలను చూస్తే పట్ట పగ్గాలు ఉండవు. తంటా పనిచేసి తన్నును తినడం, 10 మంది దగ్గర అభాసుపాలు కావడం, వాణ్ణి గూర్చి చెప్పే పాటే ఇది. వినండి.

జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
5: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: మై బ్యాంక్ ఇస్ ఆల్వేస్ విత్ మీ. బై ద టైమ్ ఐ వేక్ అప్ ఇట్స్ ఆల్రెడీ టేకింగ్ కేర్ ఆఫ్ మై డిపాజిట్స్. When the customers keep me busy, it takes care of the cash counter. Even in the middle of the night, it wakes me up to say, "Madam, we have received the payment from Lakshmi Fruit Store." With a Jan Dhan bank account, I have insurance, pension, DBT, all banking services right at my fingertips.
8: In 12 years, 59 crore Jan Dhan accounts have been opened, of which 56% are held by women. 12 years of PM Jan Dhan Yojana. More savings, more opportunities.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన మౌలిక వసతులు, ఇతర అభివృద్ది ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రులతో చర్చించేందుకు న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావుతో పాటు ఇతర పార్టీ నేతల అక్రమ గృహ నిర్బంధాలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కరీంనగర్ ఎంపీ లాడ్స్ నిధుల్లో 94% సమర్థవంతంగా ఖర్చయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలను నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం న్యూఢిల్లీ బయలుదేరి పెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, రామ్మోహన్ నాయుడు, రాజ్నాథ్ సింగ్ లతో సమాపేశమవుతారు. మెట్రో రైలు విస్తరణ, మామ్నూర్ విమానాశ్రయం, రక్షణ రంగానికి సంబంధించిన భాగస్వామ్యాలతో సహా రాష్టానికి చెందిన పలు కీలక అభివృద్ది ప్రాజెక్టులపై చర్చించనున్నారు. దీంతోపాటు రాష్ట రాజకీయ వ్యవహారాలపై కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాపేశం కానున్నారు. హైదరాబాద్ ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దే ప్రతిపాదన అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. లండన్, నార్త్ ఈస్టర్న్, హార్వర్డ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఇక్కడ తమ క్యాంపస్లను ఏర్పాటు చేస్తున్నాయని అన్నారు. ఈ ప్రాజెక్ట్ యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు, విద్య, క్రీడల్లో శిక్షణ అందించడంపై దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావుతో పాటు ఇతర సీనియర్ నేతల అక్రమ గృహ నిర్బంధాలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్య విరుద్దమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెరవేర్చని ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, ప్రతిపక్షాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీస్ బలగాలను ఉపయోగిస్తోందని విమర్శించారు. బీజేపీ ప్రతినిధులను సందర్శించకుండా నిరోధించే బదులు పార్టీ కార్యాలయాలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ బెదిరింపులకు భయపడేది లేదని, ప్రజల హక్కుల కోసం పార్టీ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఎంపవర్డ్ ఇండియా చేసిన ఆరోపణలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఖండిస్తూ, తమ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎంపీ లాడ్స్ నిధులను సమర్థవంతంగా వినియోగంలో ఉన్నాయని స్పష్టం చేశారు. కరీంనగర్ ఎంపీ లాడ్స్ నివేదిక గణాంకాలను వెల్లడిస్తూ, కేటాయించిన 17.50 కోట్లలో 94% నిధులు మంజూరై వివిధ అభివృద్ది పనులకు వెచ్చించినట్లు తెలిపారు. స్థానిక అవసరాలను తీర్చేందుకు ఎంపీలు సీఎస్ఆర్ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

0: స్థాయిలను నిర్లక్ష్యం చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలలను తీవ్ర ఆర్థిక సంకోభంలోకి నెట్టివేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. ఇప్పటికే 300కు పైగా కళాశాలలు మూతబడ్డాయని, దీనివల్ల గ్రామీణ పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను సాధించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్ పరీక్షలు, ఆర్ఆర్బీ, బ్యాంకింగ్, పోలీస్ తదితర పోటీ పరీక్షలకు సంబంధించి 5 నెలల ఉచిత ఫౌండేషన్ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతోందని, ప్రజల సొమ్మును ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో నిర్వహించిన విలేకరుల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాలన నిరసిస్తూ మార్పు తప్పనిసరి అన్న నినాదంతో ఢిల్లీలో సీపీఐ ఆందోళనలు చేపడుతుందన్నారు. బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు గృహ నిర్బంధాన్ని, నల్గొండలో దాడికి గురైన పార్టీ శ్రేణులను పరామర్శించేందుకు వెళ్తున్న ఇతర నాయకుల ముందస్తు అరెస్టును తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండించింది. విపక్షాల నిరసనలను పోలీసులు అడ్డుకోవడం వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోందని రామచంద్రరావు ఆరోపించారు. నిమ్స్ ఆసుపత్రిలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కౌంటర్లను మూసివేస్తున్నారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని నిమ్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. నవీకరించబడిన మార్గదర్శకాల ప్రకారం ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ లబ్దిదారులకు అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సేవలు పూర్తిగా అందుబాటులో ఉంటాయని, క్యాష్లెస్ పద్దతిలోనే వైద్యం అందిస్తున్నామని అధికారులు ధృవీకరించారు. వెల్నెస్ సెంటర్ ద్వారా రిజిస్టేషన్లు, కన్సల్టేషన్లు సజావుగా సాగుతున్నాయని, ప్రజలు ఇటువంటి పుకార్లు నమ్మవద్దని, లభ్యమయ్యే వైద్య సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు. తెలంగాణలోని బీజేపీ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలు జరిపిన దాడుల ఆరోపణల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ తెలంగాణ బీజేపీ అధ్యకుడు రామచంద్రరావుతో ఫోన్లో సంభాషించారు. పార్టీ కార్యాలయంపై దాడితో పాటు నల్గొండ జిల్లా అధ్యకుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై జరిగిన దాడుల పరిణామాలను రామచంద్రరావు వివరించారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ ప్రజలతో మమేకమై ఉంటారని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు ఆంజనేయులు గౌడ్ కొనియాడారు. అసెంబ్లీకి కేసీఆర్ తరచుగా గైర్హాజరవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించిన ఆయన, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం, రెసిడెన్షియల్ విద్య వంటి పథకాలపై బీఆర్ఎస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగి శంకర్రెడ్డి భార్య బోడా స్వాతికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 1 కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. శంకర్రెడ్డి అక్టోబర్ 2025న విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మరణించారు. కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పిల్లల చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాష్టంలోని 30 ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖల పాలక మండలి ఎన్నికలు అక్టోబర్ 4న నిర్వహించనున్నారు. దీనికి తెలంగాణ రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. ప్రతిపాదిత కొత్తగూడెం విమానాశ్రయం కోసం 4 నుంచి 5 ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం ఈ నెల 7వ తేదీన తెలంగాణలో పర్యటించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత భాషను ఉపయోగిస్తున్నారని, ప్రజానిధులను దుర్వినియోగం చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
5: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది.
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: మేరీ బ్యాంక్ హమేషా మేరే సాథ్ చల్తీ హై. సుబహ ఉఠతీ హూ తో పైసే జమా కర్ ఆతీ హై. కస్టమర్ జ్యాదా హో జాతే హై తో పూరా గల్లా సంభాల్ లేతీ హై. ఆధీ రాత్ కో భీ ఉఠా కే బతాతీ హై కి మేడమ్, లక్ష్మీ ఫల్ భండార్ కా పేమెంట్ ఆ గయా హై. జన్ధన్ బ్యాంక్ ఖాతా క్యా మిలా ముఝే తో ఉంగలియో కే ఛోర్ పర్ బీమా, పెన్షన్, డీబీటీ సారీ బ్యాంకింగ్ సువిధాయే మిల్ గయీ హై.
8: 12 సాల్ మే 59 కరోడ్ జన్ధన్ ఖాతే ఖులే, जिसमें 56% खाते तो सिर्फ महिलाओं के हैं. पीएम जनधन योजना के 12 साल ज्यादा बचत ज्यादा काम।

0: ఆడు
1: సంబోధితం ఆతంకవాద విషయే ద్విముఖీ మాపదండం సమాపయితుం చ విహితం ఆహ్వానం. ఉత్తర రైల్వే మండలస్య మురాదాబాద్ విభాగే అవశిష్టే ద్వాదశాధిక సప్తశత కిలోమీటర్ మితే రైలమార్గే కవచేతి చతుర్దశాంశ శూన్యం ప్రణాళ్యై భారతీయ రైల్వే విభాగేన సప్తత్యధికైకశత కోటి రూప్యకాణి అనుమోదితాని. నేపాలదేశే వ్యాపక వినాశానంతరం జలాప్లావేన మృతానాం సంఖ్యా సప్తాశీత్యధిక నవశతం సంప్రాప్తా. ఆకాశవాణ్యాః ఎఫ్ఎం గోల్డ్ వాహిని అద్య స్వకీయాం రౌప్య జయంతిం ఆచరతి. అపి చ భారతీయ ఋతు విభాగేన ఛత్తీస్గఢ్ రాజ్యాయ రక్తవర్ణ పరా సంచేతనా నిస్సారితా. శ్వహ్యావత్ ఝారఖండ ఒడిషా పూర్వోత్తర భారతస్య భాగేషు ప్రబల వృష్టేశ్చ వర్తతే సంభావనా. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రినా నరేంద్రమోదినా అద్య కిర్గిజ్ గణరాజ్యస్య రాజధాన్యాం బిష్కేక్ నగరే ఆయోజితస్య షంఘాయి సహకార సంఘటనస్య రాష్ట్రాధ్యక్షాణాం పరిషదః షడ్వింశతితమే ఉపవేశనే భాగం నిర్వ్యూఢం. శిఖర సమ్మేళనం సంబోధయన్ ప్రధానమంత్రి సర్వేభ్యః సదస్య దేశేభ్యః ఆహ్వానం అకరోత్ యత్తే ఆతంకవాదస్య విత్తపోషణం నియుక్తి ప్రక్రియాం చరమపంథి ప్రచారం సురక్షిత ఆశ్రయస్థానాని సంపూర్ణతయా వినాశయేయుః. సః అవదత్ యత్ ఆతంకవాదస్య ద్విముఖీ మానకానాం కృతే కిమపి స్థానం నాస్తి. విశ్వస్య విభిన్నేషు భాగేషు విద్యమానానాం సంఘర్షాణాం విషయే శ్రీమోదీ చింతామపి ప్రకటితవాన్. విశ్వస్య వివిధ భాగేషు ప్రచలత్సు సంఘర్షేషు చింతాం ప్రకటయన్ శ్రీమోదీ న్యవేదయత్ యత్ యుద్ధాని సంఘర్షాశ్చ కస్యాపి సమస్యాయాః సమాధానం నైవ వర్తతే. సర్వే విపాదాః సంభాషణ మాధ్యమేన కూటనీత్యా చ సమాధేయాః. ప్రధానమంత్రి అవదత్ యత్ భారతం ఆపణం యోజయితుం వ్యాపారం సౌకర్యయుతం కర్తుం వికాసస్య నూతనాన్ మార్గాన్ ఉద్ఘాటయితుం చ సర్వాన్ ప్రయత్నాన్ సమర్థయతి. పరంచ ఏతాదృశాః ప్రయత్నాః సర్వేషాం దేశానాం సార్వాత్మ్యస్య ప్రాదేశిక అఖండతాయాశ్చ పూర్ణతయా సమ్మానం కుర్వంతి ఇతి సః అవధానం దత్తవాన్. శ్రీమోదీ అవదత్ యత్ భారతం గతవర్షే షంఘాయి సహకార సంఘటన సభ్యతా సంవాద మంచస్య ప్రస్తావం అకరోత్. అస్మిన్ వర్షే తస్య ప్రథమం సత్రం భారతే భవిష్యతి అతః సః హర్షం ప్రకటితవాన్. ప్రధానమంత్రి శ్రీమోదీ కిర్గిస్తాన్ దేశస్య ద్విదివసీయ యాత్రాం పరిసమాప్య అద్య అపరాహ్నే బిష్కేక్ నగరాత్ నవదిల్లీం ప్రతి ప్రస్థితవాన్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవదత్ యత్ భారతస్య సప్తదశాంశ అష్ట ప్రతిశతం ఆర్థిక వృద్ధిః దేశస్య చత్వారింశదధిక శతకోటి నాగరికాణాం కఠోర పరిశ్రమస్య సామూహిక సంకల్పస్య చ స్పష్టం ప్రతిబింబమస్తి. అద్య సామాజిక సంచార పటలె ఏకం చలచిత్రం ప్రసారయన్ శ్రీమోదీ ప్రతిపాదితవాన్ యత్ కోవిడ్ 19 ఇతి జాగతిక సంక్రమణాత్ ఆరభ్య నిరంతరం ప్రచలత్సు యుద్ధాదిషు వైశ్విక అస్థిరతాయాం చ భారతం ద్రుతగత్యా ప్రగతిపథే అగ్రేసరం వర్తతే.
2: దేశవాసియో కో బహుత్ బహుత్ బధాయి. 7.8% గ్రోత్. దేశ్ ఖుషియో సే భర్ గయా. దేశవాసియో కో మే బధాయి దేతా హూం ఉన్కే సంకల్ప శక్తి కే లియే ఉన్కే పురుషార్థ్ కే లియే ఏక్ సామూహిక శక్తి కా ఏక్ ప్రతిబింబ హై. దునియా యుద్ధ మే డుబీ హుయీ. చారో తరఫ్ యుద్ధ కి ఖబరే ఆ రహీ. విశ్వ సంకటో సే గిరా హువా హై. సప్లై చైన్ పూరీ తరహ డిస్టర్బ్ హై. 2020 మే కోవిడ్ కాల్ సే లేకర్ అబ్ తక్ కహీ పర్ భీ స్థిరతా నజర్ నహీ ఆ రహీ హై. ఉస్కే బావజూద్ భీ భారత్ తేజ్ గతి సే ప్రగతి కర్ రహా హై.
1: భారతీయ రైల్వే విభాగేన ఉత్తర రైల్వే మండలస్య మురాదాబాద్ విభాగస్య అవశిష్టే ద్వాదశాధిక సప్తశత కిలోమీటర్ మితే రైలమార్గే కవచ ఇతి చతుర్దశాంశ శూన్యం ప్రణాళిం సంస్థాపయితుం సప్తత్యధికైకశత కోటి రూప్యకాణాం ధనరాశిః అనుమోదితా. రైల మంత్రాలయేన విజ్ఞాపితం యత్ స్వీకృతమిదం కార్యం స్వదేశీ స్వచాలిత రైల సంరక్షణ తంత్రస్య సంస్థాపనేన విభాగే రైల సురక్షా సంరచనా సుదృఢా విధీయతే. మంత్రాలయేన స్పష్టీకృతం యత్ కవచైతి చతుర్దశాంశ శూన్యం ప్రభావి కార్యాన్వయనేన నిర్ధారితేషు రైలఖండేషు రైల సంచాలనాయ ఏకా ఉచ్చస్తరీయ సురక్షా ప్రాప్స్యతే. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమ ఆకాశవాణ్యా అంతర్జాల పటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చల దూరభాషీయ తంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. నేపాలదేశ వినాశకారి ఆకస్మిక జలాప్లావేన మృతకానాం సంఖ్యా అద్య 87.9% యావత్ వర్ధితా. సురక్షా సైనికా దేశస్య అష్టమండలేభ్యః అన్యానపి మృతదేహాన్ ప్రాప్తవంతః ఇతి అధికారిణః సూచితవంతః. అనేకేషు మండలేషు నదీనాం జలస్తరం వర్ధితం. అవిరామ వృష్ట్యా అథ నూతన జలాప్లావనేన సంచేతనాయాః మధ్యే లుప్తాన్ అన్వేష్టుం రక్షకాః కష్టం అనుభవంతి. రాష్ట్రీయ ఆపత్ సంకట న్యూనీకరణ ప్రబంధన ప్రాధికరణేన ఉక్తం యత్ 83.5% యావత్ వైదేశీయైః అనేకైః సురక్షాకర్మచారిభిః చ సహ ప్రాయః 4,000 యావత్ జనాః అద్యాపి లుప్తాః సంతి. ప్రాయః 12,000+ జనాః రక్షితాః సంతి. కాఠమాండునగరే భారతీయ దూతావాసేన అద్య ప్రోక్తం యత్ నేపాలీ అధికారిణః సద్య ఏవ వినాశకారి ఆకస్మిక జలాప్లావే మృతానాం విదేశీయానాం మృతశరీరాణాం పరిచయస్య హస్తాంతరణస్య చ ప్రక్రియాయాః వివరణం ప్రదత్తవంతః. ఏకస్మిన్ వక్తవ్యే దూతావాసేన విజ్ఞాపితం యత్ నేపాల సర్వకారేణ విదేశీ నాగరికాణాం మృతశరీరాణాం హస్తాంతరణాత్ ప్రాక్ సంపన్న ప్రక్రియాణాం శృంఖలాః నిరూపితాః. దూతావాసస్య అనుసారం ప్రక్రియాయాం మృతశరీరాణాం అభిలేఖనం అభిలిఖితాని ఛాయాచిత్రాణి వివరణాని శవపరీక్షా మృత్యోః కారణస్య సత్యాపనం చ అంతర్భవతి. అధికారిణః ఔపచారిక రూపేణ మృతకస్య పరిచయస్య స్థాపనం కరిష్యంతి. అంగులీ చిహ్నాని డిఎన్ఏ అథ అన్యాని ఫోరెన్సిక్ ప్రతిదర్శాని సంగృహ్య పాస్పోర్ట్ ఇత్యస్య సత్యాపనం కరిష్యంతి. ఆకాశవాణ్యా లోకప్రియ ఎఫ్ఎం గోల్డ్ వాహిని అద్య స్వకీయాం 25తమాం రజత జయంతిం ఆచరతి. అస్యా సేవాయా ఆరంభ 1900తమ వర్షస్య సితంబర్ మాసస్య ప్రథమే దినాంకే సమజాయత. ప్రారంభే ఏఐఆర్ ఎఫ్ఎం 2 ఇతి నామ్నా జ్ఞాతా ఇయం వాహిని వార్తా సామయికీ మనోరంజనానాం సమ్మిశ్రణేన ఏకా ఇన్ఫోటైన్మెంట్ వాహిని రూపేణ ప్రారబ్ధా ఆసీత్. విగత వర్షే

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో పోలీస్ కొలువులకు రెడీ అవుదాం, కొన్ని వివరాలు తెలుసుకుంటారు. వ్యవసాయ సూచనలు 6:50. 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:45 వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. మిషన్ వాత్సల్య పథకం వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం బాలల సంరక్షణ సమితి సభ్యులు కట్టుపల్లి అంబేద్కర్ గారితో పరిచయం ఉంటుంది. 8:00 కిన్నెరల హరిశ్రోతలు కొన్న చిత్రగీతాలు. 8:45 సమాచార సేవ. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 హరికథ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు.

ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో గణపతి భక్తి గీతాలు ప్రసారమవుతాయి. సుభాషితం ప్రసారమవుతుంది 6:30 సమర్పణ కీ స్థలస్థాయి. 6:35 రైతు సమాచారం, ఇందులో దానిమ్మ సాగు వివరాలు తెలుసుకోవచ్చు. 7:15 ఆరోగ్య కార్యక్రమాలు, ఇందులో గుండె లయకు అత్యాధునిక చికిత్స పద్ధతి పల్స్ ఫిల్డ్ అబ్లేషన్ వివరాలు తెలుసుకోవచ్చు. 7:30 సాహితీ సౌరభాలు సాహిత్య కార్యక్రమం 8వ భాగం, తేరాల సాధన గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. ఇక క్రీడాలోకం ఉంటుంది. అనంతరం సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం ప్రసారమవుతుంది. 8:35 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట. 9:30 ఏక చిత్రగణం, 10:00 చిత్రగీతాలు.

12:10 శాస్త్రీయ సంగీతం ఉంటుంది. అలీ అక్బర్ ఖాన్ గారి సరోద్వాదనం. 12:40 కార్మికుల కార్యక్రమం. ఇందులో సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం గురించి కొన్ని వివరాలు, ఇంకా పని ప్రదేశాలలో ప్రవర్తన నియమావళి ప్రసంగం కూడా వినవచ్చు. 1:20 చిత్రగీతాలు, 2:30 మహిళలు మహరాన్లు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు, 5:45 జానపద గేయాలు. రేపు సాయంత్రం 6:35 చిత్రగీతాలు, 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం. ఇందులో పెరటికోళ్ల పెంపకం వివరాలు, పరిచయ కార్యక్రమం, ఇంకా పౌష్టికాహారం నియమాలు వివరాలు, అనంతరం జానపద గేయాలు కూడా ఉంటాయి. 7:45 వికసి ద్వారా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 8:00 కేంద్రలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ నుండి, 9:30 చిత్రగీతాలు, 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 10:45 మధురిమ అలనాటి మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్య అంశాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఇక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: పోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989707158.

0: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
1: ఎందుకురా?
0: నా పాకెట్ మనీ.
1: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
0: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
1: అరేవా, నాకు కూడా నేర్పించి మీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
0: మరి మీ మొబైల్ ఇవ్వండి.
1: ఇదిగో,
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
4: ఆకాశవాణి. యువవాణి యువజనుల కార్యక్రమం. యువతకు బాట, ఆకాశవాణి మాట.
5: ఈనాటి యువవాణి కార్యక్రమంలో పోలీస్ ఉద్యోగాలకు రెడీ అవడానికి కొన్ని వివరాలు తెలుసుకుంటారు.
6: హలో ఫ్రెండ్స్, ఈనాటి యువవాణి కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఇటీవల కాలంలో 7,437 కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇందులో 7,139 ఖాళీలు కానిస్టేబుల్ విభాగంలోనే ఉన్నాయి. వీటికి ఇంటర్మీడియట్ అర్హతతో పోటీ పడే అవకాశం ఉంది. పరీక్ష, ఫిజికల్ టెస్టుల ఆధారంగా నియామకాలు ఖరారు చేస్తారు. రాష్ట్ర స్థాయిలో క్రేజీ ఉన్నటువంటి ఉద్యోగాల్లో ఖాకీ కొలువులు కూడా ముందు ఉంటున్నాయి. నేడు కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారికి 24,280

రూపాయల మూల వేతనం అందుతుంది. అన్ని కలిపి మొదటి నెల నుంచే వీరు సుమారుగా 40,000కు పైగా వేతనం పొందే అవకాశం ఉంది. వీటికి దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హులను ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వీటిని నిర్వహిస్తారు. ఇక్కడ కూడా విజయవంతమైతే ఫైనల్ పరీక్ష అనేది ఉంటుంది. తుది నియామకాలు ఇందులోనే ప్రతిభతో చేపడతారు. 3 గంటల వ్యవధిలో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తారు. ఇది పేపర్ పై ఉంటుంది. దీన్ని 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు 3 గంటల వ్యవధితో ప్రిలిమినరీ పేపర్ను నిర్వహిస్తారు. దీంట్లో 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున ప్రశ్న పత్రం 200 మార్కులకు ఉంటుంది. సమాధానాలు ఓఎంఆర్ పత్రంపై బ్లూ బ్లాక్ పాయింట్ పెన్నుతో గుర్తించాల్సి ఉంటుంది. తప్పు జవాబుకు మార్కుల్లో 5వ వంతు కోత విధిస్తారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్షలో అర్హత కోసం జనరల్ ఈడబ్ల్యూఎస్లు 30%, బీసీలు 25%, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ హోంగార్డులైతే 20% మార్కులు తీసుకుంటే సరిపోతుంది. ప్రిలిమినరీ అర్హులను పీఎంటీ పీఈటీ పరీక్షకు ఆహ్వానిస్తారు. ఇందులో భాగంగా పురుషులు 1600 మీటర్ల దూరాన్ని 7:15 చేరుకోవాల్సి ఉంటుంది. అదే మహిళలైతే 800 మీటర్ల దూరాన్ని 5:20 చేరుకోవాలి. కొన్ని పోస్టులకు నిర్ణీత గడువులోగా దూరాన్ని పూర్తి చేస్తే సరిపోతుంది. మిగిలిన వాటికి చేరుకున్న సమయం ప్రకారం మార్కులు కేటాయిస్తారు. దరఖాస్తు చేసుకున్న పోస్ట్ ప్రకారం పురుషులు 167.6 సెంటీమీటర్లు, మహిళలు 152.5 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఏజెన్సీ ప్రాంతాల వారికి సడలింపులు వర్తిస్తాయి. నిర్దేశిత ఎత్తు ఉన్నవారికి లాంగ్ జంప్, షార్ట్ పుట్ నిర్వహిస్తారు. పురుషులు 4 మీటర్లు, మహిళలైతే 2.50 మీటర్ల దూరానికి లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది. షార్ట్ పుట్ లో భాగంగా పురుషులైతే 7.26 కేజీల దిమ్మెను 6 మీటర్ల దూరానికి, మహిళలు 4 కేజీల దిమ్మెను 4 మీటర్ల దూరానికి విసరాలి. వీటన్నింటిలోనూ విజయవంతమైన వారికి ఫైనల్ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇక ఫైనల్ విషయానికి వస్తే అది కూడా 3 గంటల వ్యవధితో ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న పోస్టు ప్రకారం 100 లేదా 200 మార్కులకు దీన్ని నిర్వహిస్తారు. ఇందులో అర్హతకు ఓసీ ఈడబ్ల్యూఎస్లు 40%, బీసీలు 35%, ఎస్సీ ఎస్టీలైతే 30% మార్కులు పొంది ఉండాలి. ఈ పరీక్ష కూడా ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. సమాధానాలు ఓఎంఆర్ పత్రంపై బ్లూ బ్లాక్ పాయింట్ పెన్నుతో గుర్తించాలి. ప్రశ్న పత్రం తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మాధ్యమాల్లో ఉంటుంది. తుది నియామకాలు ఫైనల్ పరీక్షల మార్కుల మెరిట్ రిజర్వేషన్ల ప్రకారం ఉంటాయి. కొన్ని పోస్టులకు మాత్రం వీటితో పాటు పరుగులో సాధించిన మార్కులు కలిపి ఆ మెరిట్ రిజర్వేషన్ల ప్రకారం ఎంపిక చేస్తారు. పోలీస్ కానిస్టేబుల్, మెకానిక్స్ పురుషులు 7 ఖాళీలు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్, డ్రైవర్ పురుషులు 20 ఖాళీలు ఉన్నాయి. మెకానిక్స్ పోస్టులకు 10వ తరగతి, ఆ తర్వాత నిర్దేశిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులు. డ్రైవర్ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా నిర్దేశిత ట్రేడుల్లో ఐటీఐతో పాటు హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా కలిగి ఉండాలి. ఈ 2 పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష అనేది ఉండదు. పీఈటీ పీఎస్టీల్లో వీరు అర్హత సాధించాల్సి ఉంటుంది. ఎత్తు 162 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. మెకానిక్ పోస్టులకు ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. డ్రైవర్ పోస్టులకు పలు విభాగాల్లో డ్రైవింగ్ నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. అనంతరం ఈ 2 పోస్టులకు 3 గంటల వ్యవధితో 200 మార్కులకు ట్రేడ్, డ్రైవింగ్ విభాగాల్లో ఫైనల్ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హులను మెరిట్ రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగ శిక్షణకు అవకాశం కల్పిస్తారు. ఇక కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమ్స్, ఫైనల్ రెండింటికి ఒకటే సిలబస్ ఉంటుంది. ఇంగ్లీష్, ఆర్థమెటిక్, జనరల్ సైన్స్, భారతదేశ చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ, వర్తమాన అంశాలు, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, తెలంగాణ రాష్ట్ర అంశాల గురించి ఇందులో ప్రశ్నలు వస్తాయి. ఇక మెయిన్స్ లో అదనంగా పర్సనాలిటీ టెస్ట్ విభాగాన్ని చేర్చారు. ఇందులో ఎథిక్స్, జెండర్,
వీకర్

సెక్షన్స్ సోషల్ అవేర్నెస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. ప్రిలిమ్స్ మెయిన్ సిలబస్ ఒకటే కాబట్టి అభ్యర్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రిలిమ్స్ జరిగే వరకు ఫైనల్లోని పర్సనాలిటీ టెస్ట్ విభాగాన్ని మినహాయించి మిగిలిన అంశాలన్నీ చదువుకుంటే మంచి స్కోర్ సాధించవచ్చు. అలాగే సిలబస్ అదే అయినప్పటికీ ప్రిలిమ్స్ లో ప్రశ్నలు కొంచెం తేలికగాను, ఫైనల్లో ప్రశ్నలు కాస్త కఠినంగాను ఉండే అవకాశం ఉంది. అందువలన ముందుగా ప్రిలిమ్స్ లో అర్హత కోసం ప్రాథమికాంశాలపై బాగా దృష్టి సారించాలి. ఆ స్థాయిలోనే వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థమెటిక్ రీజనింగ్ కోసం పాఠశాల స్థాయి గణిత పుస్తకాల్లోని అంశాలను బాగా చదివి ఎక్కువ మాదిరి ప్రశ్నలు సాధించుకోవాలి. అలాగే పోటీ పరీక్షలకు సంబంధించి ఆర్థమెటిక్ రీజనింగ్ లో ఏదైనా పుస్తకాన్ని తీసుకుని సంబంధిత అంశాలను సాధన చేస్తే ఎక్కువ మార్కులు పొందవచ్చు. జనరల్ సైన్స్ లో శాస్త్ర సాంకేతిక

0: రచయితలు, కరెన్సీ, రాజధానులు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటే మంచిది. తాజా సమాచారం కోసం దినపత్రికలు అనుసరించి ముఖ్యమైనవి నోట్స్ రాసుకుంటే మంచిది. భారతదేశ చరిత్ర, భారత జాతీయోద్యమం కోసం దేశ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలకు సంబంధించి ముఖ్య పరిణామాలన్నీ అధ్యయనం చేసుకోవాలి. 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు సోషల్ పాఠ్యపుస్తకాల్లోని ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్రపై రాజులు, పరిపాలన, కాలాలు లాంటి అంశాలతో పాటు భాష, సంస్కృతి, శిల్ప కట్టడాలపై దృష్టి సారించాలి. హైస్కూల్ సోషల్ పుస్తకాల్లోని జియోగ్రఫీ విభాగంతో పాటు ఇంటర్మీడియట్ జియోగ్రఫీ పుస్తకాలు కూడా బాగా చదివితే మంచి స్కోర్ సాధించవచ్చు. పాలిటీ ఎకానమీల్లో దేశ రాజకీయ వ్యవస్థ, ప్రాంతీయ అభివృద్ది, ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణలు మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు రావచ్చు. హైస్కూల్ సోషల్, ఇంటర్మీడియట్ పాలిటీ, ఎకనామిక్స్ పాఠ్య పుస్తకాలు బాగా చదివితే మంచి పాయింట్స్ అందులో నోట్స్ చేసుకుంటే మంచి లాభాలు ఉంటాయి. తాజా సామాజిక ఆర్థిక సర్వే, ఆర్థిక రంగంలో నేటి పరిణామాలు అనుసరిస్తే ఎక్కువ మార్కులు పొందవచ్చు. తెలంగాణకు సంబంధించి హైస్కూల్ రుణాత్మక మార్కులు ఉన్నందున తెలియనివి వదిలేయడం మేలు. విభాగాల వారీగా ఖాళీలు ఏ విధంగా ఉన్నాయంటే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ సివిల్ విభాగంలో 3,697 ఖాళీలు ఉన్నాయి. ఏఆర్ విభాగంలో 1,052 ఖాళీలు ఉన్నాయి. ఎస్ఏఆర్, సిపిఎల్, మెన్ 24 ఖాళీలు. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్లో 1,380 ఖాళీలు ఉన్నాయి. ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగంలో ఫైర్ ఫైటర్లో 751, జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ విభాగం వార్డర్లో పురుషుల విభాగంలో 196, మహిళలకు 12 ఖాళీలు కేటాయించబడ్డాయి. అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమానమైన పరీక్ష పాస్ అయి ఉండాలి. ఫైర్ ఫైటర్ పోస్టులకు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా కలిగి ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే 1 జూలై 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలి. గరిష్ట వయసులో పలు మినహాయింపులు వర్తిస్తాయి. దరఖాస్తు ఫీజుగా కానిస్టేబుల్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీలు 600, మిగిలిన అందరూ కూడా 1,200 రూపాయలు చెల్లించాలి. దరఖాస్తులు ఆన్లైన్ లో చేసుకోవాలి. ఆన్లైన్ చిరునామా www.tgprb.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 9, 2026. ఇంకెందుకు ఆలస్యం? కానిస్టేబుల్ కొలువులు అలాగే ఎస్ఐ కొలువులకు మీరు గనక ప్రయత్నం చేస్తే తప్పకుండా సాధన చేయండి. కష్టపడి చదవండి, మంచి ఫలితాలు పొందండి. ఆల్ ద బెస్ట్.
1: మీరు ఇంతవరకు పోలీస్ ఉద్యోగాలకు రెడీ అవ్వడానికి కొన్ని వివరాలు తెలుసుకున్నారు.
2: యువతకు బాట ఆకాశవాణి మాట, యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రాణం పోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి. గురుభక్తి

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు పశుగ్రాస పంటల సాగును ఏ విధంగా చేసుకోవాలి, రైతులు ఎటువంటి విషయాలను ముఖ్యంగా గుర్తుంచుకోవాలి, ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. పశువులకు మేత కొరత, పచ్చి మేత కూడా దొరికే అవకాశం లేనందున ఈ సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రం

నీరావరి సాగు నీటి వనరులు ఉన్నందువల్ల పశుగ్రాస పంటలు కూడా కొంత సాగు చేసుకుని రైతులు చక్కటి పాడి పరిశ్రమకు గాని మాంసాభివృద్ది గాని పోయించుకోవాలని ఈ విధంగా మనకు వివరాలు అందిస్తున్నారు. గడ్డి జాతి పశుగ్రాస విత్తనాలు పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి, కావున వాటిని విత్తినప్పుడు లోతు 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ లేకుండా జాగ్రత్త చూసుకోవాలి. నాణ్యత గల అధిక పచ్చిమేత దిగుబడిని పొందాలంటే పశుగ్రాస పంటల్ని 50% పూత దశలో కోసుకోవాలి. పశువుల మేతలో 300 గడ్డి జాతి పశుగ్రాసముతో పాటు 1 వంతు పప్పు జాతి పశుగ్రాసాన్ని కలిపి మేపడం వలన అధిక పోషక విలువలున్న పచ్చిమేత ప్రతి పశువుకు లభిస్తుంది. పశుగ్రాసాన్ని కోసిన తర్వాత చాఫ్ కట్టర్ ద్వారా చిన్న ముక్కలుగా చేయడం వల్ల పశువులు తీసుకునే ఆహార పరిమాణము పెరుగుతుంది, అంతేగాక పశుగ్రాస నష్టము కూడా తక్కువగా ఉంటుంది. జొన్న పశుగ్రాసాన్ని పూత దశ తర్వాత మాత్రమే పశుగ్రాసంగా ఉపయోగించుకోవాలి, లేనిచో పశువులకు నాము వ్యాధి సోకే అవకాశం ఉంటుంది, పశువులు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. గనక ప్రత్యేకంగా జొన్న పశుగ్రాసాన్ని పూత దశ తర్వాతనే పశుగ్రాసముగా ఉపయోగించుకోవాలని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. పొలం చుట్టూ పశుగ్రాస చెట్లైనా సుబాబుల్ అవిసె మొదలగునవి పెంచడం వలన వేసవి కాలంలో పశువుల మేతను సమృద్దిగా అందించవచ్చు. అంతేకాకుండా మన పరిసరాలలో లభించే పశుగ్రాసపు విలువలున్న చెట్లు నల్లతుమ్మ, దేవకాంచనము, దురిశెన, ఇప్ప, రావి, మరి చెట్టు, మునగ, సీమచింత, నెవలి, గంగిరేగ వంటి చెట్లను ఉపయోగించుకుని వేసవిలో పశుగ్రాస కొరతను అధిగమించవచ్చు. లూసర్నులో బంగారు తీగ పరాన్న కలుపు నివారణకు కల్తీ లేని నాణ్యమైన విత్తనాలను ముఖ్యంగా ఎంచుకోవాలి. బంగారు తీగ ఆశించిన పంటలో ఇమాజితాఫిర్ అనే కలుపు మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే మనం ఆ యొక్క బంగారు తీగను మనం కలుపు నివారణ చేసుకోవచ్చు. ఇక పంట మార్పిడి కూడా చేసుకోవాల్సిన అవసరము ఉందని కూడా తెలియజేస్తున్నారు. చీడపీడల నివారణకు పిచికారీ చేసే రసాయన మందులను కోతకి 15 నుండి 20 రోజుల ముందే పిచికారీ చేసుకోవాలి, లేకపోతే మందు అవశేషాలు పశువులకు హాని కలిగించే అవకాశం ఉంటుంది. బాజ్రా నేపియర్ హైబ్రిడ్లను మొదటి కోత 70 రోజులకు, తదుపరి కోతలను 45 రోజుల వ్యవధిలో కోసుకోవాలి. ఈ గ్రాసములో 3 సంవత్సరాల తర్వాత దుబ్బుకు 50 నుండి 70 పిలకలు ఏర్పడతాయి. వాటిని అట్లే ఉంచినట్లయితే వేసిన ఎరువులు అన్ని పిలకలకు సరిపోక పచ్చిమేత దిగుబడి తగ్గిపోతుంది. అందుకని వాటిలో మంచిగా ఉన్న 4-5 పిలకల నుంచి మిగతా వాటిని తీసి వేరే చోట నాటుకోవాలి. ఇక స్టైలో గడ్డి విత్తనాలను 80 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి నీటిలో 4 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత ఒక రాత్రంతా చల్లటి నీటిలో నానబెట్టి విత్తుకున్నట్లయితే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో చలి ఎక్కువగా ఉన్నందున ఓట్స్ పంటను పశుగ్రాసంగా సాగు చేసుకుని 2.5 నెలల్లో 14 నుండి 16 టన్నుల పచ్చిమేత దిగుబడిని పొందవచ్చు. వేసవి కాలంలో సాగు చేసుకోవటానికి పశుగ్రాసపు సజ్జ అనువైన పంట. తక్కువ తడులతో త్వరగా పెరిగి 3 కోతల్లో ఎకరాకి 30 టన్నుల దిగుబడినిస్తుంది. పచ్చిక బయళ్లు, బీడు భూములను సిల్విఫాక్చర్గా పశుగ్రాసపు చెట్ల వరుసల మధ్య పచ్చిక పెంచడాన్ని సిల్విఫాక్చర్ అంటారు. అభివృద్ది చేసుకుంటే సమయం చాలా బాగుంటుంది, ఉపయుక్తంగా ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక సమీకృత దానాకు ప్రత్యామ్నాయంగా కూడా అజొలాని ఏ విధంగా మనం పెంచుకోవాలి, తయారు చేసుకోవాలి, ఈ పశువుల పోషణకు, చక్కటి పాల ఉత్పత్తికి, ఇక మాంస ఉత్పత్తికి గాని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. పశు పోషణలో అధిక ఖరీదు చేసే సమీకృత దానాను వాడటం వల్ల పాల ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయంగా చౌకగా లభించే అజొల్లాను ఉపయోగించుకోవచ్చు. అజొల్లా నీటిలో తేలియాడు, నత్రజనిని స్వీకరిస్తూ పెరిగే ఒక నాచు మొక్క. దీనికి వేర్లు కాండం లేకుండా కేవలం ఆకులే ఉంటాయి. అజొల్లాలో అధిక మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి, కాబట్టి దీనిని పోషకాల గని అని అంటారు. రైతులు ఇంటి దగ్గర నీటి అవసరం అంతగా లేకుండా స్వల్ప విస్తీర్ణంలో తక్కువ కాలంలో

చౌకగా అధిక దిగుబడితో సాగు చేసుకునవచ్చును. 2 కిలోల అజోల్లా 1 కిలో దానాతో సమానము. అజోల్లాను దానాతో పాటుగా 1.5 కిలోల నుండి 2 కిలోలు కలిపి వాడటం వల్ల పశువు ఆరోగ్య ప్రమాణాలు పెరగడమే కాకుండా పాల దిగుబడి, వెన్న శాతము పెరుగుతాయి. ఇక హైడ్రోఫోనిక్ విధానంలో కూడా పశుగ్రాసలను సాగు చేసుకోవచ్చని ఈ వివరాలు మనకు అందిస్తున్నారు మన ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు. నేల అవసరం లేకుండా నీటితో మొక్కల్ని పెంచే వినూత్నమైన పద్ధతిని హైడ్రోఫోనిక్స్ అంటారు. ఇటీవల కాలంలో పశుగ్రాసాన్ని హైడ్రోఫోనిక్స్ పద్ధతితో పెంచడం ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. ఈ విధానంలో పశుగ్రాస విత్తనాల్ని హైడ్రోఫోనిక్ గ్రీన్ హౌస్ యంత్రాల్లో సాగు చేస్తారు. ఈ పద్ధతిలో మామూలుగా పెంచే పశుగ్రాసాల సాగు కంటే 10లో 1 వంతు భాగం తక్కువ నీళ్లు సరిపోతాయి. ఈ విధానంలో మొక్కజొన్న, సజ్జ, ఓట్స్, బార్లీ మొదలైన ధాన్యపు జాతి పశుగ్రాస పంటలతో పాటు బొబ్బర్లు కూడా సాగు చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో పశుగ్రాసం పెంచుకోవడానికి మొక్కజొన్న అన్నిటికన్నా అనువైన పంట. మొలక వచ్చిన విత్తనాన్ని చిన్న చిన్న ట్రేలలో పలుచగా పరుచుకొని షేడ్ నెట్ల కింద నీటిని సన్నని తుంపర రీతిలో ట్రేలపై సమయానుసారంగా పిచికారి చేస్తూ పెంచుకోవాలి. ఈ పద్ధతిలో ఎక్కువ గ్రాసం కోసం రైతు సోదరులు వెదురు, ఇనుము, అల్యూమినియం అరలను తక్కువ ధరలో చేసుకుని ప్రతి అరకి నీటి తుంపర సదుపాయం ఏర్పాటు చేసుకోవాలి. నీరు ప్రతి 2 గంటలకి తుంపర పద్ధతిలో ఇచ్చేటట్టు ఒక నీటి ట్యాంకు, మోటార్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా తక్కువ ధరలో హైడ్రోఫోనిక్ పశుగ్రాసాన్ని సాగు చేయు యంత్రాలు మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ట్రైలలో 9వ రోజుకి 25 నుండి 30 సెంటీమీటర్లు ఎత్తు పెరిగిన పశుగ్రాసం లభిస్తుంది. ఈ గ్రాసాన్ని చాపలా చుట్టి పశువులకు నేరుగా మేపుకోవచ్చు. ఈలోపు ఖాళీ అయిన ట్రైలలో మళ్లీ మొలక వచ్చిన విత్తనం వేసుకుని ఇంకో దఫాకు హైడ్రోఫోనిక్ గ్రాసాన్ని సాగు చేసుకోవాలి. ఈ విధానంలో నిరంతరంగా గ్రాసాన్ని సాగు చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఒక పశువుకి రోజుకి 10 నుండి 20 కిలోలు హైడ్రోఫోనిక్స్ పశుగ్రాసాన్ని మేపవచ్చు. ఈ పద్ధతిలో 1 కిలో విత్తనం ఉంచి దాదాపు 5 రెట్లు అంటే కనీసం 5 కిలోలు పచ్చిమేత వస్తుంది. హైడ్రోఫోనిక్ పశుగ్రాసము 9.4% ముడి మాంసకృతులు, 2.5% ముడి క్రొవ్వు, 57.1% పీచు పదార్థం, అలాగే 2.5% ధాతు పదార్థం వంటి పోషకాలను కలిగి ఉంటుంది. హైడ్రోఫోనిక్ పశుగ్రాస సాగులో ముఖ్యమైన సూచనలు ఈ విధంగా తెలియజేస్తున్నారు రైతు సోదరులకు. 1 పాలిచ్చే పశువుకి గరిష్టంగా 20 కిలోల హైడ్రోఫోనిక్స్ మేత పెట్టొచ్చు. 1 కిలో మొక్కజొన్న గింజల నుండి దాదాపు 5 కిలోల పశుగ్రాసం వస్తుంది. కాబట్టి ప్రతిరోజు 4 కిలోల విత్తనం నానబెట్టాలి. విత్తనాన్ని నానబెట్టిన 2వ రోజు మండ కట్టుకుని 3వ రోజు మొలక వచ్చాక ట్రేలలోకి పరుచుకోవాలి. 1 చదరపు మీటర్ల ట్రేలలో 2.2 కిలోల గింజలు సరిపోతాయి. తుంపర పద్ధతిలో నీటినిచ్చేటప్పుడు ఆ నీటిలో చౌడు లేకుండా చూసుకోవాలి. లేని ఎడల రంధ్రాలు ఉప్పు పట్టి మూసుకుపోతాయి. అంతేకాకుండా మొక్క పెరుగుదల తక్కువగా ఉంటుంది. నీరు పిచికారి 2 గంటలకు ఒకసారి తుంపర పద్ధతిలో జరిగినట్లు టైమర్ని అమర్చుకోవాలి. పంటను 9వ రోజు తీసి పశువులకు మేపుకోవచ్చు. ఆ వెంటనే ట్రేలు శుభ్రంగా కడిగి మళ్లీ 2వ పంటకు మొలకెత్తిన విత్తనం సిద్ధం చేసుకుని మళ్ళా హైడ్రోఫోనిక్ ద్వారా ఈ పశుగ్రాసాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా పశుగ్రాస పంటల సాగులో ఈ విధంగా రైతులు ఏ విధంగా అజోల్లాను తయారు చేసుకోవాలి, ఏ విధంగా హైడ్రోఫోనిక్ పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేసుకోవాలన్న వివరాలు చక్కగా అందించారు. ఈ వివరాలను చక్కగా ఆకలింపు చేసుకుని రైతు సోదరులందరూ చక్కటి పశుగ్రాసాన్ని పెంచి చక్కటి పాల ఉత్పత్తిని సాధించి చక్కటి ఆదాయాన్ని పెంపొందించుకోగలరని రైతులందరినీ ఆశిస్తున్నాము.

0: ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. నీకోసం చిత్రం నుండి రాజేష్ కౌసల్య పాడిన పాట, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. దేశంలో ఉల్లిపాయల నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, వ్యాపారుల వద్ద పంచదార స్టాక్ పరిమితిని 2,000 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కేక్ లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్య దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటుండకూడదని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్దాలు, సంఘర్షణలు దేనికి పరిష్కారం కావని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. ప్రాంతీయ అనుసంధానత, వర్తక వాణిజ్యాలకు భారత్ మద్దతిస్తుందని, అయితే ఇది అన్ని దేశాల సార్వభౌమత్వానికి, ప్రాంతీయ సమగ్రతకు కట్టుబడి ఉండాలని అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 66వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. జాతీయ విద్యా విధానం 2020 ఆధారంగా సమగ్ర వికాసం, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలు, అనుభవపూర్వక అభ్యాసానికి పెద్దపీట వేస్తూ నూతన పాఠ్యపుస్తకాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న 22 భాషలతో పాటు 93 గిరిజన భాషలతో కలిపి మొత్తం 121 భారతీయ భాషల్లో 1 నుండి 8వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను సవరించి అందుబాటులోకి తెస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. భారతీయ సాంప్రదాయ పరిజ్ఞానాన్ని ఈ పాఠ్యాంశాల్లో విలీనం చేసినట్టు చెప్పారు. విద్యారంగంలో ఏఐ, డిజిటల్ లిటరసీ పెరుగుతున్న నేపథ్యంలో పరిశోధన వ్యవస్థను, సాంకేతికతను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం 7.8% జీడీపీ వృద్ది రేటును నమోదు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రపంచవ్యాప్త సంక్షోభాలు, యుద్దాలు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా నమోదైన ఈ గణాంకాలు ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతున్నాయన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత ఆర్థిక వ్యవస్థ ఒక నిర్జీవమైన వ్యవస్థ అని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రవిశంకర్ ప్రసాద్, రాహుల్ గాంధీకి ఆర్థిక నిర్వహణ, ఆర్థిక అభివృద్దిపై ఎటువంటి కనీస అవగాహన లేదని ఆరోపించారు.
1: జనవరి ఫిబ్రవరి మే పూరా గల్ఫ్ క్రైసిస్ షురు హువా థా, తేల్ కి సమస్యా, సప్లై చైన్ కి సమస్యా థి, దునియా మే అనిశ్చితా థి, దేర్ వాజ్ గ్లోబల్ అన్సర్టెన్టీ అస్ వెల్. ఉస్కే బావజూద్ భారత్ కి ఎకానమీ 7.8% ఆయి హై.
0: వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య క్షీణత, కాలుష్యం, వనరుల కొరత వంటి పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు సమగ్ర సమన్వయ పరిష్కారాలు అవసరమని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ ఇండో జర్మన్ ఎన్విరాన్మెంట్ ఫోరం ప్రారంభ సమాపేశంలో మాట్లాడుతూ మంత్రి, వాతావరణ స్థితిస్థాపకత, వనరుల సమర్థవంతమైన వినియోగం, సుస్థిర అభివృద్దికి రెండు దేశాల మధ్య మరింత సహకారం అవసరమన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ది ఒకదానికొకటి పోటీ పడేవి కావని భారత్ నిరూపించిందని, నిర్ణయించిన లక్ష్యాలను భారత్ గడువు కంటే ముందే పూర్తి చేస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల పరిరక్షణ, వివేకవంతమైన వినియోగంపై భారత్, జర్మనీల మధ్య ఒక ఉమ్మడి ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈ నెల 5న చేపట్టవలసిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ఆందోళన బాటపట్టిన విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని, భవిష్యత్తులో వారిపై ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదింపులు జరిపిందని, ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నామని

0: ఆయన తెలిపారు. యువత పురోగతి వికాసమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఈ సందర్బంగా మంత్రి స్పష్టం చేశారు.
1: హమే ఛాత్రో భవిష్య ధ్యాన్ రే ఆశ్వాసన దా ప్రదర్శనకారీ ఛాత్రో పర్ దర్జ్ కియే మామలే వాపస్ లియే జాయేంగే. ఉసీ క్రమ మే హమే భారతీయ జనతా పార్టీ శాసిత ప్రదేశో మే జో సర్కారే థీ ఉన్సే భీ చర్చా కీ థీ ఔర్ హమ్ ఉస్ ఆశ్వాసన కో పూరా కర్నే జా రహే హై.
0: ఒడిశాలోని గంజాం గజపతి జిల్లాలకు చెందిన కళాకారుల బృందంతో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్టపతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ముర్ము, విద్య వ్యక్తిగత ప్రగతికే కాకుండా సమాజ వికాసానికి అత్యంత కీలకమైందని చెప్పారు. నాణ్యమైన విద్యను అభ్యసించడంతో పాటు ఆధునిక నైపుణ్యాలను పెంపొందించుకునేలా యువతను ప్రోత్సహించాలని కళాకారులకు సూచించారు. తమ సంపన్న సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ మూలాలను వీడకుండానే ఆధునిక అభివృద్దిని ఆహ్వానించాలని ముర్ము పిలుపునిచ్చారు. దేశంలో ఉల్లిపాయల నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. రాబోయే పండుగల సీజన్లో ధరలు పెరగకుండా అదుపులో ఉంచేందుకు కందా ఎక్స్ప్రెస్ రైళ్లు, రోడ్డు రవాణా ద్వారా బఫర్ నిల్వలను విడతల వారీగా మార్కెట్లోకి విడుదల చేయడం ప్రారంభించినట్టు పేర్కొంది. వినియోగదారులకు తక్కువ ధరలకే ఉల్లిపాయలు అందుబాటులోకి తెచ్చేందుకు 19 ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయాలను విస్తరించడంతో పాటు 30కి పైగా ట్రక్కుల ద్వారా సరఫరాను వేగవంతం చేశారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం దాదాపు 3400 మంది రైతులకు సకాలంలో 210 కోట్ల రూపాయల చెల్లింపులను నేరుగా జరిపినట్టు వెల్లడించింది. సరుకు రవాణా పంపిణీలో ఎటువంటి అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. దేశంలో పంచదార నిల్వల అక్రమ రవాణా, కృత్రిమ కొరత సృష్టించడం, ఊహాజనిత వ్యాపారాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల వద్ద పంచదార స్టాక్ పరిమితిని 4000 క్వింటాళ్ల నుండి 2000 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిబంధన ఈ నెల 15వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం వ్యాపారులు తాము సేకరించిన సరుకును 30 రోజులకు మించి నిల్వ ఉంచుకోవడానికి వీల్లేదు. అయితే కోల్కతా, దాని చుట్టుపక్కల మెట్రోపాలిటన్ ప్రాంతాలకు మాత్రం ఈ పరిమితిని గతంలో ఉన్నట్టే 4000 క్వింటాళ్లుగానే కొనసాగించారు. కోల్కతా ప్రాంతం, ఉత్తరప్రదేశ్, మహారాష్టల నుంచి పంచదారను దిగుమతి చేసుకుని ఈశాన్య రాష్టాలకు సరఫరా చేసే ప్రధాన కేంద్రంగా ఉన్నందున ఈ మినహాయింపు ఇచ్చినట్టు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పురోగతిపై సమీక్షా సమాపేశం నిర్వహించారు. ఎంపిక చేసిన 100 జిల్లాల్లో పథకం అమలును వేగవంతం చేయడం, వివిధ పథకాల సమన్వయం, జిల్లాల పనితీరు మెరుగుపరచడం, రైతులకు ప్రత్యక్ష లబ్ది చేకూరేలా చూడడంపై ఈ సమీక్షలో ప్రధానంగా దృష్టి సారించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్య దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 6 దశాబ్దాలకు పైగా పాఠ్య పుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. ఈ నెల 5న చేపట్టవలసిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వరిని ఆశించే పురుగులు, అవి నష్టపరిచే విధానం, వాటి యాజమాన్యం ఈ అంశం గురించి నల్గొండ జిల్లా కంపాసాగర్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అనిల్ కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ వీరన్న బుక్యా.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
2: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
3: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
4: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
3: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
4: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
3: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
5: శ్రోతలకు నమస్కారం. కిసాన్ వాణి ప్రాయుత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యం, ఈ అంశం గురించి నల్గొండ జిల్లా కంపాసాగర్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ గారు స్టూడియోస్ లో ఉన్నారు. సార్ నమస్కారం. సార్
6: నమస్కారం అండి.
5: వరిలో ప్రధానంగా నష్టం కలిగజేసే పురుగులను అంటే ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి యొక్క పేర్లు ఏ విధంగా ఉంటాయి?
6: వరి మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ప్రధానంగా సాగు అయ్యే పంట. అయితే ఈ పంటలో పలు రకాల చీడపీడలు అంటే కీటకాలు, పురుగులు, తర్వాత తెగులు ఆశించడం వల్ల రైతుకు నష్టం వాటిల్లుతుంది. ఈరోజు ఏంటంటే మనం వరిలో ఆశించే పురుగులు, అవి నష్టపరిచే విధానం, వాటి యాజమాన్యం గురించి వివరంగా తెలుసుకుందాం.
5: ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వరి స్థితి ఏదైతే ఉందో, కొంత కాండం పెరిగి ఒక జానెడు అంత కూడా పొడవు పెరిగి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కాండం తొలిచే పురుగు ఆశించడం వల్ల వరి పంటకు ప్రధానంగా కలిగించే నష్టం ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా సమగ్ర సస్యరక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టాలి?
6: వరిలో ప్రధానంగా రైతుకు నష్టం చేసే పురుగు ఈ కాండం తొలిచే పురుగు. దీన్ని రైతులు రకరకాలుగా పిలుచుకుంటారు. కొన్ని చోట్ల ఊస తిరిగే పురుగు అని, తర్వాత మువ్వు చచ్చు పురుగు అని, ఇలా కాండం తొలిచే పురుగుని రకరకాలుగా పిలుచుకుంటారు. అయితే ఈ కాండం తొలిచే పురుగు 3 దశల్లో వరిని ఆశిస్తుంది. 1 నారుమడి దశలో, ఆ తర్వాత దుబ్బు చేసే దశ పిలకలు వచ్చే సమయంలో, మళ్లీ అంకురం ఏర్పడే నుంచి ఈనిక దశ వరకు కూడా మరొకసారి ఆశిస్తుంది. ముఖ్యంగా ఇది వర్షాకాలంలోను అంటే ఖరీఫ్ సీజన్ లోను, తర్వాత యాసంగి రబీ సీజన్ లో కూడా ఆశిస్తుంది. అయితే ప్రధానంగా యాసంగిలో ఎక్కువగా ఆశించి ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. నారుమడిలో ఆశించినప్పుడు ఏమవుతుందంటే మొక్కలు చనిపోతాయి. దీని యొక్క ప్రౌఢ దశ పురుగు పసుపు రంగులో ఉంటాయి. ఆడరెక్కల పురుగు ముందు జత రెక్కల పైన నల్లటి మచ్చ ఉంటుంది. ఈ ఆడరెక్కల పురుగు ఆకుల కొనల పైన గుడ్లను పెట్టేసి, గుంపులు గుంపులుగా గుడ్లను పెట్టేసి, వాటి వెనుకనున్న వెంట్రుకలతో, గోధుమ రంగు వెంట్రుకలతో కప్పేయడం వల్ల మనకు ఆకు కొనల పైన దూది లాంటి కనిపిస్తూ ఉంటుంది. ఇది లక్షణం, అంటే కాండం తొలిచి పురుగు లేదంటే మొగి పురుగు ఆశించింది అని చెప్పుకోవడానికి లక్షణం. తర్వాత అంటే వరి నాటిన 15-20 రోజుల తర్వాత దుబ్బు చేసే దశలో లేదా పిలకలు వచ్చే దశలో మళ్లీ కూడా ఇది ఆశిస్తుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఆకు కొనల పైన ఆడరెక్కల పురుగు గుడ్ల సముదాయాన్ని పెట్టడం వల్ల గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు, లార్వాలు అంటాము, లద్దె పురుగులు అంటాము, అది కాండం కింది భాగం చేరుకుని కింద రంధ్రం చేయడం వల్ల ఈ మొగికి పోషక పదార్థాలు అందకపోవడం వల్ల ఈ మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. ఈ విధంగా మనకి నాటేసిన తర్వాత పిలకల దశలో, దుబ్బు చేసే దశలో లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇదే కాండం తొలుచు పురుగు మళ్లీ అంకురం ఏర్పడినప్పటి నుంచి ఈనిక దశ వరకు కూడా మళ్లీ ఆశిస్తుంటది. ఇక్కడ కూడా ఏంటంటే ఆకు కొనలపైన గుడ్ల సముదాయం నుంచి వెలువడిన లద్దె పురుగులు కాండం నుంచి కింది భాగం చేరుకుని నీటి మట్టం దగ్గర రంధ్రం చేసి కాండం లోపలంతా కూడా డొల్లగా చేయడం వల్ల ఏమవుతుందంటే కంకి ఏర్పడిన తర్వాత మనకు తెల్ల కంకులు కనిపిస్తూ ఉంటాయి. అంటే పోషక పదార్థాలు కింది నుంచి కంకికి అందకపోవడం వల్ల కంకిలోని గింజలన్నీ కూడా తాలుగా ఉండడం వల్ల, కంకి బరువు లేకుండా ఉండడం వల్ల నిటారుగా తెల్ల కంకి కనిపిస్తూ ఉంటుంది. అదే ఆరోగ్యకరమైన కంకి అయితే గింజల బరువు వల్ల వంగిపోయి ఉంటుంది. అంటే మనకి 3 దశల్లో అంటే నారుమడి దశల్లో, నాటేసిన 15-20 రోజుల తర్వాత అంటే దుబ్బు చేసే దశలో లేదా పిలకలు వచ్చే దశలో, ఆ తర్వాత అంకురం నుండి ఈనిక దశ వరకు కూడా మళ్లీ ఆశిస్తుంది. 3 సమయాల్లో ఆశిస్తుంది కాబట్టి దీనికి సస్యరక్షణ చర్యలు 3 సమయాల్లో కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మనం నారుమడిలో చూసినట్టయితే నారు పీకే 1 వారం రోజుల ముందు 2 గుంటల నారుమడికి అంటే 1 ఎకరానికి సరిపడే నారుకి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను వేసుకోవాలి. నాటేసిన 15-20 రోజుల తర్వాత అంటే దుబ్బు చేసే దశలో లేదా పిలకలు వచ్చే దశలో మళ్లీ ఆశిస్తుంది కాబట్టి అప్పుడు ఎకరానికి కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 10 కిలోల చొప్పున, లేదంటే కాటాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలైతే 8 కిలోల చొప్పున, లేదంటే క్లోరాన్

టన్నిలీ ప్రోన్ 0.4G గుళికలైతే ఎకరానికి 4 కిలోల చొప్పున వేసుకోవాలి. తర్వాత ఈనిక దశలో అంటే అంకురం నుంచి ఈనిక దశలో కూడా మళ్లీ ఆశిస్తుంది కాబట్టి తద్వారా మనకు తెల్ల కంకులు కనిపిస్తాయి కాబట్టి ఆ అంకురం నుంచి ఈనిక దశలో అంటే చిరుపుట్ట దశలో మరొకసారి మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అప్పుడు ఎకరానికి కాటాబ్ హైడ్రోక్లోరైడ్ అయితే 400 మిల్లీలీటర్ చొప్పున, క్లోరాన్ టన్నిలీ ప్రోల్ అయితే 60 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. రైతులు కొందరు అస్ఫేట్ కూడా వాడతారు. అస్ఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ పురుగు మనకి ఖచ్చితంగా వర్షాకాలంలో తర్వాత యాసంగిలో వస్తాయి, తర్వాత 3 దఫాలుగా మనకి నష్టం చేస్తాయి. అందుగురించి కేవలం రసాయనిక పురుగు మందులతోనే కాకుండా సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా ఈ పురుగుని ఎదుర్కోవడం వల్ల మనకు నష్టం తక్కువ కలుగుతుంది. సో దీంట్లో భాగంగా ఏంటంటే మనం ఎకరానికి 4 చొప్పున లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. ఒక వారంలో 25 రోజుల మగరెక్కల పురుగులు పడ్డాయంటే మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అంటే ఈ లింగాకర్షణ బుట్టలు పెట్టడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ పురుగు ఉనికి తర్వాత ఉధృతి తెలియడానికి. దీంట్లో ఏంటంటే ఆడ రెక్కల పురుగు సంబంధించిన మందు ఉంటుంది, మగ రెక్కల పురుగులు అంటే మగ సీతాకోక చిలుకలు అన్ని కూడా ఆడ పురుగు ఉందనుకుని వచ్చేసి లింగాకర్షణ బుట్టలు పడిపోతాయి, అవి మళ్లీ బయటకు రాలేవు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆడ రెక్కల పురుగులకి మగ రెక్కల పురుగులు దొరక్క సంతానం అనేది తగ్గుతుంది. తర్వాత ఏంటంటే మన పొలానికి ఈ కాండం తొలచు పురుగు ముగి పురుగు వచ్చిందని తెలుస్తుంది. తర్వాత ఎంత ఉధృతి ఉందో అనే విషయం కూడా తెలుస్తుంది. అందుగురించి రైతులు ఖచ్చితంగా నాటేసిన 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత ఈ లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవాలి. ప్రతి నెలకు ఒకసారి దీంట్లో ఉండే మందును మార్చాలి. లూర్ అని చెప్తాం మనం, ఫెరోమోన్ లూర్ ని మార్చుతూ ఉండాలి. అంతేకాకుండా దీని కొరకు మనం ఇంకా వేరే రకాల నివారణ చర్యలు కూడా చేపట్టాలి. ముఖ్యంగా ఏంటంటే ఒక నారుమడిలో ఆడ రెక్కల పురుగు గమనించినట్టయితే గాని, చదరపు మీటర్ కి ఒక గుడ్ల సముదాయం గమనించినట్టు గాని, లేదంటే ఒక చదరపు మీటర్ కి 10% చచ్చిన మొవ్వులు గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తర్వాత ఏంటంటే దీని కొరకు ట్రైకోగ్రామ పరాన్న జీవులను కూడా వదలాలి. ఎకరానికి మనము 4 కాడుల చొప్పున 5 దఫాలుగా వాడతాం. అంటే నాటేసిన 25 రోజులప్పుడు ఒకసారి ప్రతిసారి అంటే 5 దఫాలుగా 4 కాళ్ళు చొప్పున వాడాలి. అయితే నాటిన 25 రోజులు ఆ తర్వాత 10 రోజుల వ్యవధిలో ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ అంటే గుడ్ల పరాన్న జీవిని మనం పిన్ చేసుకోవాలి. సో ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు ఈ మొగి పురుగు సంబంధించిన గుడ్ల లోపల వీటి గుడ్లను పెడతాయి. సో తద్వారా ఈ మొగి పురుగు నుంచి ట్రైకోగ్రామా పిల్ల పురుగులు వస్తాయి గాని ఈ మొగి పురుగుకు సంబంధించిన పిల్ల పురుగులు రావు. అంటే గుడ్డు దశలోనే పురుగు అంతమవుతుంది. సో ఈ విధంగా ట్రైకోగ్రామా పరాన్న జీవులను మనం ఉపయోగించుకోవాలి.

0: సార్, మీరు చెప్పినట్లు ప్రధానంగా సుడిదోమ కలుగు చేసే నష్టం ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ సుడిదోమ రాకుండా చేయవలసినటువంటి ప్రధానమైన సస్యరక్షణ ఏ విధంగా ఉండాలంటారు?
1: సుడిదోమ మన వర్షాకాలం అంటే ఖరీఫ్ పంటలో, తర్వాత యాసంగి రబీ పంటలో కూడా ఆశిస్తూ ఉంటుంది. అయితే ఖరీఫ్ పంటలో ఉధృతంగా కనిపిస్తూ ఉంటుంది. సుడిదోమలో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి గోధుమ రంగు సుడిదోమ, ఇంకోటి తెల్ల వీపు దోమ. ఈ రెండు రకాల దోమలు కూడా పిల్ల పురుగులు, పెద్ద పురుగులు నీటి పైభాగాన మొక్క మొదళ్ల భాగం దగ్గర గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల మొక్క క్షీణిస్తుంది, అంటే పసుపు రంగులోకి మారి ఎండిపోతుంది. తర్వాత మొక్క వాలిపోతుంది. తర్వాత ఏంటంటే ఇవి సుడులు సుడులుగా తిరుగుతుంది, కాబట్టి మనకు పంట నష్టం కూడా సుడులు సుడులుగా ఎండుతున్నట్టుగా కనిపిస్తుంటుంది. ఇది గమనించిన వెంటనే మనకి నారుమడిలో 10 నుంచి 15 పురుగులు గమనించినట్టయితే ఒక్కొక్క దుబ్బుకి, తర్వాత నాటేసిన పొలంలో దుబ్బుకి 20 నుంచి 25 పురుగులు గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

0: లూమిజో పైరిం అయితే ఎకరానికి 97 మిల్లీలీటర్ చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని చేతి పంపుతో పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ ఎక్కువగా బాగా పంట ఎదిగినప్పుడు అంటే అంకురం దశ నుండి ఇనిక దశలో ఉన్నప్పుడు ఈ పైరుని కూడా పాపి కింది భాగంలో మందు పడేటట్లుగా పిచికారీ చేసుకున్నట్టయితే దీన్ని అదుపులో ఉంచవచ్చు. మనం వెంటనే గమనించి పిచికారీ చేసుకున్నట్టయితే 1-2 రోజుల్లోనే పొలమంతా కూడా సుడులు సుడులుగా ఎండిపోయి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది.
1: సార్, మీరు చెప్పిన వాటితో పాటు ప్రధానంగా ఈ సమయంలో పంటలకు ఆశించేటటువంటి కొన్ని ఉల్లికోడు కానివ్వండి, తాటాకు తెగులు, ఆకుముడత, ఇలా ఆకునల్లి, ఇలా రకరకాల తెగులతోటి పంట నష్టం జరుగుతూ ఉంటుంది. వీటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు?
0: తర్వాత రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఉల్లికోడు. ఉల్లికోడు ఆశించినప్పుడు దిగుబడులు సుమారు 30-50% వరకు కూడా తరుగుదల కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక ఈగజాతికి సంబంధించిన పురుగు. ఇది ఆశించడం వల్ల అంకురము ఒక ఉల్లి కాడలాగా సాగి ఉల్లి గొట్టం లాగా ఉంటుంది. అలా ఉల్లికోడు ఏర్పడిన దానికి మనకి పిలకలు రావు. సో ఈ విధంగా ఏంటంటే మనకి దిగుబడులు తగ్గుతూ ఉంటాయి. ఉల్లికోడు ఏంటంటే నార్మల్లో రావచ్చు, నాటేసిన తర్వాత కూడా లేత పంట దశలో కూడా రావచ్చు. అయితే ఏంటంటే నారుమడిలో మనం గుల్కలు వేసుకోవాలి. ఒక 2 గుంటల నారుమడికి అంటే ఒక ఎకరం సరిపడే నారుకి మనం విత్తిన 10-15 రోజులప్పుడు 800 గ్రాముల కార్బోఫీరాన్ 3G గుల్కలు వేసుకోవాలి. తర్వాత నాటేసిన 15-20 రోజులప్పుడు మళ్లీ గుల్కలు వాడాలి. ఎకరానికి కార్బోఫీరాన్ 3G గుల్కలైతే 10 కిలోల చొప్పున వేసుకోవాలి. లేదంటే పిచికారీ వేసుకున్నట్టయితే ఎకరానికి ఫిప్రోనిల్ 500 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకున్నట్టయితే ఉల్లి కూడా అదుపులో ఉంటుంది. ప్రధానంగా ఈ ఉల్లిగూడును తట్టుకునే రకాలు వాడడం వల్ల రైతులు దీని నుంచి నష్టాన్ని నివారించవచ్చు. జగిత్యాల పరిశోధన స్థానం నుంచి, వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకాలన్నీ కూడా ఉల్లికోడును తట్టుకుంటాయి. ఎక్కడైతే ఉల్లికోడి ఉధృతి ఎక్కువగా ఉంటుందో రైతులు ఉల్లికోడిని తట్టుకునే రకాలను వాడటం శ్రేయస్కరం. అట్లానే వరిలో తాటాకు తెగులు కూడా ఆశిస్తూ ఉంటుంది. ఇది పిల్ల పురుగులు, పెద్ద పురుగులు ఆకుని గీకి తినడం వల్ల ఆకు పైన నిలువు తెల్లటి చారలు ఏర్పడతా ఉంటాయి. పిల్ల పురుగులు, పెద్ద పురుగులు 2 ఆకుపొరల మధ్యన గుడ్లు పెట్టడం వల్ల, చిన్న పిల్ల పురుగులు 2 ఆకుపొరల మధ్యలో ఉండి గీకి తినడం వల్ల తెల్లటి చారలు ఏర్పడతా ఉంటాయి. ఈ ప్రౌఢదశ పురుగులు నీలిరంగులో ఉంటూ మెరుస్తూ ఉంటాయి, వాటిపైన ముళ్ళలాగా కనిపిస్తూ ఉంటాయి. అంటే పిల్ల పురుగులు, ప్రౌఢదశ పురుగులు 2 కూడా గీకి తినడం వల్ల ఆకులపైన తెల్లటి చారలు ఏర్పడతా ఉంటాయి. సో వీటి నివారణకు ఎకరానికి ప్రొఫెనోఫాస్ అయితే 400 మిల్లీలీటర్ చొప్పున, క్లోర్పైరిఫాస్ అయితే ఎకరానికి 500 మిల్లీలీటర్ చొప్పున, కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 400 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఆకుముడత కూడా మొదటి దశలో ముఖ్యంగా నాటేసిన తర్వాత ఉధృతంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్య దీని లక్షణం ఏంటంటే ఆకు నిలువుగా పైనుంచి కింది వరకు ముడుచుకొని ఉండి లోపల లేత పసుపచ్చని లేదా లేత ఆకుపచ్చ రంగులో ఉన్న లద్దె పురుగు గీకి తినడం వల్ల నిలువుగా సమాంతర చారలు కనిపిస్తూ ఉంటాయి. మనం ఆకు విప్పి చూసినట్టయితే మనకు లోపల ఈ లేత పసుపచ్చ రంగు, లేత ఆకుపచ్చ రంగులో ఉన్న లద్దె పురుగు కనిపిస్తుంటుంది. సో వీటి నివారణ కొరకు మనం ఎకరానికి ప్రొఫెనోఫాస్ అయితే 400 మిల్లీలీటర్ చొప్పున, కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే 400 గ్రాముల చొప్పున, మనం అసిఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత ఈ ఆకునల్లి, కంకినల్లి కూడా 2 దశల్లో ఆశించడం వల్ల రైతుకు నష్టం కలుగుతుంది. ఆకునల్లి ఏంటంటే అంకురం కంటే ముందు దశలో వస్తుంది జనరల్ గా. ఆ తర్వాత కంకినల్లి ఏంటంటే అంకురం దశ నుండి ఈనిక దశలో వస్తుంది. ఈ ఆకునల్లి ఆశించడం వల్ల ఆకులపైన తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. తర్వాత ఈ కంకినల్లి ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆకులపైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. కాండం పైన గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. ఆ తర్వాత కంకిలోని గింజల పైన కూడా మచ్చలు ఏర్పడతాయి. కంకి పూర్తిగా బహిర్గతం అవ్వదు, కంకిలోని గింజలు కూడా పూర్తిగా నిండవు. ఈ విధంగా రైతులకు చాలా నష్టం కలిగజేస్తున్నాయి. ఇట్లా రంగు మారిన ధాన్యం బయట తక్కువ ధర పలకడం వల్ల రైతుకు నష్టం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ కంకినల్లి ఆశించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ ఆకునల్లి గాని కంకినల్లి గాని ఆశించినప్పుడు వీటికి సంబంధించిన పురుగు మందులను పిచికారీ చేసుకోవాలి. నీటిలో కరిగే గంధక పొడి ఎకరానికి 600 గ్రాముల చొప్పున, లేకపోతే స్పైరోమెసిఫెన్ ఎకరానికి 200 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఎరువులను కూడా సిఫార్సు చేసిన మోతాదులో వాడుకోవాలి.
1: ఎరువులు, నీటి యాజమాన్యం, వాటితో పాటు తీసుకోవాల్సినటువంటి సమగ్ర చర్యలు అనేవి జాగ్రత్తగా తీసుకోగలిగితే చక్కటి ఫలితాలు వస్తాయంటారు. అదేవిధంగా వరి ఈగ వల్ల కలిగే నష్టం

0: ఆకు చుట్టూ ఉండే పురుగు వల్ల కలిగే నష్టం, రెల్లరాల్చు పురుగు వల్ల కలిగే నష్టం, ఇలా కొన్ని రకాల పురుగుల వల్ల, ఈగల వల్ల వరి పంటకి ఎలాంటి నష్టం చేకూరుతుంది, వీటి నివారణ మార్గాలు ఏ విధంగా ఉన్నాయి?
1: వరి ఈగ ఆశించిన దుబ్బులోని ఆకులు తెల్లగా మారుతా ఉంటాయి, సన్నగా ఉంటాయి ఆకులు. తర్వాత ఈ తెలుపు భాగంలో మనకి వరుస రంధ్రాలు కనిపిస్తాయి. ఇది ఆశించడం వల్ల గింజ పూర్తిగా పాలు పోసుకోకపోవడం వల్ల తాళు గింజలు కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా మనకి చివరి దశలో దిగుబడి పైన ప్రభావం చూపిస్తాయి. ఈ వరి ఈగ నివారణకు ఎకరానికి 400 మిల్లీలీటర్ చొప్పున ఫిప్రోనిల్ ని పిచికారీ చేసుకోవాలి. కాటా హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 400 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఈ ఆకు చుట్టు పురుగు అప్పుడప్పుడు కొంత నష్టం చేస్తూ ఉంటది. ఈ లద్దె పురుగు ఆకుని చించి దాన్ని చుట్టుకొని దాని లోపల ఉండి ఈ నీటి పైన ఒక ముక్క నుంచి ఒక ముక్క అట్లా వెళ్తా ఉంటుంది. అయితే వీటికి రైతులు రెగ్యులర్ గా వాడే మందులే సరిపోతాయి. అసిఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున, క్లోర్ పైరిఫాస్ అయితే ఎకరానికి 500 మిల్లీలీటర్ చొప్పున.

తాళగింజలు ఏర్పడతాయి, తర్వాత నలుపు రంగులోకి మారిపోతాయి. ఆ విధంగా రైతుకి మార్కెట్ లో రంగు మారిన ధాన్యానికి రేటు రాకపోవడం వల్ల కూడా నష్టం జరుగుతుంది. ఈ వరి కంపు నల్లు ఆశించినప్పుడు రైతులు అసిఫేట్ అయితే ఎకరానికి 300 గ్రాముల చొప్పున, కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 400 గ్రాముల చొప్పున, క్లోర్ పైరిఫాస్ అయితే ఎకరానికి 500 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేయాలి.

0: వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యంలో ప్రధానంగా పురుగు మందులతో కానివ్వండి లేదా ఇంకా వేరే ఎరువులతో కానివ్వండి, వీటితోటి నివారణ చేయటం అనేది కొంత అంటే కెమికల్స్ వాడి చేయటం ఒక మార్గం. ఇలా కాకుండా సమగ్ర యాజమాన్యం ద్వారా అంటే రైతులు చేసే చర్యల వలన ఈ మందులు అవి వాడకుండా వాటిని ఏ విధంగా నివారణ చేయొచ్చు అంటే ప్రకృతి ధర్మంగా
1: ముఖ్యంగా ఏంటంటే ఈ రకరకాల పద్ధతుల ద్వారా మనం పురుగులపైన ఒత్తిడి తీసుకొచ్చి నివారించగలిగితే మనకు ఈ పెట్టుబడి కూడా తక్కువ ఉంటుంది. సో దీంట్లో భాగంగా మనకి ఏంటంటే ఈ సాగుకు సంబంధించిన కొన్ని యాజమాన్య పద్ధతులు ఉన్నాయి. అవి ఏంటంటే మనం ఎండాకాలంలో లోతుగా వేసవి దుక్కులు చేసుకోవడం, దానివల్ల ఏంటంటే ఈ వరి కాండం తొలచు పురుగు యొక్క కోశస్థ దశ భూమి నుంచి బహిర్గతమై ఎండ వేడింగ్కి తర్వాత పక్షులు ఏర్కొని తింటాయి. ఇట్లా ప్రతిసారి కూడా ఎండాకాలంలో లోతుగా వేసవి దుక్కులు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఎరువుల యాజమాన్యం చూసినట్టయితే కేవలం మార్కెట్లో దొరికే ఈ నత్రజని భాస్వరం పొటాష్ ఎరువులను వాడకుండా ఈ సేంద్రియ ఎరువులను కూడా వాడుకోవాలి. ఇప్పుడు వర్షాకాలంలో రైతుకు అవకాశం ఉన్నప్పుడు పచ్చి రొట్టె ఎరువులైన జీలుగు, జనుము, పిల్లి పెసర మొదలగు వాటిని వేసుకుని పూత దశకు వచ్చినప్పుడు భూమిలో కలియది ఉండడం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. తర్వాత ఏంటంటే మనం ఇట్లా సేంద్రియ పదార్థాలు ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుందంటే భూమిలో సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతాయి, తద్వారా మనం వేసిన ఎరువులు మొక్కకు బాగా అందుతాయి. అందులో భాగంగా ఏంటంటే ఎకరానికి దుక్కిలో 8 క్వింటాలు 800 కిలోల ఈ వర్మి కాంపోస్ట్ వేసుకోవచ్చు. తర్వాత ఈ మధ్యకాలంలో రైతులంతా కూడా ఈ కంబైన్ హార్వెస్టర్ తో వరి కోతకు వస్తున్నారు కాబట్టి చాలా గడ్డి మిగిలిపోతుంది పొలాల్లోనే. సో ఎకరానికి 1-2 టన్నుల చొప్పున ఈ వరి గడ్డిని కూడా భూమిలో కలియదుండడం వల్ల భూమికి సేంద్రియ కర్బనం చేయడం వల్ల దిగుబడులు పెరుగుతాయి. తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ జీవ నియంత్రణ పద్ధతులు కూడా వాడుకోవాలి. అంటే ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ పరాన్న జీవిని వాడుకోవాలి. అట్లానే కొన్ని ఈ బయో ఫర్టిలైజర్స్ అంటారు, జీవన ఎరువులు అంటాం, అవి కూడా మనం వరిలో వాడుకోవాలి. ఉదాహరణకి ఈ అజోస్పైరిల్లం అని, అజోటో బ్యాక్టర్ అని, తర్వాత నీలి ఆకుపచ్చ నాచు అని, తర్వాత అజొల్లా అని. సో ఇవన్నీ కూడా మనం వరిలో వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ నత్రజని ఎరువులు ముఖ్యంగా రైతులు యూరియా రూపంలో వాడుతుంటారు అవి తగ్గించుకోవచ్చు. తర్వాత తెగుళ్ల విషయంలో మనకి సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే ఈ జీవ సంబంధం మందు ఉంది, అది ఎకరానికి 1 లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఈ నాటిన తర్వాత తెగుళ్లు రాకుండా ఉంటుంది. తర్వాత మనం వర్మి కంపోస్ట్ ని మళ్ళీ నాటేసిన తర్వాత కూడా 2 సార్లు వాడుకోవచ్చు. నాటిన 25 రోజుల తర్వాత 15 రోజుల గ్యాప్ తో ఎకరానికి 2 క్వింటాల చొప్పున వాడుకోవచ్చు. తర్వాత ఈ ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అంటాము, అంటే భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాను కూడా వాడుకోవాలి. రైతులు ప్రతి సీజన్ లో ఈ భాస్వరం సంబంధించిన ఎరువులు వేయడం వల్ల భూమిలో వాటి నిల్వలు పెరిగిపోతున్నాయి. అవి కరగని స్థితిలో ఉండడం వల్ల మొక్కలు తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాను కూడా రైతులు వాడుకోవాలి. అది 20 కిలోల పశువుల పేడకి 1 కిలో భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాను కలుపుకొని వాడుకున్నట్టయితే ఈ భాస్వరం సంబంధించిన ఎరువులు కూడా రైతులు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఇట్లా రకరకాల పద్ధతులు

0: వాడడం వల్ల ఏంటంటే రైతులు పెట్టుబడి తగ్గించుకోవడము, తర్వాత ఆదాయాన్ని పెంపొందించుకోవడం సాధ్యమవుతుంది. అంటే ముఖ్యంగా రైతులకి వ్యవసాయంతో పాటు పాడి వేరే రంగాలు ఉన్నప్పుడు వాటి ఉత్పత్తులను కూడా వనరులుగా వాడుకోవడం వల్ల అన్ని సద్వినియోగపరచుకోవడము, పెట్టుబడి తగ్గించుకోవడము, అధిక రాబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది.
1: కృత్రిమంగా కొన్ని చర్యలు తీసుకోవడం వలన వరి నాశించే పురుగుల యొక్క సమగ్ర యాజమాన్యంలో వాటిని నివారించవచ్చు. అదేవిధంగా రైతులకు చివరిగా మీరిచ్చే సలహాలు సూచనలు ఏ విధంగా ఉండాలి? మీరిచ్చే సలహాలు సూచనల వలన వారు ఏ విధంగా పంటను కాపాడుకోవచ్చు? రైతు సోదరులకు మీ సలహాలు సూచనలు.
0: ముఖ్యంగా వరిలో మనకి ఉత్పాదక వ్యయం పెరుగుతూ ఉన్నది, దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని సమగ్ర వ్యవసాయం అనేది పాటించాలి. అంటే ఇప్పుడు ఎరువుల విషయానికి వస్తే సమగ్ర ఎరువుల యాజమాన్యం, అంటే సేంద్రీయ ఎరువులు తర్వాత రసాయనిక ఎరువులను కలుపుకొని మనం వాడుకోవాలి. అట్లానే సమగ్ర సస్యరక్షణ చర్యలు, అంటే కేవలం మార్కెట్ లో దొరికే రసాయనిక పురుగు మందులతోనే కాకుండా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ బయో పెస్టిసైడ్స్, జీవ సంబంధ పురుగు మందులు, తర్వాత పలు రకాల యాజమాన్య చర్యలు, అంటే ఇందాక చెప్పుకున్నాం మనం లోతుగా వేసవి దుక్కులు చేసుకోవడము, అట్లానే పురుగుల్ని తెగుల్ని తట్టుకునే రకాలు వాడుకోవడం అని, లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవడం అని, ఇట్లా యాజమాన్య పద్ధతులను, తర్వాత జీవ సంబంధ పురుగు మందులు, జీవన ఎరువులను, సహజ ఎరువులను, ఇవన్నీ కూడా మనం వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే పెట్టుబడి తగ్గించుకోగలుగుతాము, తర్వాత అధిక దిగుబడి పొందుతాము. మనకి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రైతులు చాలా ఎరువులు వాడుతూ ఉన్నారు, అంటే ముఖ్యంగా యూరియా ఎరువులు ఎక్కువ వాడుతున్నారు. సో నత్రజని ఎరువులు వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ సుడిదోమ, దోమపోటు ఎక్కువగా ఉధృతి కలుగుతుంది, అట్లానే అగ్గి తెగులు కూడా ఎక్కువగా ఆశిస్తుంది. అందుగురించే మన భూమికి భూసార పరీక్ష అనుసరించి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎంత మోతాదులో అవసరమో అదే దానికి తగిన సిఫార్సు చేసిన మోతాదులోనే వాడుకోవడం వల్ల ఈ పురుగు తెగులను ఉధృతి తగ్గించుకోవడమే కాకుండా అధిక రాబడిని పొందడానికి ఆస్కారం ఉంటుంది.
1: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వరిని ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
0: నమస్తేనండి.
2: ఇంతవరకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వరిని ఆశించే పురుగులు, అవి నష్టపరిచే విధానం, వాటి యాజమాన్యం ఈ అంశం గురించి నల్గొండ జిల్లా కంపాసాగర్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అనిల్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న పుక్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: అంధాధుంధ రసాయన మిలాతా హై నా, మిట్టి కి సెహత్ బిగడనే లగి హై, ఔర్ జబ్ మాటీ హి కమజోర్ పడ్ జాయేగి తో ఉపజ్ కైసే సెహత్మంద హోగీ? అరే పహలే ఐసా నహీ థా, పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ, శుద్ధతా ఝలక్తీ థీ, माटी भी तंदुरुस्त और लोग। ये पहली वाली बात कहा,
4: पर हम तो सब यही डाले हैं।
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
4: सच है?
3: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
4: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा।
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
6: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.
7: తెలియని యాప్ తో జాగ్రత్త,
8: ఆర్బీఐ అంటుంది.
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు
9: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
10: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో మిషన్ వాత్సల్య పథకం వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలల సంరక్షణ సమితి సభ్యులు అడ్వకేట్ శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
11: ఆకాశవాణి శ్రోతలకి స్వాగతం. బాలల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. బాల్య వ్యవస్థలోనే వారికి గనక మనం చేయుతనందిస్తే భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వాలు

0: ఎన్ని రకాల పథకాలు తీసుకువచ్చినా కూడాను ఇప్పటికీ కూడా కొన్ని రకాల వ్యవస్థల్లో ఈ బాల్య వ్యవస్థ అట్టడిగిపోతుంది. మరి అలాంటి విషయాన్ని మనం అధిరోహించేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య అనే పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ మిషన్ వాత్సల్య పథకం యొక్క అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు జిల్లా బాల సంక్షేమ సమితి సభ్యులు అడ్వకేట్ అయినటువంటి శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారు. ఈ మిషన్ వాత్సల్య ముఖ్యంగా బాలలకి వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. వారిని సాధారణంగా ఆకాశవాణి తన స్టూడియోస్ కి ఆహ్వానించింది. నమస్కారం అండి అంబేద్కర్ గారు.
1: నమస్కారం సార్.
0: కేంద్ర ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టినటువంటి ఈ మిషన్ వాత్సల్య అసలు ఎందుచేత ఇది ప్రజల్లోకి తీసుకురాబడింది?
1: ఈ మిషన్ వాత్సల్య అనే పథకము మన భారతదేశం మొత్తంలో అంటే కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలలో అన్నింటిలో కూడాను 1/4/2022 అంటే April 1, 2022 నుండి అమలు చేయడం జరుగుతుంది సార్. ఈ మిషన్ వాత్సల్య పథకంలో అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోను రాష్ట ప్రభుత్వ పరిధిలోను ఉన్న అనేక బాలల అభివృద్ది సంక్షేమ పథకాలను ఏకీకృతం చేసి ఈ విధానాన్ని అమలు పరచడం జరిగింది. దీనిలో కేంద్ర ప్రభుత్వం 60% వాటాను రాష్ట ప్రభుత్వం 40% వాటాను తమ బాధ్యతాయుతమైన ఖర్చుగా ఇవ్వడంతో ఈ పథకం యొక్క తీర్థనలు మొదలవడం జరుగుతూ ఉంది
0: సార్. ఇక్కడ ఒక విషయాన్ని, ఇప్పుడు ఈ మిషన్ వాత్సల్యలో అనేక అంశాలు క్రోడీకరించి ఏకీకృతం చేశారంటున్నారు, అసలు బాల సంక్షేమం అంటే దాంట్లోకి ఏమేమి వస్తాయి?
1: బాలల సంక్షేమంలో అంటే మొదలుగా మనం చూసుకుంటే మన దేశంలో ఒక జనాభా సదల నుండి అంటే అంగన్వాడీ కేంద్రాల నుండి మొదలుపెట్టుకుని 18 సంవత్సరాల వయసున్న పిల్లలందరూ కూడాను బాలలుగా పేర్కొనబడడం జరుగుతుంది. అంటే ఒక పిండము మొదలైన దశ నుండి కూడాను 18 సంవత్సరాలు నిండినంత వరకు కూడాను బాలబాలికలందరూ కూడాను బాలల కిందకే గణించడం జరుగుతుంది. సో ఇందులో మిషన్ వాత్సల్య యొక్క ముఖ్య లక్షణం ఏ విధమైన ఇబ్బంది అంటే ఒకవేళ ఆ యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయినా లేక తల్లి లేక తండ్రి ఎవరన్నా కోల్పోయినా సంరక్షకులు సరైన స్థితిలో లేకపోయినా లేకపోతే ఆ కుటుంబం ఏమన్నా విచ్ఛిన్నమైనా లేక దీర్ఘకాలిక వ్యాధులు రోగాలకు ఆ కుటుంబ పెద్దలు బారిన పడినా లేక ఆ పిల్లలు ఏ విధమైన మానసిక లేక ఆరోగ్య సమస్యలకులోనైనా ఈ పిల్లలందరినీ కూడాను ప్రభుత్వం దృష్టిలో వీళ్లు ప్రత్యేక శ్రద్ద అవసరమైన పిల్లలు అంటే CNCP పిల్లలుగా చైల్డ్ కేర్ నీడ్ అండ్ ప్రొటెక్షన్ పిల్లలుగా గుర్తించడం జరుగుతుంది. ఆ విధమైన పిల్లలకి సంఘంలో ఉండే పిల్లలకు అందే అన్ని సౌకర్యాలు కొన్ని సందర్భాల్లో అందకపోవచ్చును. అలాంటి అసౌకర్యమైన పరిస్థితులు ఏ ఒక్క బాబుకి పాపకి ఈ దేశంలో ఉండకుండా ఉండడానికే చాలా ప్రత్యేక శ్రద్దతో మిషన్ వాత్సల్య అనే పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిలో ఆ విధమైన లోటుపాట్లు ఎలాంటివి ఉన్నా సరే అవన్నీ కూడా ప్రభుత్వం పరిధిలోనే అవి పరిష్కరించబడి ఆ పిల్లలకు మామూలుగా ఒక తల్లిదండ్రులు లేకపోతే సంపూర్ణ ఆరోగ్యకర వాతావరణం కలిగిన కుటుంబంలోని పిల్లల ఎదుగుదలకు ఏవైతే అంశాలు ఉపయోగపడతాయో అలాంటి అంశాలన్నింటినీ కూడాను ప్రభుత్వం సహకారంతో దీనిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుందండి.
0: అంటే ఇక్కడ జిల్లా బాల సంక్షేమ సమితి ద్వారా ఇలాంటి పిల్లలను మీరు ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత వారికి షెల్టర్ ఇవ్వడము, విద్యా సౌకర్యాలు కల్పించడము, ఉపాధి కల్పించడం అనేది ఏమైనా చేస్తుంటారా?
1: తప్పకుండా సార్. జీవో నెంబర్ MS-47 ని బేస్ చేసుకుని మన దగ్గర ఉన్న రెసిడెన్షియల్ ప్యాటర్న్స్ అంటే గురుకులాలు ఉంటాయి సార్, అవి వర్గాల వారిగా జనరల్ గురుకులాలు ఉంటాయి సార్, వాటన్నిటిలోనూ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా బాలికలకు ప్రత్యేకంగా KGBVలు ఉంటాయి సార్, అన్నింటిలో కూడాను ఈ పిల్లలకి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 15 సంవత్సరాల నుండి 10th క్లాస్ పాస్ అయిన పిల్లలు ఎవరైతే ఉంటారో బాలికల వరకు వీళ్ళకి సపరేట్ గా ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఉంది సార్, మా మహిళా శిక్షణ శాఖ పరిధిలో రాష్ట్రంలో, అది హైదరాబాద్ లో ఉంటుంది సార్. అక్కడ కూడాను వీళ్ళని ఏ విధమైన ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా కూడా వీళ్ళకి డిప్లొమా సీట్లు కూడా కేటాయించడం జరుగుతుంది. 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు మటుకు స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ ఉంటుంది సార్, దీన్ని శిశుగృహ అని అంటాం మనం తెలుగులో, దానిలో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా పిల్లల్లో అంటే సాధారణమైన ఎదుగుదలలో కొంత వ్యత్యాసాన్ని ప్రదర్శించిన పిల్లల కోసము మహిళా శిక్షణ శాఖ పరిధిలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా CCS సార్ అంటే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి సార్, సో వాటిలలో వీళ్ళని కొంతకాలం ఉంచి వాళ్ళు అదే వయసు ఉన్న పిల్లల ఎదుగుదలకు సమానమైన ఎదుగుదల వాళ్లలో వచ్చేంత వరకు ఉంచి తిరిగి వాళ్ళని రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేర్చడం లేకపోతే వాళ్ల కుటుంబాలను గుర్తించి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతూ ఉంటుంది సార్.
0: అన్ని రకాలుగా సామాజికంగా తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నారు, కాకపోతే వాళ్ళు దారిద్ర్యరేఖకి దిగువన ఉన్నారు. అలాంటి సందర్భాల్లో పిల్లలను సాకే ఆర్థిక వెసులుబాటు అనేది ఆ కుటుంబానికి లేనప్పుడు మీ బాలల సంక్షేమ సమితి ఈ మిషన్ వాత్సల్యలోకి ఆ పిల్లలను తీసుకుంటారా?
1: మిషన్ వాత్సల్య పథకం ప్రత్యేకించి ఎవరైతే ఆర్ఫన్ గాని లేక సెమీ ఆర్ఫన్ గాని లేకపోతే ఇబ్బందికి లోనైన కుటుంబాలు అంటే డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ నుండి పిల్లల వరకు ప్రత్యేకంగా కేటాయించబడిన పథకము, ఈ పథకంలో మీరన్నట్టు

0: ఇంకా ఆ కుటుంబాన్ని సోషల్ ఎంక్వైరీ రిపోర్ట్ అని ఉంటుంది సార్. అది మా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పరిధిలో రెండు ప్రధాన విభాగాలు ఉంటాయి. ఒకటి 109 చైల్డ్ హెల్ప్ లైన్, వీళ్ళందరూ కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి, కొన్ని టోల్ ఫ్రీ కాల్స్ రావడము, లేకపోతే కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తుల ద్వారా వచ్చిన కంప్లైంట్లను లేకపోతే విషయాలను బేస్ చేసుకుని మేము ఎంక్వైరీ చేసి ఆ పిల్లల్ని గుర్తించడం జరుగుతుంది. ఆ యొక్క పిల్లల యొక్క అర్హతలు, వాళ్ళు మా దగ్గర ఉన్న పథకాలలో దేనికి వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు అనేది మా దగ్గర డీసీపీ యూనిట్ అని ఉంటుంది సార్. సో దానిలో ప్రత్యేకించి ఈ విషయాల మీద పరిజ్ఞానం కలిగిన అధికారులు ఉంటారు. వాళ్ళు ఆ కుటుంబ పరిస్థితుల నేపథ్యాన్ని, బంధువుల నేపథ్యాన్ని అంచనా వేసి మాకు వాళ్ళు ఆ రికార్డులను మాకు సబ్మిషన్ చేయడం జరుగుతుంది. వాటిని బేస్ చేసుకుని మిషన్ వాత్సల్యాల్లో వాళ్ళు ఏ విధానానికి వాళ్ళు అర్హులైతారో చూసి ఆ విధమైన సౌకర్యాలను అదనంగా ఆ సిఎన్సీపీ పిల్లలు అంటాం సార్, ఆ పిల్లలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వం నుండి మనకి ప్రతి నెల 4,000 రూపాయల స్పాన్సర్షిప్ ఆ పిల్లలకు అందజేయడం జరుగుతుంది సార్. ఇది మొదలుగా మేము 24 నెలలకి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆ పిల్లల యొక్క కుటుంబ నేపథ్యాన్ని లేకపోతే ఆ పిల్లల యొక్క విద్యా ఆసక్తి తదితర అంశాలను బేరీజు వేసుకుని ఆ యొక్క స్పాన్సర్షిప్ ని పెంచడము లేక ఇంకా కొంతకాలం కొనసాగించడము ఇలాంటిది కూడాను జిల్లా బాలల సంక్షేమ సమితి ఆ యొక్క డిస్టిక్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారి అనుమతితో నిర్వహించడం జరుగుతుంది సార్. ఆ విధంగా వాళ్ళని సంపూర్ణ పరిపక్వత చెందిన వ్యక్తులుగా ఈ సంఘంలోకి తిరిగి ప్రవేశపెట్టడం జరుగుతుంది.
1: మనం ఈ బాలల సంక్షేమ సమితిలో ఈ పోస్టర్ కేర్, ఆఫ్టర్ కేర్ అనే పదాలు వాడుతూ ఉంటాం. అసలు పోస్టర్ కేర్ అంటే ఎవరు వస్తారు, ఆఫ్టర్ కేర్ అంటే ఏ విధంగా ఉండబోతుంది?
0: ఒక కుటుంబ నేపథ్యంలో ఆ సంరక్షణకు చెందనే పిల్లలు ఉండడానికి ఆసక్తి చూపించి ఆ పిల్లల్ని ఆ కుటుంబము చూసుకునే విధానంలో ఆరోగ్యకరమైన పరిస్థితి ఉన్నట్లయితే వాళ్ళని మేము పోస్టర్ కేర్ గా అంటే వాళ్ళకి కొంత ప్రభుత్వం నుండి ఆ పిల్లలకి ఎదుగుదలకు ఇంకా అదనంగా ఆ కుటుంబము వెచ్చించే ఖర్చులతో పాటుగా ప్రభుత్వం కొంత ప్రోత్సాహాన్ని ఇస్తుంది సార్. ఆ విధంగా అదే కుటుంబం అంటే అతని బంధువుల సమక్షంలోనే ఆ బాలుడు లేక బాలిక ఉన్నతికి ప్రభుత్వం చేయూతనిస్తుంది. ఈ విధమైన చేయూతని తదుపరి అతను ఆ కుటుంబం నుండి విద్యా ఇతర అవసరాల దృష్ట్యా వేరే ప్రాంతానికి వెళ్ళినా కూడాను ఆ ప్రభుత్వ పథకాలను అతనికి అందజేస్తూ ఆఫ్టర్ కేర్ ను కూడాను మహిళా శిక్షణ సంక్షేమ శాఖ కొనసాగిస్తుంది సార్, జిల్లా బాల సంక్షేమ సమితి పరిధిలో. సో ఇది పోస్టర్ కేర్, ఆఫ్టర్ కేర్ కు సంబంధించిన అంశాలు సార్.
1: ముఖ్యంగా చూస్తే మీరు మైనర్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు బాలల సంక్షేమం కాబట్టి. ఆఫ్టర్ దట్ అంటే మేజారిటీ వచ్చిన తర్వాత కూడా, వాళ్ళు మైనర్ నుంచి మేజర్ అయిన తర్వాత వారికి ఇంకా ప్రభుత్వం నుంచి సహకారం అవసరం ఉంది, వాళ్ళు ఇంకా లైఫ్ సెటిల్ కాలేదన్నప్పుడు మరి మేజర్ అయినాక వాళ్ళకి ఉన్నటువంటి వెసులుబాట్లు ఈ బాలల సంక్షేమ సమితి ద్వారా ఏదైతే ఉందో ఈ పథకాలను వారికి అందించే అవకాశం ఉంటుందా?
0: తప్పకుండా ఉంటుంది సార్. ఆ పిల్లలకి సరైన కుటుంబం లేని క్రమంలోనూ లేక వాళ్ళు 18 సంవత్సరాల వయసు పైబడిన తర్వాత కూడాను వాళ్ళు ఒక ఏదైనా సాంకేతిక విద్య లేకపోతే సొంతగా తమ కాళ్ల మీద వాళ్ళు నిలబడడానికి ఇంకా కొంత సమయం పట్టే పరిస్థితులు ఉన్నప్పుడు తప్పకుండా బాలల సంక్షేమ సమితి 18 సంవత్సరాలు నిండిన పిల్లల విషయంలో కూడాను సరైన జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. అది ఆ యొక్క ఉన్నతాధికారులకు ఆ నివేదికలను సమర్పించడం ద్వారా వాళ్ళకి అవసరమైన విద్య తదితర అవసరాలను, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి వాళ్ళ జీవితానికి ఒక ఉన్నతిని తీసుకురావడానికి చేయూతను అందజేయడం జరుగుతుంది.
1: మరి ఇదంతా చెయ్యాలంటే మీకు జిల్లా వ్యాప్తంగా కమిటీలు అనేవి ఉండాలి, అలాగే మండల వారీగా కూడా కమిటీలు ఉండాలి, దీనికి ఒక నిజ నిర్ధారణ కమిటీ కూడా ఉండాలి, ఇవన్నీ కూడా ఉంటాయా?
0: ప్రస్తుతము అంటే ప్రభుత్వ పరిధిలో జిల్లా స్థాయిలోనే యంత్రాంగాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి సార్. వీటిల్లో మొదలుగా మనకి చైల్డ్ హెల్ప్ లైన్ ఉంటుంది, వాళ్ళు ఈ విధమైన సమస్యలను గుర్తించడంలో చాలా ప్రభుత్వానికి ఉపయోగపడే టీం మెంబర్స్ ఉంటారు. దాని తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ఆదేశానుసారము డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సరైన రికార్డులను వీళ్ళు పరిశీలించి వాళ్ళ యొక్క వాస్తవ పరిస్థితులను, హోమ్ ఎంక్వైరీ రిపోర్టులను, సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఉంచి నిజమైన లబ్ధిదారుల ఎంపికకు వాళ్ళు సహాయం చేయడం జరుగుతుంది సార్. ఈ విధమైన లబ్ధిదారుల ఎంపికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పూర్తి చేసి దాన్ని జిల్లా కలెక్టర్ గారికి అందజేసి వాళ్ళందరికీ కూడాను ప్రభుత్వ పరిధిలో స్పాన్సర్షిప్ వచ్చే విధంగా చేయూతను అందించడం జరుగుతుంది సార్.
1: కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ జిల్లా కమిటీలో మీరు సభ్యులుగా ఉన్నారు, మరి మన ఉభయ జిల్లాల్లో ఇప్పటి వరకు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి బాలబాలికలు ఎంత మందిని మీరు గుర్తించారు, వారికి ఏ విధంగా సహకారాలు తీసుకున్నారు?
0: భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు ఈ స్కీమ్ మొదలైన దగ్గర నుండి అంటే 2022 April 1 నుండి మనం గుర్తించిన ఈ విధమైన పిల్లల సంఖ్య 307 సార్. ఇది కాకుండా ఇంకా మనకి కోవిడ్ టైంలో కూడాను ఆర్ఫాన్స్ అయిన పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ఇద్దరిని కోవిడ్ టైంలో, అది కోవిడ్ వల్ల అయి ఉండొచ్చు, ఇతర కారణాల అయి ఉండొచ్చు, ఆ సమయంలో కోల్పోయిన పిల్లల సంఖ్య 4 సార్. సో ఇప్పటి వరకు అనాథలు లేక సెమీ ఆర్ఫాన్స్ అయిన పిల్లలు మొత్తంగా వచ్చేసరికి 307. ఈ 307 సంఖ్యకి మనము

0: ఇప్పుడు మిషన్ వాత్సల్యం నుండి స్పాన్సర్షిప్ అందజేయడం జరుగుతూ ఉంది సార్. ఇది కంటిన్యూషన్ గా జరిగే ప్రాసెస్. దీంతో పాటుగా ఆ కోవిడ్ టైంలో ఎవరైతే పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయినారో వాళ్ళకి పీఎం కేర్స్ నుండి 10-10 లక్షలు వాళ్ళకి ఎఫ్డి చేయడంతో పాటుగా ప్రతి నెల ఈ మిషన్ వాత్సల్య స్పాన్సర్షిప్ 4,000 అందజేయడంతో పాటుగా ప్రతి సంవత్సరం వాళ్ళకి మళ్లీ అదనంగా ఇంకొక 10,000 రూపాయలు స్కాలర్షిప్ రూపంలో, అంటే వాళ్ళ విద్యా అవసరాల నిమిత్తం స్కాలర్షిప్ రూపంలో కూడా అందజేయడం జరుగుతూ ఉంది సార్. ఈ విధంగా మొత్తంగా మన జిల్లా నుండి 311 మంది లబ్దిదారులు ఇప్పటి వరకు మనకి మిషన్ వాత్సల్య పరిధిలో ఉన్నారు సార్. ఇదే సంఖ్యలో మనకి ఖమ్మం జిల్లా నుండి కూడాను ఉన్నారు సార్. మన రాష్ట్రం నుండి 4,000 పైచిలకు విద్యార్థులు ఈ మిషన్ వాత్సల్య పథకం కింద స్పాన్సర్షిప్ ని అందుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా వచ్చేసరికి ఇది 81,000 వరకు ఈ సంఖ్య ఉంది సార్. దీనిలో కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు అన్నిటికీ సంబంధించిన విద్యార్థులు ఉన్నారు సార్. ఎవరైతే ఆర్ఫన్స్ ఉన్నారో, సెమీ ఆర్ఫన్స్ ఉన్నారో, లేక కొంత డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ ఉన్నారో, ఎవరైతే పేరెంట్స్ కొంచెం దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న పిల్లలు ఉన్నారో, లేదంటే ఆ పిల్లలే ఏదన్నా ఇబ్బందిని, ఆరోగ్యకరమైన సమస్యను, ఇతరతర సమస్యను ఎదుర్కొంటున్న పిల్లలు ఉన్నారో, లేదా పోక్సో విక్టిమ్స్ ఉన్నారో, వీళ్ళందరూ కూడాను ఈ మిషన్ వాత్సల్య నుండి ఈ స్పాన్సర్షిప్ కి ఎలిజిబిలిటీ ఉన్న పిల్లలుగా మేము గుర్తించడం జరుగుతుంది. వాళ్ళకి మేము స్పాన్సర్షిప్ ను అందజేయడం జరుగుతుంటుంది సార్.
1: రాబోయే కాలంలో గణాంకాల ప్రకారం ఈ నెంబర్ తగ్గించుకోవాలి, అంటే ఇలాంటి పరిస్థితి పిల్లలకు రాకూడదు అని అంటే సామాజికంగా ఎలాంటి మార్పులు రావాల్సి ఉంటుంది?
0: ఆ పిల్లల్ని చాలా తక్కువ వయసులోనే గుర్తించడం వల్ల ఆ యొక్క కుటుంబాల పోషణ ఇబ్బందుల్ని, లేకపోతే ఇతరత్ర సమస్యలను మనం గుర్తు పెట్టి వాళ్ళని మనము సరెండర్ రూపంలో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఆ పిల్లల్ని అప్పజెప్పే విధంగా మనం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని ఎవరైతే ఈ దేశంలో నలుమూలలా ఉన్న పిల్లలు లేని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, సంతానం కావాల్సిందని కోరుకునే వాళ్ళు ఉన్నారో, వాళ్ళంతా కూడాను కారా అనే ఒక కేంద్ర సంస్థ ఉంటుంది సార్. అది మనకి దేశం మొత్తం కూడా సెంట్రలైజ్డ్ గా మనకి అడాప్షన్ విషయాలన్నీ కూడా చూస్తూ ఉంటుంది. 0-6 ఇయర్స్ ఉండే పిల్లలు సాలో ఉంటారు సార్. అబౌ 6 ఇయర్స్ నుండి అప్టు 18 ఇయర్స్ ఉన్న పిల్లలు ఏమో సీసీఏలో ఉంటారు. వీళ్ళలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అడాప్షన్ కి, వాళ్ళని అడాప్షన్ పోల్ లో ఉంచి వాళ్ళని ఒక ఉన్నతమైన ఫ్యామిలీస్ కి, చక్కని ఆరోగ్యకరమైన కుటుంబాల చెంతకి చేర్చడానికి సిడబ్ల్యూసీ అలాగే ప్రభుత్వ ఇతరత్ర యంత్రాంగాలు అన్ని కూడాను సమిష్టి కృషి చేసి వాళ్ళకి నిండైన జీవితాన్ని ఇవ్వడానికి చేయూతను అందజేస్తూ ఉండడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకుంటున్న క్రమంలో మనం ఈ విధమైన పిల్లలు ఎవరైతే సిఎన్సీపీ పిల్లల సంఖ్య ఉందో ఈ సంఖ్యను మనం తగ్గించడానికి శాశక్తుల ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది సార్.
1: ఇది మార్పు అనేది రావాలి.
0: ఎస్ సార్, మార్పు వస్తుంది సార్. ముఖ్యంగా మన భద్రాద్రి జిల్లా వచ్చేసరికి మన తెలంగాణలో గిరిజన ప్రాంతం ఉన్న జిల్లా అయింది సార్. మనదొకటి ములుగు ఇలా మనము పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఎంపీ, ఒరిస్సా వీటితో కూడా మన బార్డర్ ని షేర్ చేసుకోవడం వల్ల ఈ సిఎన్సీబీ, అంటే ఎవరైతే పిల్లలకి సంరక్షణ రక్షణ అవసరమైన పిల్లల దేశంలో ఈ యొక్క బార్డర్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల పిల్లలు, అక్కడ జీవన విధానంలో ఏమన్నా ఇబ్బంది ఎదుర్కొన్న వాళ్ళు కూడా మన దగ్గర షెల్టర్ తీసుకుంటూ ఉన్నారు సార్. అలాంటి వాళ్ళు మన దగ్గర ఎక్కువ కాలం నివసించి ఉన్నా, మన దగ్గర వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కార్డ్స్ కానీ ఎలాంటివి ఉన్నా కూడాను మన దగ్గరనే వాళ్ళకి అలాంటి సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతూ ఉంది.
1: ఈ మిషన్ వాత్సల్య ద్వారా మరి ఎంతో మంది కూడాను జీవితంలో స్థిరపడ్డారు. అలాగే వారు కూడా సమాజానికి సేవ అందిస్తూ వారి తోటి స్నేహితులకు కావచ్చు, కింది స్థాయి బాలబాలికలకు కావచ్చు, ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు వారు కూడా మార్గాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి మిషన్ వాత్సల్య పథకం గురించి మా శ్రోతలకి చాలా చక్కటి విషయాలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి అంబేద్కర్ గారు.
0: థాంక్యూ సార్.
2: మీరింతవరకు మిషన్ వాత్సల్య పథకం వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలల సంరక్షణ సమితి సభ్యులు అడ్వకేట్ శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్ష.

0: తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
1: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701158.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై కిన్నెర్ల హరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం. ముందుగా ప్రేమ ఖైదీ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్నారు సంగారెడ్డి జిల్లా హాతినూర్ మండల్ చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజకోటి, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వరి, లక్ష్మీ, దుర్గారావు ఇంకా వీరి మిత్రబృందం కోరుతున్నారు. మీ అందరి కోసం మీరు కోరిన ఈ పాట

కార్యక్రమం ఇప్పుడు అనండి. అంతులేని కథ చిత్రం కోసం కేజే యేసుదాస్ ఆలపించిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి భారతలాల్ పరదేశి భారతీబాయ్ జ్యోతిబాయ్ రాజనందిని అంజలి, రమేష్లోద్ అజయ్ ఆదిత్య, లక్ష్మీ ప్రహ్లాద్ కిరణ్ జాన్విక, విగ్రుత్ లోద్ ఇంకా మీరి మిత్రబృందం కోరుతున్నారు.

క్రిమినల్ చిత్రం కోసం ఎంఎం కీరవాణి స్వీయ సంగీత సారథ్యంలో చిత్రతో కలిసి పాడిన పాటను వినిపించమంటున్నారు. రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి ఖమ్మం శ్రోతలు కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మచారి, సత్యవతి అమృతమ్మ, కాపర్తి, కళ్యాణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు.

0: ప్రాణం పోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701158.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై కిన్నెర లహరి మీరు కోరిన చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి అంకుశం చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం నెహ్రూ బస్తీ ఏరియా నుండి మునిగడప సత్యనారాయణ, వెంకన్న, ఇంకవిరి మిత్ర బృందం కోరుతున్నారు.

కార్యక్రమంలో తర్వాత శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నారమనంది గ్రామం నుంచి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాత్విక, శ్రీరామ్, హనుమండు, హరీష్, అరుణ్, అజయ్, హార్దిక్ చారి, శ్రీశాంత్ చారి, శ్రీనివాస్ చారి, సన్నీ, డాక్టర్ భాగ్యవి చారి, వీరంతా కోరుతున్న పాట అందమైన అనుభవం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

పాటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హక్కులేదు లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు.

బతకాడు, చెడు ఎప్పుడు పగవాడు. వీడు వయసు నూరేడు, నూరేళ్లకు కూరాడు. పాతగాడు పాతగాడు అందమైన వేట.

Hooray!

కళు అందమైన వేట కళు హద్దులేదు లేని వాడు ఆ వేషం ఉన్నవాడు పరా.

0: ప్రాణం పోసిన తల్లి, జీవితమిచ్చిన తండ్రి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ మర్చిపోవద్దు.
1: మన జీవిత మార్గాన్ని సుగమం చేసిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణిలో మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయండి, గురుభక్తిని చాటండి.
0: అతి తక్కువ ధరలో ఆకాశవాణిలో గురువులకు శుభాకాంక్షలు తెలుపుటకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989679076, మరొక నంబర్ 7989701158.

కిన్నెలహరి కార్యక్రమంలో పేరండి. ఇంద్రధనుసు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, నవిత, లావణ్య, శ్రీనిధి, సీత, ఋషికేష్, అక్షయ్ ఇంకా వీరి మిత్రబృందం కోరుతున్నారు.

అలసి తిరిగి వెళుతున్నా. తలుపు మూసిన తలలోకి కనే పగలు రేగి నిలుతున్నా. పిలిచి పిలిచి పదులే

సుధాకర్ లలిత రామ్మూర్తి స్వరూపరాణి దివ్యభాను జక్కుల నరేష్ హర్షిత జుష్క అకుల్ అర్జున్ బాధావత్ లింగయ్య సావిత్రి సత్య శ్రీరామ్ ఇంకా వీరి మిత్ర బృందం కోరుతున్నారు.

కార్యక్రమం చివరిగా మీరు వినబోతున్న పాట ఇంటింటి రామాయణం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్నారు వరంగల్ జిల్లా కరీమాబాద్ బొమ్మలగూడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ ఇంకా వేరే కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

కిండల్ హరి మీరు కోరిన చిత్రగీతుల కార్యక్రమం ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 అవస్తుంది. ముందుగా సమాచార సంధ్య, అనంతరం 9:00 న్యూస్ 8:09 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 10 గంటలు. ఇప్పుడు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి నాగరత్న భాగవతారిణి గారిచే ద్రౌపది కళ్యాణం హరికథ వింటారు.

మదీయ గురుదేవులైన ఏరుకాలవ రామాచార్యుల వారి పాదపద్మములకు నా నమస్కారాలు సమర్పించుకుంటూ ఆకాశవాణి శ్రోతలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పించుకుంటూ కథను ప్రారంభిస్తున్నాను. నేటి కథ ద్రౌపదీ కళ్యాణ సత్కథ.

సభాసదుల రవినుడి

తెలయక చీకటి పోయినట్లయ్యే ఎన్నడైన వెన్నెల వచ్చు సహజము ద్రోపది కళ్యాణ చరితము విని

పాంచాల దేశమునకు అధినాథుడైన ద్రుపదరాజు ఒకనాడు సకల శాస్త్ర కోవిధుడైన రాజ పౌరోహితుని రప్పించి ఉచితాసనమిచ్చి కూర్చుండబెట్టి నమస్కరించి మౌనము దాల్చాడు. ద్రుపదరాజా, తమరేదో దీర్ఘాలోచనలో ఉన్నట్లున్నారు. నన్ను పిలిపించిన కారణమేమిటో తెలుసుకోవచ్చునా? పండితోత్తమ, నాలో ఎన్నో ఆశలు అణిగి ఉన్నాయి, చెబుతాను వినండి. ఈ

అంతేగాక మా అమ్మాయికి పరిణయ సమయం ఆసన్నమైనది. నేను ఆశించిన అల్లుడు లేకపోయేగదా అని నా బాధ. ఎందుకంటే

బ్రాహ్మణోత్తమ, ధనుర్విద్యాది పండితుడు, మంచి అందగాడు అయిన అర్జునునికే నా పుత్రికనిచ్చి పెళ్లి చేయాలని శపథం చేశాను. కానీ పార్థుడు లేడు. అఖిల ధర్మ స్వరూపులైన పాండవులు తల్లి సమేతంగా లక్క ఇంటిలో దగ్ధమయ్యారని లోకమే చాటుతూ ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి వేరెవరికిచ్చి పెళ్లి చేయడానికి నా మనస్సు అంగీకరించక బాధపడుతున్నాను స్వామి. ద్రుపదరాజా, శాస్త్రములలో ఉపశ్రుతి చాలా గొప్పది. ఉపశ్రుతి అనే శాస్త్రము చూచి చెబుతాను, కాస్త ఆగుము. ఉపశ్రుతి అనే శాస్త్రమును చూచి, ద్రుపదరాజా, పాండవులు మరణించలేదు, హాయిగా బ్రతికే ఉన్నారు. ద్రౌపదికి స్వయంవరమని అన్ని దేశాలకు పత్రికలు పంపండి. పాండవులు తప్పక వస్తారు, నీ శపథము నెరవేరును. వెంటనే ద్రుపదరాజు శుభముహూర్తము నిర్ణయించి ద్రౌపది స్వయంవర పత్రికలు బ్రాహ్మణుల ద్వారా, భటుల ద్వారా అన్ని దేశాలకు అందజేశాడు. అందులో ఒక బ్రాహ్మణోత్తముడు ఏకచక్రపుర అగ్రహారమునకు వచ్చి బ్రాహ్మణ వేషములు ధరించి అగ్రహారములో నివసిస్తున్నటువంటి ఆ పాండవుల చేతికిచ్చాడు ఆ స్వయంవర వర్తమాన పత్రికను. ఆ విషయాన్ని తెలుసుకుని ధర్మపరులైన పాండవులు మారువేషములో ఉన్నారు గనుక వెంటనే వారి తల్లిని వెంటదీసుకుని, పాండునందనులు మాతృ సఖితులై పాంచాల నగరమునకు, పాండునందనులు మాతృ సఖితులై పాంచాల

పాండవులు తల్లి సమేతంగా ఏకచక్రపుర అగ్రహారము వదలి స్వయంవరమునకు బయలుదేరి ఘోరారణ్యములో కొండలు గుట్టలు దాటుకుని నడక సాగిస్తుండగా దారి మధ్యలో వ్యాస భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. పాండవులు భక్తితో వ్యాసుని పూజించారు. నాయనలారా,

పాండునందనులారా, మీరు ధర్మానిష్టా గరిష్ఠులు గనుక పాంచాల నగరమునకు మీరు చేరిన వెంటనే భగవానుడైన శ్రీకృష్ణుని దయవలన మీకు కళ్యాణమగుగాక అని ఆశీర్వదించి వ్యాసుడు వెళ్లిపోయాడు. పాండవులు అర్ధరాత్రిలో కూడా ప్రయాణము చేయుచుండగా అంగారపర్ణుడనే గంధర్వుడు సతీ సమేతుడై జలక్రీడలాడవచ్చి పాండవుల రాకను గమనించి ఉగ్రుడై కళ్ళెర్ర చేసి ఓరి గర్వాంధులైన మానవులారా, ఎవరా వచ్చిండది.

ఎవరుడను ఎవరా ఎవరా ఎవరా వచ్చున్నది వచ్చున్నది వచ్చున్నది ఓరి మానవాధములారా, ఎవరురా మీరు? ఈ అర్ధరాత్రి వేళ ఎంత నిర్భయముగా సంచరిస్తున్నారు. అర్ధరాత్రి వేళ దివిజయక్ష గంధలో రాక్షసులు సంహరించు వారికి యోగ్యమైనటువంటి సమయమని తెలియదా? లేక ప్రాణములపై ఆశీర్వదలు వచ్చారా? ఈ భగీరథి పుణ్యభూములలో జలక్రీడలాడుటకు గాని విలాసయాత్రలు సాగించుటకు గాని ఈ అంగారపర్ణుడైన నాకు మాత్రమే అధికారం ఉన్నది. ప్రాణములపైన ఆశ కలిగిన వెంటనే ఈ వనభూమి వదిలి వెళ్లిపోండి. పార్థుడు కోపావేశ పరుడై తన చేతొక రవి గిరగిరం దిప్పుకొని చువానిపై దుమ్మికి తన చేతొక రవి గిరగిరం దిప్పుకొని చువానిపై దుమ్మికి అనలోత్రమున వాని రథము కొల్చిన వాడు పటి

నేలపడలాగి ధర్మరాజు సాన్నిధ్యమునకును రాగా. అర్జునుడు తన చేతనున్న కొరవిని గిరగిరమని త్రిప్పి అంగార పర్ణునిపై దుమికి సమరము సాగించి ఆగ్నేయాస్త్రము చేత వాని రథమును కాల్చి అంగార పర్ణుని కొప్పుబట్టుకుని ఈడ్చుకుని వచ్చి ధర్మరాజు పాదాల పైన పడవేశాడు. అంగార పర్ణుని భార్య కుంభీనసి తన భర్త దుస్థితిని చూచి కంట తడిబెట్టి ధర్మరాజు పాదాలపై పడి

కుంభీనసి హస్తమును జోడించి, మహానుభావ, నా భర్త మీ ఎడల తెలియక చేసిన తప్పును మన్నించి నాకు పతిభిక్షను ప్రసాదించమని వేడుకున్నది. ధర్మరాజు కుంభీనసి మాటలు విని అంగారపర్ణునికి బాగా బుద్ధి చెప్పి విడిచిపెట్టమన్నాడు అర్జునునితో. అన్నమాట పాలించాడు పార్థుడు. బుద్ధి తెచ్చుకున్నటువంటి అంగారపర్ణుడు అర్జునుని పాదాల పైనబడి

మహావీర, నీవు నాలో ఉన్న గర్వం అణచి కన్నులు తెరపించావు. ఈనాటి నుండి మనం ప్రాణస్నేహితులుగా ఉందాము. ఇది మొదలుకొని నా పేరు చిత్రరథుడు అని పేరు మార్చుకుంటున్నాను. అంతేకాదు, మన స్నేహమునకు చిహ్నంగా నీ వద్ద ఉన్న పావకాస్త్రమును నాకిచ్చి నా వద్దనున్నటువంటి కామాస్యములను మీరు తీసుకునుడు. పార్థుడు పావకాస్త్రాన్ని చిత్రరథునకిచ్చి నీ అశ్వములు నాకు కావలసినప్పుడు తీసుకుంటాను. మరి నా పేరుకు బదులుగా నేను పేరు మార్చుకున్నాను గనుక మరి మన స్నేహం కలకాలం ఉండాలంటే మరి కామాశ్రములను వద్దన్నావు గనుక దౌన్యుల వారు అనే బ్రాహ్మణోత్తముణ్ణి నా పేరు ఉండేటట్లుగా మీ వెంట పంపుతున్నాను. మంచిది నాయన అని చిత్రరథుడు వెళ్లిపోగా ఆ దౌమ్యుల వారిని వెంట తీసుకుని ఆ రాత్రి అచ్చటిని నిద్రించి మరునాడు దౌమ్యుల వారితో పాటు పాండవులు కుంతీ సమేతులై కౌంపీయ నగరమునకు పోచుండా మార్గ మధ్యమున ద్రౌపది స్వయంవరమునకు వెళుతున్న రాజాది రాజులందరూ బ్రాహ్మణ బృందములను చూస్తూ సాయం సమయానికి పాంచాల నగర దరిదాపులకు చేరుతూ ఆ నగరములో ఆ వినపడుతున్నటువంటి విని

పాంచాల నగరము చేరి నివసించడానికి చోటు దొరకక తుదకొక్క కుంభకారుని గృహముందు నివాసం ఏర్పరచుకున్నారు. ద్రుపద రాజు దృష్టద్యుమ్నుడు నిలబడి స్వయంవర సభామంటపంలోనికి వచ్చిన దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని భూరిశ్రవ సోమదత్తాదులను ఒక్కచోట కూర్చుండబెట్టారు. ఇంకొక చోట శ్రీకృష్ణ బలరామ కృతవర్మ శల్య సాత్యకాదులను కూర్చుండబెట్టారు. మరి ఒక చోట శిశుపాల సైంధవ జరాసంధ భగదత్త పౌండ్రక వాసుదేవులను కూర్చోబెట్టారు. ఒక్కచోట వేద వేదంగా ఇతిహాస మహాబ్రాహ్మణోత్తములైనటువంటి పండితులను కూర్చోబెట్టారు. అదే సమయమున పాండవులు చక్కగా బ్రాహ్మణ వేషమును దిద్దుకొని ఆ సభామంటపమునకు వచ్చి బ్రాహ్మణులు కూర్చున్నటువంటి వారి మధ్య భాగంలో కూర్చున్నారు పాండవులు. ఈ లోపల సర్వాలంకార శోభాయమానమై విరాజిల్లుతున్నటువంటి ఆ స్వయంవర మంటపంలోనికి ద్రౌపదిని చక్కగా అలంకరించుకొని చెలికెత్తెలంతా కూడా తీసుకుని వచ్చి ఆ సిగ్గుతెరల చాటున కూర్చుండబెట్టారామెను.

కర్ణుడు ద్రౌపది అందాన్ని చూస్తూ ఉండిపోయాడు. దుర్యోధనుడు మీసము దిప్పుతూ మీసాన్ని సవరించుకుంటున్నాడు. దుశ్శాసనుడు పళ్ళికలిస్తున్నాడు. జరాసంధుడు చంకలు కొడుతున్నాడు. అట్టి సమయంలో ద్రుపదుడు సభామధ్యములో నిలబడి

0: యజాక్షి నిల్గొనుడు మీయు శక్తులిద్దరిని చూపెట్టి
1: ప్రక్కనే ఉన్న విల్లును చేపట్టి బాణములు సంధించి తైల పాత్రలో కనపడుతున్న మత్స్యయంత్రపు ప్రతిబింబాన్ని పైకి చూడకుండా పైనున్న మత్స్యయంత్రాన్ని ఎవరైతే క్రింద పడగొట్టగలుగుతారో వారు నా కుమార్తె ద్రౌపదిని చేబట్టవచ్చునని చెప్పి గంటను మ్రోగించమని కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చునని ఆజ్ఞాపించాడు ద్రుపదరాజు. వెంటనే రాకుమారులందరూ తామే ద్రౌపదిని దక్కించుకోవాలని ఆశపడి కొంతమంది రాకుమారులు బాణములు సంధించగా గురి తప్పి ప్రక్కకు పోవా సిగ్గుతో తల వంచుకుని పోవువారు కొందరు ఆకాశములో తిరుగుతున్న యంత్రాన్ని భూమిని చూచి కొట్టడం అసాధ్యమని కొందరు మేము పెళ్లి చూద్దామని వచ్చామని కొందరు కర్ణుని ముందు మనమెంత అనువారు కొందరు రాజులందరినీ అవమానించడానికే ఈ ద్రుపదుడు ఈ పని చేశాడు కాని ఈ యంత్రాన్ని భేదించడం సాధ్యము కాని పని అని కొందరు ద్రౌపదికి మగడు దొరకడు కాని ద్రుపదుడీమెను దేవతా మందిరములో పెట్టి పూజించవలసిందే అనువారు కొందరు. ఇంతలో శిశుపాలుడు లేచి యంత్రమును కొట్టగా ఉద్దిగింజంత మేర ప్రమాణము తప్పిపోయినది. జరాసంధునికి గోధుమ గింజంత ప్రమాణములో తప్పిపోయినది. శల్యునికి పెసరు గింజంత మాత్రమున గురి తప్పింది. కర్ణునికి రోమమాత్రమున గురి తప్పినది. తక్కిన రాజులందరూ చల్లబడిపోయారు. ద్రుపదుడు మరలా పైకి లేచి

ఈ సభలో సమావేశమైన రాకుమారులలో ఎవరో ఒక్కరు మత్స్యంత్రాన్ని భేదించి ద్రౌపదిని పరిణయమాడుతారని ఆశించాను, కాని అందరూ అసమర్థులైనారని ఇప్పుడనుకుంటున్నాను. నా కుమార్తెను బ్రహ్మచారిగా ఉంచుతారని అనుకోలేదు. మీసమున్న విలుకాడెవడైనా సరే ముందుకు రమ్మన్నాడు ద్రుపదుడు. భీముడు కోపముతో పైకి లేచాడు. అర్జునుడు భీముని శాంతపరుస్తూ

కృష్ణ, ద్రుపదుడు నోటికొచ్చినట్లు వాగుతున్నాడు. మత్స్యయంత్రాన్ని తెగ నరుకుట నీకొక లెక్కయా? వెంటనే యంత్రాన్ని భేదించి ద్రౌపదిని చేపట్టు అన్నా. అమంగళము శాంతించుగాక. మత్స్యయంత్రాన్ని తెగ నరుకుటకు వేరే ఒక్కడొచ్చి ఎప్పుడో కూర్చుని ఉన్నాడు. అటులనా? ఎవరా మహానుభావుడు? నీకు చూపిస్తాను చూడన్నా.

చనిపోయిరిలక్క ఇంట ఎందని జనులాడుకొనుట మాట ఏగ జనని సహితముగ పాండవు జనని సహితముగ బ్రతికి బయట సంచరించుచున్నారు విప్ర జనని సహితముగా

అన్నా, పాండవులు లక్క ఇంటిలో దగ్ధమైపోయారని ప్రజలందరనుకుంటున్నారు కదా. వారు చావలేదు. తల్లి సమేతంగా బ్రతికి బయటపడి బ్రాహ్మణ వేషధారులై, అదిగో బ్రాహ్మణుల మధ్యలో ఆ పాండవులు ఐదుగురు కూర్చొని ఉన్నారు. గమనించు. ధీరులకు క్షత్రియులకు కన్నీరుగారా, ధీరులకు క్షత్రియులకు కన్నీరుగారా, మించి పాంచాలి.

ಜಯ ಪುಂಡರೀಕ ವರದ ಗೋವಿಂದ. ಅನ್ನಯ್ಯ, మన అర్జునుడు నిమిషమాత్రములో మత్స్యయంత్రాన్ని భేదించి ద్రుపదరాజు కోరిక తీర్చును, కాస్త ఓపిక పట్టుమన్నయ్యా. అంతలో బ్రాహ్మణుల మధ్యలో నుండి అర్జునుడు పైకి లేచి ధర్మరాజు వద్ద సెలవంది, యంత్రము కడకేగుచుండా చూచినటువంటి అంతఃపుర కాంతలు

ద్రౌపదికి తగినట్టి మగడే. ఏమే అట్లనెదవు, ఏ పుట్టలో నెట్టి పామున్నదో ఎవరికెరుక. క్షత్రియులంచు మిసాలు పెంచిరే కాని రాజులా వీరు ఉత్తరాజులేసుమే. ప్రాయమెంతైన శబాసు ఈతని సాహసము.

మచ్చేంద్రాన్ని కొట్టినా సరే కొట్టకపోయినా సరే ద్రౌపదికి మాత్రం తగిన మగుడే అన్నారు కొందరు కాంతలు. మేము రాజులమని పెద్ద పెద్ద మీసాలు పెంచారే కాని వీరు రాజులు కాదు, ఉత్తరాజులే. మొత్తానికి ఈతని సాహసము క్షత్రియ కుల గౌరవమును నిలిపేటట్లున్నది అని అంతఃపుర కాంతలందరూ కూడా గుసగుసా మాట్లాడుకుంటున్నంతలో పరమభక్తుడైనటువంటి అర్జునుడు, సర్వాంతర్యామైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ఒక్కసారి ఎవ్వరికీ తెలియకుండగా ధ్యానం చేసుకుంటున్నాడు.

మదని సదని మదని సా గసని దని సని ద మగ మదని సని ద మదని ద మగ సగ మదని సా మదని సదని మదని సా గసని దని సని ద సంది ద మని ద మగ సగ మదని సా గమదని సదని మదని స నిజ నిధని సని ద మగ మదని స గమగ సని ధని సని ద గమ నిజ నిధని సని ద మగ మగ మగ మగ.

సదని మమ సగమదని సనిధమదని దమ్మగమ సగమ్మదని సనిధమదని దమ్మగమ సగమ్మదని సనిధమదని దమ్మగ సగమ్మదని సామజ వరగ.

సగమదని సంస సని దమదని ని దమగ మద దమగ మగ సంస సగమదని సంస సని దమదని ని ని ద ద ద దమగ మగ సంస సగమదని స గస సని ని ద దమ మగ గస సగమదని స గస సని ని ద దమ మగ గస సగగమ గమ మద మద దని దని ని సని ని ద ని ద దమ దమ మగ మగ సగగమ మద దని సని ద సని దమ సని దమ దమ సగమదని స సని ద సని దమ సని దమ గమ సగమదని స సని ద సని దమ సని దమ గమ సగమదని స సని ద.

శాబాష్ అని స్వామిని వేడుకొని రాజులందరూ ఆశ్చర్యపడేటట్లుగా విల్లు మోపెట్టి శరము సంధి నుంచి విడిచిన యంత్రము దాకి పిల్లు మోపెట్టి శరము సంధి నుంచి పిల్లుమని విరిగి పడినామెంతకు దీ తిల్లి చెవి సోకి బాణము సంధించి తైల పాత్రలో కనపడుతున్న మత్స్యయంత్రపు బింబమును చూచి కొట్టగా పైన రైలారుతున్న మత్స్యయంత్రము విరిగి నేలపడింది. రాజలోకమెల్ల దిగ్భ్రమము చెంది సిగ్గుపడి తలలు కింది కొంచుకున్నారు. ద్రౌపది మెల్లమెల్లగా అడుగులు విడి అర్జునుని మెడయందు పూలదండను అలంకరించినది. జాయ్ పుండరీకవనద గోవింద్. దుశ్శాసనుడు ఆశ్చర్యపడి, అన్నా సుయోధన, కర్ణుడంతటి వానికే మత్స్యయంత్రము కొట్టే శక్యము గాని ఈ యంత్రాన్ని ఈ అర్భకుడు అవలీలగా భేదించగదా? ఇంతకీ అసలు ఈ ద్రుపదుడు చేసిన పని ఇలా ఉన్నది. అంచేత మనమందరం వెళ్లి ఆ ద్రుపదుని తప్పకుండా నిలదీయాలి. ఎప్పుడైతే ఆ ద్రుపదుని వీళ్ళందరూ దుర్యోధనాదులు నిలదీశారో ద్రుపదుడు బాధపడుతూ, పొండవ మధ్యమునకు కన్నినీయ కొండాడి తుదత్తుట్ట తుదకు పండితుడకు

నేనే బాధపడుతూ ఉన్నాను. నాపైకి మీరందరూ ఇలా ఒక్కమ్మడిగా వస్తే నేనేమి చెయ్యుట? అనునంతలో అర్జునుడు అడ్డుపడి, ఏమిటయ్యా మీరిలా మాట్లాడుతున్నారు? యంత్రమును కొట్టిన వాడికే పిల్లనిస్తానని ముందుగానే చెప్పాడు కదా, మరి అలాంటప్పుడు మీరెందుకిలా ఆ రాజును ఇలా నిలదీస్తున్నారెందుకు? అనునంతలో దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని, శిశుపాల, జరాసంధాది రాజులందరూ కూడా ఒక్క పెట్టున లేచి ఆ అర్జునుని మాటలు కూడా లెక్క చేయకుండా కెళ్ళెర్ర చేసి, ఓయే ద్రుపద, పేదల దిన రాజులిందగా పిల్లను సంగతవా.

ఓ ఏ ద్రుపదా, బ్రాహ్మణుల మీద నీకంత భక్తిభావం ఉంటే కడుపు నిండా భోజనం పెట్టు, దుష్యాల వల్ల కప్పి వారిని సన్మానించు, ధనధాన్య సంపదల అగ్రహారములిచ్చుకో. అంతేగాని చీ మూర్ఖుడా, రాజులలో ఎవరికో ఒక్కరికి నీ కూతుర్నిచ్చే పరిణయము చెయ్యకున్నా నీ ప్రాణములు తీస్తాను. ఇంతలో దృష్టద్యుమ్నుడు ముందుకొచ్చి పైకి లేచి, ఓయి కర్ణ, దుర్యోధనాదులారా, మత్స్యయంత్రాన్ని కొట్టినవాడు ద్రౌపదిని పెళ్లాడవచ్చునని స్వయంవరాన్ని ప్రకటించాము, కాని రాజులు మాత్రమే ద్రౌపదిని పెళ్లాడవలయునని మేము ప్రకటించలేదు. ఇంత పౌరుషమున్నవారు మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని మీరే చేపెట్టవచ్చును కదా. అసలు కర్ణ, నువ్వు ముందుకొచ్చావే, నువ్వు రాజువా, నీకెందుకింత పౌరుషము? నోరు మూసుకుని వచ్చిన దారి పట్టుము. సూతనందన, తెలిసి కూడా తెలియనట్లు మాట్లాడుతున్నావు, వాగుతున్నావు, మంచిది కాదు. నీకు మత్స్యయంత్రాన్ని కొట్టిన వాడే ద్రౌపదిని పెళ్లాడవలయును గదా స్వయంవర నిర్ణయం. ఇచ్చట కులగోత్రాలను విమర్శించుటకు ఎవరికీ అధికారం లేదు. బ్రాహ్మణుడు నాలుగు వర్ణముల వారిని వివాహమాడుట అది పద్ధతి. ద్రౌపదుని తప్పేమున్నది? బ్రాహ్మణుడు మత్స్యయంత్రాన్ని కొట్టాడు, ద్రౌపదిని చేపట్టాడు, ఇకనైనా వాగుడు చాలించు సూతనందన. ఇలా అనేకమైనటువంటి దుర్యోధనాదులందరూ కూడా చేతగానేటువంటి మాటలు మాట్లాడుతున్నంతలో గోపాలుడా మాట విని, ధర్మాధర్మములు మాకు తెలుసును, ఎందుకిలా సాంప్రదాయాన్ని వదిలి మాట్లాడుతున్నారు? తెలిసి కూడా ఇలా మాట్లాడుట మంచిది కాదు అని ఆ కృష్ణుడు కూడా చెబుతున్నంతలో, ఏమిటి, బ్రాహ్మణుడు మత్స్యయంత్రాన్ని కొట్టినంత మాత్రమున ఈ రాజులందరూ ఇంత గొడవ చేస్తున్నారు అని ఒక్కమారు బ్రాహ్మణులకు కోపం వచ్చి, బ్రాహ్మణులంతా లేచారంట ఈ రాజులపైకి, లే సుబ్బావదాని సోమావదాని చూతురే.

మునిగి గంగలో సహస్ర గాయత్రి జపించవ, మునిగి గంగలో సహస్ర గాయత్రి జపించవ. సూతురేమి లెమ్ము లెమ్ము సుబ్బామదాని చేతగాని వారమా సోమావాదం. ఆరింతట తాబెట్టు పద్యమల్లు రామశాస్త్రి, ఆరింతట తాబెట్టు ఊరి పంపకం ఉజేయ మల్లు బట్లు ఈ రాత్రికి. పోరా దీక్షితుల మన పరశురాము ముఖ్యులను, పోరా దీక్షితుల మన పరశురాము ముఖ్యులు. వీరుల పిలుచుకురమ్ము వీణి గోవల సజయ్ చూతవే.

బ్రాహ్మణులందరూ పట్టువస్త్రములు ముడివేసి ముందున్న వారిని మోదుతున్నారు. కొందరు దర్భాసనములతోను చిత్రాసనములతోను కసిదీరా రాజులపైన విసురుతున్నారు. కొందరు ముక్కు పొడిని తీసి ఎదుట కళ్లల్లోకి విసురుతున్నారు. కొందరు అద్దములలో కనపడుతున్న ప్రతిబింబమే శత్రువుని కొని అద్దాలు పగలగొట్టి తొడపాయసాలు పెడుతున్నారు. విజృంభిస్తున్న బ్రాహ్మణులను అర్జునుడు ఓదార్చి కర్ణుని మీద తడపడగా కర్ణుడు యుద్ధము చేస్తూ, బ్రాహ్మణులు మాకు దైవ సమానులు, ఎందుకంటే వాళ్లను మేము పూజిస్తాము కాబట్టి వాళ్లతో మేము యుద్ధము చేయము. అటులన బ్రాహ్మణులు ముందు ముందు ఎంత యుద్ధము చేసినటువంటి వారో నీకు తెలియదా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? పైగా అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ చాలా తప్పుగా ముందుకొస్తున్నావు. ఓయి సూతాదమ, నేను బ్రతికి ఉండగా ద్రౌపదరాజును తాకలేవు, ఆ ద్రౌపదిని కూడా తాకలేవు అంటూ ముందుకొచ్చి బాణములు పెళపెళారావములు కురిపిస్తున్నంతగా

ఈ లోపల రాజులందరూ కూడా ముందు ముందు బ్రాహ్మణులకు తన కూతుళ్లను ఇచ్చినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మూర్ఖుడా, ఇంతకైనా రథము తోలి బ్రతికే సూతజాతికి రాజనీతి నీకేమి తెలియను అని కర్ణుని ఓడించి దుర్యోధను పైబడగా దుర్యోధనుడు బాణ పరాక్రమానికి ఆశ్చర్యపడి తల వెంట్రుకలు విరయబోసుకుని గద కిందికి దింపుకుని పారిపోతున్నాడు. ఇంతలో అనేకమైనటువంటి ఉడుదుడుకులలో సభాస్థలి అంతా కూడా నిశ్శబ్దమైనది. అర్జునుడు రాజులపై ఒక దూకి విలువిద్యను ప్రదర్శించి దుర్యోధనునితో పాటు రాజులందరి మీద సమరము సాగించి శరీరము తూట్లు పడినట్లు రక్తము కారునట్లు మోదుచుండ పార్థుని సహాయుడైన భీముడు మంటపములో ఒక స్తంభాన్ని ఓడబెరికి రాజకుమారుల శిరముపై పెళపెళారావును మ్రోగించుచుండ భయపడి ఎచ్చటి వారక్కడ పలాయన మంత్రము పాటించారు. శిష్యుని దుస్థితిని గాంచి బలరాముడు నవ్వుకున్నాడు. అంతే కాదు, అనేకమైనటువంటి ఉడుదుడుకులతో పాండవులు ద్రౌపదిని తీసుకుని కుంభకారుని గృహము చేరి ముందుగా అర్జునుడు, అమ్మా ఒక పలమొక్కటి తెచ్చాను అని చెప్పగా, దీన్ని ఏమి చేయమందో అనగా, నాయనా పలము తెచ్చిన మీరైదుగురు దీన్ని భుజించమని ఆ తల్లి మాట ఇచ్చింది. వెనక ఆ ద్రౌపదిని చూచి బాధపడింది. ఇంతలో శ్రీకృష్ణ బలరామ సాత్యకులు అక్కడికి అరదించారు. వారు మాట్లాడుట విని ద్రుపదరాజు దృష్టద్యుమ్నులు కూడా అక్కడికి అరదించారు. ఈ లోపల వాళ్ల మనసులో ఉన్నటువంటి అనుమాన పొరలు తొలగించడానికి అక్కడ వ్యాస భగవానుడు అక్కడికి విచ్చేసి, నాయనా మీ మనసులో ఉన్నటువంటి ఆ అనుమానము తొలగించడానికే నేను వచ్చితిని. మొదట ఈ ద్రౌపది మౌద్గల్య మహాముని భార్య ఇంద్రసేన. ఆ భర్తకు సేవ చేసి ఆ జన్మ చాలించిన పిమ్మట రెండవసారి కాశీరాజ కూతురై నల్లాహిని అనే పేరుతో ఆ మహాతల్లి ఆ జీవితంలో తండ్రి పెళ్లి ఎంతకు చెయ్యకపోగా చివరిసారిగా భగవంతుడైనటువంటి పరమశివుని ప్రార్థించగా పరమశివుడు ప్రత్యక్షమై, అమ్మా నీకేమి వరము కావలయునని అడుగగా, పతిందేహి పతిందేహి పతిందేహి పతిందేహి పతిందేహి పతి, అమ్మా చాలమ్మా వచ్చే జన్మలో నీకు తప్పక నీ కోరిక తీరునుగాక అని పరమశివుడు ఆమెకు వరములిచ్చాడు. అంటే ఆ ఇంద్రసేనే ఆ నల్లాహినే ఈ ద్రౌపది. కనుక ఈ జన్మలో పరమశివుడు చెప్పినట్లుగా ఆమెకు 5 మంది భర్తలు తప్పకుండా లభించవలసింది. ద్రుపదరాజా, నీ అనుమానం తీరినదా, ఇంకా చక్కగా ఆమెకు పెళ్లి జరిపించుము అనంతలో ఆనంద పరవశుడైనటువంటి ద్రుపదుడు అందులో బ్రాహ్మణ వేషాలతో ఉన్నటువంటి పాండవులను తెలుసుకుని చాలా సంతోషించి మంచి ముహూర్తము నిర్ణయించి సర్వాంతర్యామి శ్రీకృష్ణుని ఆధ్వర్యములో కళ్యాణ మహోత్సవమును అద్భుతముగా జరిపిన ద్రుపదుడు జయ ఇందిరారమణ గోవింద. పాండవులు ద్రుపదుడు అందరూ కూడా సర్వంతర్యాన్ని శ్రీకృష్ణ పరంధామునికి ఈ విధముగా మంగళహారతులిచున్నారు. పవమానాసుతుడు బట్టు పాదరవిందములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం ప్రహ్లాద నరదాది భక్తులో పొగడుచుడు రాజీవ నయన త్యాగరాజ వినూతమై నీ నామ రూపములకు నిత్య జయ మంగళం శ్రీరామాయ మంగళం సీతామనో హరాయ.

0: ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి నాగరత్న భాగవతారిణి గారిచే ద్రౌపది కళ్యాణం హరికథ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తిగీతల కార్యక్రమంలో గణపతి భక్తిగీతాలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం సమర్పణ కేఈ స్థలసాయి. 6:35 రైతు సమాచారం ఉంటుంది. ఇందులో దానిమ్మ సాగు వివరాలు తెలుసుకోవచ్చు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఆరోగ్య కార్యక్రమాలు. ఇందులో గుండె లయకు అత్యాధునిక చికిత్సా పద్ధతి పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ వివరాలు తెలుసుకుంటారు. సాహితీ సౌరభాలు సాహిత్య కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:30 ఇందులో తేరాల సాధన గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. అనంతరం క్రీడాలోకం క్రీడా సమీక్ష ఉంటుంది. సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం వెలువడుతుంది. 8:35 నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పూదోట. ఏకచిత్రగణం ప్రసారమవుతుంది. 9:30 10:00 చిత్రగీతాలు. 12:10 శాస్త్రీయ సంగీతం ఉంటుంది. అలీ అక్బర్ ఖాన్ గారి సిరోజ్ వాదనం ప్రసారమవుతుంది. 12:34 కార్మికుల కార్యక్రమం. ఇందులో సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం గురించి కొన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అనంతరం పని ప్రదేశాలలో ప్రవర్తన నియమావళి ప్రసంగం కూడా వినవచ్చు. 1:20 చిత్రగీతాలు. 2:30 మహిళలు మహరాన్లు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతోంది. 3:30 ఏక చిత్రగానం. 4:00 చిత్రగీతాలు. 5:45 జానపద గేయాలు. ఇక రేపు సాయంత్రం 6:30 చిత్రగీతాలు. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం ప్రసారమవుతోంది. ఇందులో పెరటి కోళ్ల పెంపకం వివరాలు, పరిచయ కార్యక్రమం, ఇంకా పౌష్టిక ఆహారం నియమాలు వివరాలు, ఇంకా జానపద గేయాలు కూడా ప్రసారమవుతాయి. 8:00 కిన్నెలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుండి. 9:30 చిత్రగీతాలు. 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:45 మధురిమ అలనాటి మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇలేమో సమయం 11:03 దాటి 45 సెకండ్లు. ఈనాటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 100.1 MHz పై రేపటి ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.